0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Radio Suripi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. GPS

0: information knowledge though, neeku best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: శ్రోతలందరికీ శుభ సాయంత్రం.
2: మీరు వింటున్నారు రేడియో సుర్బి 107.9 ఎఫ్ఎం HT3 అమెరికాలో తెలుగునేస్తాం. ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే పాటల పలికి విత్ శ్రీనివాస్ అనే కార్యక్రమంలో ఈనాటి భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఈనాటి కార్యక్రమంలో ఒక ప్రముఖ వ్యక్తి గురించి పూర్తిగా 2 గంటలు మనం మాట్లాడుకుంటూ వారికి సంబంధించిన సినిమాల నుంచి పాటలు విందాం. చాలా గొప్ప వ్యక్తి, ఆయన గురించి తెలుసుకునే ముందు, ఆ వివరాల్లోకి వెళ్లే ముందు మనం సంప్రదాయం ప్రకారం ఒక చక్కటి పాటతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

ముత్యాల ముగ్గు చిత్రం నుంచి ఆరుద్ర గారి రచనకి కేవి మహాదేవన్ గారి స్వరకల్పనలో మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారు పాడిన ఈ పాట మీరు విన్నారు. ఈనాటి కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయే ప్రముఖ వ్యక్తి ఆయన గొప్ప రచయిత అండి. వారి రచనలు ఇంటింట తెలుగువారి ఇళ్లలో ఈనాటికి కూడా కనీసం ఒక పుస్తకమైనా ఉంటుంది. అంత గొప్ప రచనలు చేశారు. అంత హాస్య ప్రధానంగా హాస్యరసానికి పెట్టింది పేరు ఆయన రచనల్లో. ఎంత గంభీరమైన విషయమైనా సరే, ఎంతటి కఠోరమైన సత్యాన్నైనా సరే, కాస్త హాస్యరసాన్ని మేళవించి జోడించి చెప్పడంలో ఆయన దిట్ట. ఆయన మాటలు పూర్తిగా అంటే అచ్చతెలుగు. ఇంకా చెప్పాలంటే మనకి గోదావరి జిల్లాల మాండలికంలో అలాగే కాకుండా మామూలుగా మొత్తం ఆంధ్రాలో మనకి ఎక్కడైనా సరే తెలుగు రాష్ట్రాలు, ఇంకా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఆయన మాటలు ఎంతో, ఆయన డైలాగ్స్ అనేవి కూడా చాలా చాలా చాలా చాలా పాపులర్. రచయితగానే కాకుండా నిర్మాతగా కూడా ఆయన కొన్ని సినిమాలు తీశారు. సినిమాల్లోకి రాకముందు పత్రికలలో ఆయన ఆయన చాలా కాలం పనిచేశారు. ఎడిటర్గా ఆయన ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వాటిలో అప్పుడు ఆయన రాసిన కథలన్నీ కూడా చాలా పాపులర్ అవి. వాటి ఆ తర్వాత సంపుటాలుగా మనకి ఎన్నో పుస్తకాలు కూడా వచ్చాయి. ఆయన బేసిక్గా ఆయన ఆయన కథ చదవని తెలుగువాడు అంటూ ఉండడం నేను అనుకుంటున్నాను. అంత పాపులర్ ఇక వారి గురించి చెప్పినప్పుడు ఏంటంటే ఇంకొక వ్యక్తి గురించి కూడా మాట్లాడాలి మనం. వాక్కు అర్థాలలాగా వాళ్ళిద్దరిని విడదీసి మాట్లాడడం దాదాపుగా అసాధ్యం. అయితే ఇవాళ వీలైనంత వరకు మొదటి గంటలో నేను ఒకరి గురించి మాట్లాడి రెండో గంట ఇంకా తప్పదు ఇద్దరి గురించి కూడా మనం మాట్లాడదాం. వారు ఎవరో కాదండి, ప్రముఖ రచయిత శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారు. సినిమాల్లో ముళ్ళపూడి గారు రచయితగా ఎంత గొప్ప రచనలు చేశారంటే కథ, మాటలు, స్క్రీన్ ప్లే ఇలాగా ఎన్ని గొప్ప గొప్ప సినిమాలకి ఆయన పనిచేశారు. సినిమాల్లోకి రాకముందు కూడా ఒక రచయితగా ఆయన చాలా పాపులర్. ముళ్ళపూడి గారి పేరు చెప్పగానే గుర్తొచ్చే పాత్ర బుడుగు. ఆ బుడుగు ఆ పుస్తకం ఎంత అంటే పాపులర్ అందరికి తెలిసినది. అంతేకాకుండా చాలా రచనలు ఉన్నాయి, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే ముళ్ళపూడి వెంకటరమణ గారు సినిమాల్లోకి ప్రవేశించే ముందు, ప్రవేశిస్తున్న సమయంలో ఆయన చేసిన ఒక ప్రక్రియ అంటే ఆయన కథలు రాశారు, ఆ తర్వాత నవలలు ఇవన్నీ రాశారు, పత్రికల్లో పనిచేశారు. అయితే ఇంకొక సాహిత్య ప్రక్రియ అనుకోవచ్చు. అదేంటి అంటే అప్పటికి విడుదలై విజయవంతమైన సినిమాలకి ఆయన నవలలు రాశారు. దాన్ని వెండితెర నవల్ అని చెప్పి అదొక కొత్త పద్ధతి అలా అనమాట. ఆయన నవలు రాస్తే అవి కూడా సినిమాలో ఎంత అయితే మనకి ప్రజాదరణ పొందాయో అంతగా ఆ నవలు, ఆయన రాసిన ఆ వెండితెర నవలలు కూడా అంతగా ప్రజాదరణ పొందాయి అన్నమాట. ఇద్దరు మిత్రులు, వెలుగునీళ్ళు, భార్యాభర్తలు ఇలా చాలా సినిమాలకి ఆయన వెండితెర నవలలు కూడా రాశారు. అలా రాసి రాసి రాసి ఆ తర్వాత ఏంటంటే మరి సాధారణంగా మీకు వాళ్ళకి ఏంటంటే ఆ నవలు బాగా హిట్ అయ్యాయి అనుకోండి, ఆ సినిమాలు తీసిన దర్శకులు వాళ్ళ దృష్టిలో పడతారు. పడినప్పుడు ఈ అబ్బాయి ఎవరో బాగా రాస్తున్నాడు అని చెప్పి అతనికి అవకాశాలు ఇచ్చారు. ఆ రకంగా ఆయన సినిమాల్లో కూడా ప్రవేశించారు. సో ఆయన ప్రయాణం, ప్రస్థానం తీసుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంటుందండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే పుట్టినప్పుడు ఆయన చాలా అంటే వాళ్ళ నాన్నగారు ముళ్ళపూడి వెంకటరమణ గారు పుట్టింది ధవళేశ్వరంలో, తూర్పుగోదావరి జిల్లా. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు అక్కడ ఆనకట్ట కడుతున్నప్పుడు ఆ ఆఫీసులో ఆయన ఏదో పెద్ద ఉద్యోగి ఆయన అని చేతి చాలా వైభవంగా ఉండేది ఆయన చిన్నతనం అంతా. వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత జీవితం కాస్త తలక్రిందలైంది, గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు. అక్కడి నుంచి బతకడానికి ఆయన చేసిన పోరాటం అది ఆయన పుస్తకాలు కోతికొమ్మచ్చి మూడు పుస్తకాలు ఉన్నాయి, వాటిలో చదివితే తెలుస్తుంది చాలా. అంటే దాన్ని ఎంతో హాస్యరసస్ఫూరకంగా ఆయన రాసిన తీరు చూస్తే మనకి చాలా సరదాగా చదవడానికి చాలా బాగా మనని చాలా వేగంగా చదివిస్తుంది, ఆహ్లాదకరంగా అనిపిస్తుంటుంది, కానీ ఎక్కడో చిన్న ముళ్ళులా గుచ్చుతుంటుంది. ఎందుకంటే అంతటి కఠినమైన పరిస్థితులని ఎదుర్కొన్నారు అనిపిస్తుంది. అంటే బతకడానికి ఆయన ఎత్తిన అవతారాలు ఇన్ని అన్ని కావు చెప్పాలంటే అన్ని చేశారు. విస్తరాకులు కొట్టడం దగ్గర నుంచి ఇంకా ఏదో ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేయడం దగ్గర నుంచి ట్యూషన్ చెప్పడం ఇలా ఇన్ని అన్ని కావు అనమాట.
సో ఏదైనా సరే ఆ ప్రయాణం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది, ఆ పుస్తకాలు చదివితే అంత బాగుంటాయి. సో మనం అలా మాట్లాడుకుంటూ వస్తే ముందుగా ఆయన ఆయన సినిమా జీవితానికి సంబంధించిన వరకు ముందు ఆయన వెండితెర నవలలు, ఆ తర్వాత ఆయన సినిమాలకు ఆయన చేసిన రచనలు, ఆయన రచన చేయకొచ్చిన సినిమాలు, ఆ తర్వాత బాపు గారితో కలిసి ఆయన చేసిన సినిమాలు, ఇలా మూడు భాగాలుగా మనం విభజించుకొని వాళ్ళ కార్యక్రమం మనం చేద్దాం. ముందుగా ఈ పాట ఇదేంటంటే కె ప్రత్యేగాత్మ గారి దర్శకత్వంలో వచ్చిన భార్యభర్త సినిమా, నాగేశ్వరరావు గారు కృష్ణ కుమార్ గారు నటించిన సినిమా ఇది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా విజయం చాలా మంచి విజయం సాధించింది, పాటలు చాలా బాగుంటాయి, సాలు రాజేశ్వరరావు గారి సంగీతం. అయితే ఈ సినిమాకి ఆయన వెండితెర నవల్ రాశాక ఆ నవల్ బాగా పాపులర్ అయ్యాక ఆ నవల్ చదివారట ప్రత్యేగాత్మ గారు. చదివి ఆయన అన్నారట, ఏవై ఎంత బాగుంది ఈ నవల, నేను సినిమా తీయడానికి ముందు కానీ ఈ నవల్ చదివి ఉంటే సినిమాను ఇంకా బాగా తీద్దునేమో అని అనిపించింది అని అన్నారట ఆయన. ఒక గొప్ప కితాబు ప్రశంస కదా అది. సో భార్యాభర్త సినిమా నుంచి ఈ పాట శ్రీశ్రీ గారి రచనకి సాలు రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో సుశీలమ్మ గారు పాడిన అత్యద్భుతమైన వీణ పాట భార్యాభర్తల సినిమా నుంచి

భార్యాభర్త చిత్రించే శ్రీశ్రీ గారి రచనకి సాలు రాజేశ్వరరావు గారి స్వర్గలపంలో సుశీలం గారు పాడిన పాట. ఈ సినిమాకి రమణ గారు వెండితెర నవల రచించారన్నమాట. అటువంటిది మరొక సినిమా అండి, ఇది కూడా నాగేశ్వరన్న. అయితే ముళ్ళపూడి వెంకటరమణ గారికి నాగేశ్వరరావు గారు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అందుకని ఏంటంటే ఆయన నాగేశ్వరరావు గారి మీద ఒక ఏకంగా ఒక పుస్తకం రాశారు. ఆయన ఒక నవల చాలా చాలా అభిమానం, మంచి భక్తి కూడా ఆయన అంటే. నాగేశ్వరరావు గారు చాలా బాగా ప్రోత్సహించారు బాబు గారు అమ్మగారు ద్వయాన్ని. సో ఎక్కువగా వారి సినిమాలకి రమణ గారు పనిచేశారు. ఇప్పుడు ఆయన రచించిన వెండితెర నవలలకు కూడా ఎక్కువగా నాగేశ్వరరావు గారి సినిమాలకే రాశారు. ఇప్పుడు వెలుగు నీళ్ళన్న సినిమా కూడా ఆయన వెండితెర నవలు రాశారనమాట. ఆ నవల కూడా అప్పట్లోనే 25,000 పైగా కాపీలు అమ్ముడుపోయిందట. వెలుగునీడి సినిమా అనేది గొప్ప సంచలనం, చాలా గొప్ప సినిమా అది. ఆ సినిమాలో ముఖ్యంగా పెండెల నాగేశ్వరరావు గారి స్వరకల్పంలో శ్రీశ్రీ గారు రాసిన పాటలన్నీ కూడా అద్భుతమండి, అద్భుతమైన పాటలు అవి. కలకాలింది విలువైనది ఆ పాట మీకు గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా నుంచి ఘనసాల గారు సుశీల గారు పాడిన ఒక యుగళ గీతం, నాగేశ్వరరావు గారు గిరిజ గారు తెర మీద తెర వెనుక హాయి హాయిగా జాబుల్లి తొలి వేయి వేంది దారాలల్లి

0: వెలుగు నీడల చిత్ర నుంచి మీరు విన్న ఆ పాట శ్రీశ్రీ గారి రచనకి ఇండియా నాగేశ్వరరావు గారి స్వరకల్పనలో ఘంటసాల గారు సుశీల్ గారు పాడిన పాట మీరు విన్నారు. ఇది ముండపూడి వెంకటరమణ గారు రచన చేసిన, అంటే సినిమాకి రచన చేసిన వెండితెర నవల అన్నమాట. వెండితెర నవల అంటే సినిమా వచ్చిన తర్వాత సినిమా బాగా విజయవంతం అయ్యాక ఆ సినిమాని ఆ స్క్రిప్ట్ ని దగ్గర పెట్టుకుని ఒక నవల రాస్తారనమాట. ఆ నవల కూడా బాగా అంటే బాగుంటుంది, బాగా హిట్ అవుతుంది. సో ముళ్ళపూడి వెంకటరమణ గారు ఆ విధంగా రాసిన ఎన్నో నవలలు చాలా బాగా హిట్ అయ్యాయి వెండితెర నవలలు. ఇక ఆయన రచన చేసిన సినిమాల వైపు వెళ్దాం మనం. ఇలా రేడియో సురభి మీరు వినాలనుకుంటే రేడియో సురభి యాప్ని iOS అండ్ ఆండ్రాయిడ్ డివైసెస్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మా వెబ్సైట్ రేడియో సురభి .com ఆ వెబ్సైట్ లో వినొచ్చు. అలాగే మా ఫ్రీక్వెన్సీ 107.9 FM HD3 ఆ ఫ్రీక్వెన్సీ కూడా మీరు ట్యూన్ ఇన్ అయ్యి ఎల్ల వేళల సర్వకాల సర్వవస్థలందరూ కూడా మా కార్యక్రమాన్ని మీరు వింటుండొచ్చు. సో తప్పకుండా మీరు వినండి. ఆ తర్వాత ఏటుబి ఆనంద్ అడియార్ ఆనంద్ భవన్ అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏటుబీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టంట్ మిక్సర్స్ పౌడర్స్ మసాలాస్ పేస్ట్ అండ్ పికల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు టాంగి గోంగూర రైస్ ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ అండ్ మినిట్స్ ఓన్లీ అట్ ఏటుబి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. విజిట్ ఏటుబి టెక్సస్ .com ఆర్ కాల్ 214-872-2345. ముళ్ళపూడి వెంకటరమణ గారిని అంటే ఆయన వెండితెర నవలలో అవన్నీ చదివిన తర్వాత చాలా మందికి ఆయన మీద బాగా గురి కుదిరి ఇతని చేత ఎలాగైనా సినిమా రచన చేయించాలని చెప్పి ఆయన్ని ఆబ్వియస్ గానే వాళ్ళని అడుగుతారు కదండి. ఆ విధంగా ఆయన అప్రోచ్ అయితే వెంకటరమణ గారు అన్నారట, నేను అప్పటి వరకు ఏంటంటే ఆయన పత్రికలలో సినిమాల మీద సమీక్షలు గట్రా రాసేవారు ఎక్కువగాను. సినిమాకి సమీక్ష రాయడం అంటే ఖచ్చితంగా అందులో మంచిడ్ల గురించి తులనాత్మకమైన విమర్శ చేస్తారు కదా మరి. సో ఆ విధంగా ఆయన ఏమన్నారంటే, ఏమండి మీ సినిమాలకు నేను రివ్యూ చేస్తూ విమర్శిస్తుంటాను, అటువంటిది నన్నే సినిమాకి రచన చేయబడడం బాగుండదేమో అన్నారట. అంటే ఏం పర్వాలేదు, నీలో ఆ టాలెంట్ ఉంది అంచేత తప్పకుండా నువ్వు రాయగలవు, నువ్వు రాయన్నారట. అంటే ఆయన ఎంతైనా ఖరీదైన వ్యవహారం కదా సినిమాలంటే. సో నాకు చూస్తే అవ్వట్లేదండి, సినిమాలకు ఎలా రాయాలో కూడా తెలియదు నాకు, అంచేత నాకు ధైర్యం సరిపోవట్లేదండి అని. కోతికపచ్చిలో చాలా సరదాగా వివరిస్తారండి, నాకు ఇంకా సరిపో నాకు ధైర్యం సరిపోలేదు అన్నవారికి ఆయన ఎలా ఆయన భాషలో చెప్పాలంటే మాత్రం అద్భుతం, అది గొప్ప శైలి అండి. అది చదువుతున్న సేపు మనసుకి చాలా సరదాగా సంతోషంగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంటుంది మనకి, ఎంతో కమ్మనైన సాహిత్యం అయింది. సో అలాగా మొత్తం మీద ఆయన అతి కష్టం మీద ఒప్పించి ఆయన చేత సినిమాలు రచనలు చేయడం ప్రారంభించారనమాట. అలా రచన చేసిన సినిమాల్లో ఆయన అంటే కథ రాశారు, స్క్రీన్ ప్లే, తర్వాత డైలాగ్స్ అన్నీ కూడా రాశారు ఆయన. వారు సంభాషణలు సమకూర్చిన సినిమా ఇది. సోన్ బాబు గారు, మంజులు గారు నటించిన సూపర్ డూపర్ హిట్, మధుసూదన్ రావు గారు దర్శకత్వం వచ్చిన జీవుదొంగ. ఈ సినిమాలో ఆత్రేయ గారి పాటలు అన్ని ఆత్రేయ గారు రచన చేయగా చక్రవర్తి గారి స్వరకల్ప పాటలన్నీ కూడా సూపర్. వాటిల్లోంచి ఒక మంచి పాట ఆత్రేయ గారి రచన, చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల్ గారు పాడిన పాట జీవుదొంగ చిత్రం నుంచి ముళ్ళపూడి వెంకటరమణ గారు సంభాషణలు సమకూర్చిన సినిమా ఇది.
1: Perfect gift for your loved ones. Sarigama Karwa

0: జీవితంగ చిత్రం నుంచి మీరు విన్న పాట ఆత్రేయ గారి రచనకి చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల గారు పాడగా మీరు విన్నారు. ఇది ముళ్ళపూడి వెంకటరమణ గారి సంభాషణలు సమకూర్చిన సినిమా. ఇది ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు తీసుకుంటే మీకు బుడుగు ఫేమస్, అందరికీ తెలిసినదే. కానీ ఇంకా చాలా ఉన్నాయండి ఆయన రచనలు, అంటే రాజకీయ భేతాళ పంచవింశతి, అలాగే విక్రమార్కుని మార్కు సింహాసన కథలు, ఇలా చాలా ఉన్నాయి ఆయన రచనలు. గ్రీసింగ్ లెక్చర్లు ఎన్నో అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి తెలుగులో చదవాల్సిన గొప్ప పుస్తకాలు, గొప్ప రచనల్లో ఒకటి ఖచ్చితంగా. మనకి ఏంటంటే ఇవి మన మన మన నేటివిటీకి తగ్గట్టుగా, మన పూర్తిగా సాధారణ అందరికీ పండిత పాములందరికీ అర్థమయ్యే భాషలో చాలా చక్కగా హాస్యరసాత్మకంగా ఆయన చేసిన రచనలన్నీ కూడా మనకి చదువుకోవడానికి చాలా బాగుంటాయి. భాష మీద కూడా మనకి పట్టు బాగా పెరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇవి ఈ రచనలన్నీ కూడా మనకేంటంటే మన మన భావోద్వేగాలు పెద్దగా మనం ఏమి రెచ్చగొట్టేవి. చదువుతున్న సేపు మనకి హాయిగా అనిపిస్తుంది. అందులో ఏవైనా సరే కొన్ని సంఘటనలు బట్టి మనం అయ్యో లేదా బాధపడచ్చు, ఏదో కాస్త గడిసేపు ఓ క్షణం కోపం రావచ్చు, అంతేగాని విపరీతంగా అయితే మన భావోద్వేగాలు రెచ్చగొట్టే రచనలు మాత్రం కావు. అవి ఎంతో బ్యాలెన్స్డ్ గా ఉంటాయండి. గొప్ప గొప్ప శైలి అతని మాత్రం రచనలలో మాత్రం ఖచ్చితంగా ముళ్ళపూడి వెంకటరమణ గారిది. ముఖ్య హాస్యానికి పెద్దపీట వేస్తూ ఆయన చేసిన రచనలు మాత్రం అదే ఒక గొప్ప శైలి. అది మనకి ఇప్పుడు బ్రేక్ వైపు వెళ్తున్నాం.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్సిక్యూటివ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, విచ్చామి కబాబ్ పరాటా. ఏంది బ్రో అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా. ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
2: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatle.

0: many people are we expecting? 5K అనుకుంటున్నా. బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
1: akattukuntam o pattu padtam.
2: radio surabhi kdxx 107.9 fm hd3 louisville texas america lo telugu nestam.
3: You're listening to radio surabhi 107.9 fm hd3.
4: విరామానంతరం పాటలపల్లికి కార్యక్రమంలో పునఃస్వాగతం. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ఈనాటి పాటలపల్లికి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఈనాటి కార్యక్రమంలో మనం ప్రముఖ రచయిత నిర్మాత శ్రీ ముళ్లపూడి వెంకటరమణ గారి గురించి మాట్లాడుకుంటూ వారు రచన చేసిన సినిమాల నుంచి కొన్ని పాటలు మనం వింటున్నాం. ఇప్పుడు వినబోయే పాట ఇది కూడా ముళ్లపూడి వెంకటరమణ గారు రచన చేసిన సినిమా. ఇది దగ్గర జీవితంగా విన్నారు కదా. అలాగే ఇప్పుడు ఇది రామారావు గారు, బీసరాజు గారు నటించిన దాగుడుమూతలు చిత్రం నుంచి. ఈ సినిమా రచన చాలా కాలం, కొన్ని ఏళ్ల పాటు నడిచిందట అని చెప్పడాన్ని బట్టి చూస్తే ముందు మొదలెట్టారు. ఈలోపు అదితే సుబ్బారావు గారు మొగమూసల సినిమా గురించి ఆయన చెప్పారనమాట. ఆయన ఒక కథ అనుకుని, కథ అంటే కథ కూడా కాదు, ఒక పాయింట్ అనుకుని దాని మీద ఆయన ఒక కథ డెవలప్ చేసి సినిమా తీద్దామని ఆయన ప్లాన్. అది బలంగా నమ్మిన పాయింట్ అనమాట. సో దాని గురించి ఆయన ముళ్లపూడి వెంకటరమణ గారు అడగడం, వారు ఒప్పుకోవడం. సో కాసేపు అటువైపు వెళ్ళడం, అట్నుంచి ఇటు రావడం, ఆ కోతుకొమ్మ వచ్చి ఆ గెంతులు అవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు ఆయన. సో ఆ విధంగా మోగుమూల సినిమా కారణంగా కాస్త డిలే అయినా సరే మొత్తం మీద ఒక సంవత్సరంకో రెండేళ్లకో మొత్తం మీద ఈ సినిమా మొత్తం రచన అంతా పూర్తయి ఆ సినిమా వచ్చారు. రామారావు గారు, బీసరాజు గారు నటించిన సినిమా. ఆ సినిమా వచ్చింది, అందులో సినిమా కూడా చాలా బాగా హిట్ అయింది. ఆ సినిమాలో పాటలు కూడా అద్భుతమండి. పెండ నాగేశ్వరరావు గారి స్వరకల్పనలో బో అద్భుతమైన పాటలు. వినబోయేది గాన గంధర్వులు ఘంటసాల గారు ఎంతో చక్కగా భావయుక్తంగా పాడిన పాట. ముఖ్యంగా టెక్నికల్ గా గమనిస్తే ఇది రాత్రిపాటు తీసింది, నైట్ బ్యాక్ డ్రాప్ లో తీసిన పాట అనమాట ఇది. అలాగే ఈ పాట ఏంటంటే ఆ అమ్మాయికి ఒక భరోసా ఇస్తారు అతను. ఏదో పెద్దవారు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేక అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయి వస్తుంది. పారిపోయి వచ్చి రామారావు గారి ఇంట్లో ఆశ్రయం పొందుతుంది. మరి ఇప్పుడు ఆమె భయపడుతుంటుంది కదా, కాస్త ఆమెకి అభయం ఇచ్చి పర్వాలేదమ్మా నువ్వు ఇక్కడ సేఫ్ గానే ఉంటావు, ఏం కంగారు పడుకొని చెప్పడం అనమాట. సో ఆ చెప్పడం ఎంత చక్కగా చెప్తారన్నది టెక్నికల్ పాయింట్స్ జాగ్రత్తగా గమనించాలి. ఘంటసాల గారు ఎంతో మెల్లగా పాడతారు. ఎవరికైనా మనం అభయం ఇచ్చిన పర్లేదమ్మా, ఏం కంగారు పడుకు, జాగ్రత్త మెల్లిగా అంటే గట్టిగా అంటే మరికొంచెం బెదిరిపోతారు వాళ్ళు కదా. అందుకని వాళ్ళకి అభయం ఇచ్చినప్పుడు ఏంటంటే మనం కాస్త సాత్వికంగా మెత్తటి మాటలతో శుచిమెత్తగా వాళ్ళకి మనం భరోసా ఇవ్వాలన్నమాట. సో ఘంటసాల గారు ఎంత చక్కగా భరోసా ఇచ్చారన్నది ఈ పాటలో మీకు తెలుస్తుంది. దాశరథి గారి సాహిత్యానికి పెండ్యాల గారి స్వరకల్పనలో గాన గంధర్వులు ఘంటసాల గారు ఎంతో అద్భుతంగా పాడిన ఈ పాట దాగుడుమూతల చిత్రం నుంచి ముళ్లపూడి గారు రచన చేసిన వారికి అద్భుతమైన చిత్రం.

దాగుడుమూతల చిత్రం నుంచి దాశరథి గారి రచనకి పెండియాల నాగేశ్వరరావు గారి స్వరకల్పనలో ఘంటసాల గారు పాడిన పాట విన్నారు. ముళ్ళపూడి వెంకటరమణ గారు రచన చేసిన సినిమా ఇది. అలాగే ముళ్ళపూడి గారు రచన చేసిన మరొక సినిమా నాగేశ్వరరావు గారు నటించిన సినిమా ఇది. ఈ సినిమాలో శోభన్ బాబు గారి మీద విజయనిర్మల్ గారి మీద ఒక మంచి పాట ఉందండి. ఈ సినిమాకి ముళ్ళపూడి గారు రచన చేశారు. ఇది అద్భుతమైన పాట. కేవీకే మోహన్ రాజు గారు, సుశీల గారు పాడిన పాట. ఆ పాట ఒక మంచి లింక్ చూద్దాం.

డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచనకి సాలు రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో కేవీకే మోహన్ రాజు గారు, సుశీల గారు పాడిన ఈ పాట పూలరంగడు చిత్రం నుంచి. నాగేశ్వరరావు గారు నటించిన సినిమా ఇది. ముళ్ళపూడి వెంకటరమణ గారు దీనికి కథ అందించారన్నమాట. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్ బట్ యువర్ హెల్త్ కవరేజ్ డజంట్ హ్యావ్ టు. సో లాస్ట్ యూ జాబ్ ఆర్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఈస్ హియర్ టు హెల్ప్ యూ ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ క్విక్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ. From health to travel, dental, vision and life insurance, we have got you covered. India Bazaar. Enjoy 10% off on your purchases at India Bazaar, McKinney from 10 a.m. to 4 p.m. Monday through Thursday, June 29th to July 2nd, 2026. It's the perfect time to stock up on your favorite groceries and everyday essentials while saving more. So India Bazaar, McKinney. So offer excludes already discounted or sale items. Tobacco products, Indian mangoes, sugarcane juice, pani puri and chatpate. So konni minahayinchi 10% discount labhistundi McKinney location lo. India Bazaar tappakunda sandarshinchavalasindi. ఇక మనం ఈనాటి కార్యక్రమంలోకి వస్తే కొంచెం టైం ఉందండి. ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి మాట్లాడుతూ మనం మొదటి గంటలో కేవలం అంటే బాపు గారి ప్రసక్తి తేకుండా నేను మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే ఎందుకంటే అది దాదాపు అసాధ్యం అండి. ఇందాక చెప్పినట్టుగా వాకు అర్థాల్లో వాళ్ళిద్దరిని విడదీయడం కష్టం. అంత గొప్ప గొప్ప జంట అది. సో వాళ్ళ గురించి మనం 2 గంటలోనే మాట్లాడుకుందాం. సో ఇది మొదటి గంటలో కేవలం ముళ్ళపూడి వెంకటరమణ గారు ఆయన రచన చేసిన సినిమాలు. అంటే బాపు గారితో ఆయన ప్రయాణం ప్రారంభం కాక ముందు వారిద్దరు స్నేహం చిన్నప్పటి నుంచే. కాకపోతే ఏంటంటే సినిమాలలో వారి ప్రయాణం ఇద్దరు సాక్షి సినిమాతో ప్రారంభమైంది. అందుకంట ముందు కొన్ని సినిమాలకి ముళ్ళపూడి వెంకటరమణ గారు కథ మాటలు స్క్రీన్ ప్లే ఇలా రకరకాల విస్తృతంగా చాలా మంచి సినిమాలు పనిచేశారండి. ఆయన చాలా సినిమాలు పనిచేశారు. అప్పటికి చాలా పేరు వచ్చింది ఆయనకి. తెలుగు సినిమా చలనచిత్ర చరిత్రలో గొప్ప రచయితలలో ముళ్ళపూడి వెంకటరమణ గారు కూడా ఒకరు అనడానికి ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. అది అవార్డులు కొలవలేని ప్రతిభ. అది అంతకుమించి ఇంకేం చెప్పలేము మనం. ఇక వారు రచన చేసిన మరొక సినిమా, దీని గురించి విస్తృతంగా చెప్పాలంటే ఒక ఒక అధ్యాయం అంతా రాశారేమో అనిపిస్తుంది. ఆయన మోగుమనుషుల సినిమా. మోగుమనుషుల సినిమా ఏంటంటే ఆదుర్తి సుబ్బారావు గారు ఆయన ఒక పాయింట్ అనుకుని ఒక లైన్ అనుకుని దాని మీద ఆయన సినిమా తీద్దామన్న ఉద్దేశంతో వారి ఆస్థాన రచయిత ఆత్రేయ గారిని అడిగారట. అడిగితే ఆత్రేయ గారు ఇంచుమించుకో ఒక 6 నెలల పాటు నానబెట్టి అబ్బే ఇది సినిమాకి పనికిరాదు అంచేత దీన్ని మర్చిపోదులే అన్నారట ఆయన. కాకపోతే ఆదుర్తి గారికి మాత్రం ఎలాగైనా ఇది సినిమా తీయాలి, మంచి సినిమా అవుతుందని ఆయనకు నమ్మకం అనమాట. అప్పుడు ఆయన ఏం చేశారంటే ముళ్ళపూడిని పిలిచి అబ్బాయి నువ్వు దీని మీద నువ్వు రచన చేయని చెప్పేసి ఆయనకి ఇది ఇచ్చారనమాట. ఆయన ఒక లైన్ ఇచ్చారు ఏంటంటే ఒక పేద పొడవవాడు ఒక జమీందారు గారి అమ్మాయి. ఆ పడవవాడు రోజు ఆ అమ్మాయిని గోదావరి దాటించి అవతల ఒడ్డుకు చేరిస్తే అక్కడి నుంచి అమ్మాయి రోజు కాలేజీకి వెళ్తూ ఉంటుంది. వాళ్ల మనసులకే తెలియకుండా వాళ్ళు ప్రేమించుకుంటారు. అమ్మో ఇది అర్థం చేసుకోవడం మిగుడుపడడం చాలా కష్టం అండి. ఈ వాక్యం మనసుకు కూడా తెలియకుండా ప్రేమించుకోవడం ఎలా అంటే మరి అదే మరి ఆ పాయింట్ లో విశేషం అది. సో ప్రేమించుకుంటారు. సో ఈ జన్మలో వాళ్ళకి పెళ్లి అసాధ్యం. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితి ప్రకారం ఒక పేద పడవబడు ఒక జమీందారు గారు అమ్మాయిని పెళ్లి చేసుకునే పరిస్థితి అంత మాత్రం లేదు. కాబట్టి ఈ జన్మలో వాళ్ళకి పెళ్లి అసాధ్యం. సో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో పెళ్లి అది పెళ్లి జరిగింది లేదంటే ప్రేమ ఉంది అన్నది విషయం ఎలాగ నిరూపించాలి అది సంగతి అనమాట. ఇప్పుడు నువ్వు కదలాయంటే ముళ్ళపూడి గారు ఒక 4-5 రోజులు కూర్చుని ఉంచుమించుగా ఒక 60 టవల్తో ఒక ఆయన ఒక కథలాగా రాసి ఆదుర్తి గారికి ఇస్తే ఆయన అది చదివి చాలా బాగుంది అని మెచ్చుకొని అప్పుడు అది పట్టుకుని ఆత్రేయ గారి దగ్గరికి వెళ్ళారట. అంటే ఆత్రేయ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ముందే చెప్పారట నువ్వేం మాట్లాడుకో నువ్వేం తెలియనట్టుగా నువ్వు కాముగా ఉండు ఆయన ఏం చెప్తారో చూద్దాం అని చెప్పి ఆత్రేయ గారు చూసిన తర్వాత మొత్తం మీద పర్వాలేదు బానే ఉంది సరే నేను దీనికి రాస్తాను నేనే రాయాలి ఇంకెవరు రాయలేరు అని చెప్పి ఆయన ఇప్పుడు అంటే ముళ్ళపూడి గారు అంతా హైలైట్స్ ఇచ్చారు. కొన్ని కీలకమైన సంభాషణలు అవి కూడా రాశారు ఆయన. కానీ ఇప్పుడు దాన్ని విస్తృతపరిచి ఒక సినిమాకి సరిపోయినంతగా మెటీరియల్ తయారు చేయాలంటే మరి అది ఆత్రేయ గారి చేతికి ఇస్తే ఆయన సరే నేను దీని సంగతి చూస్తానని చెప్పేసి ఆయన కూర్చొని 4 రోజుల తర్వాత ఆదుర్తి గారిని పిలిచి అన్నారట. ముళ్ళపూడి గారు ఏమన్నా అప్పటికి ఇంకా యువరచయిత అండి. అప్కమింగ్ ఆ డేస్ లో మనకు ఎలా ఉంటుందంటే మనం చాలా కష్టపడి ఏదైనా పనిచేస్తాం దానిని ఆ రంగంలో నిష్ణాతులైన వాళ్ళు నోటంట వాళ్ళు ఉటంకిస్తే ఉమ్మా దాని గురించి మాట్లాడితే చాలా పోడక్కర్లేదు అసలు.
మన పేరెత్తి ఇది ఏదో చదివానా అని అంటే చాలు మనకు చాలా గొప్ప విషయం అది. అందుకని మొలకోడి గారు తలుపుచాటు నుంచి వింటున్నారట, ఏమంటారు ఈయన అత్రేయ గారు చూసన్నారట, వీడు ఎవడో రావణ బాగా రాశాడు. ఎంత బాగా రాశాడంటే నేను 4 రోజుల పాటు కూర్చొని ఎంత కష్టపడినా ఇందులో ఒక అక్షరం కూడా మార్చలేకపోయాను, అంత బాగా రాశాడు. ఇప్పటి వరకు ఆత్రేయ రాసిన దాన్ని అందరూ ఫెయిర్ కాపీ చేస్తుంటారు కదా, ఇవాళ వీడు రాసిన దాన్ని ఆత్రేయ ఫెయిర్ కాపీ చేసేదనమాట. అది పరిస్థితి, దీన్ని పెద్దగా మార్చడానికి ఏం లేదు, బాగా రాశాడు, సో మనం ప్రొసీడ్ అయిపోదాం అన్నారట. అది మునుపొడిగా రాశారు, ఎంత గొప్ప ప్రశంస నాకు అది. అంతకన్నా అవార్డు మరొకటి లేదు నాకు, అంతటి మహారచయిత ఆత్రేయ గారే. నేను రాసిన దాన్ని చదివి ఇంతకన్నా గొప్పగా నేను కూడా రాయలేను, దీన్నే తీద్దాం అన్నారని చెప్పి. ఆ తర్వాత అఫ్కోర్స్ అందులో సంభాషణలన్నీ ఇంచుమించుగా 3 అంతులు మునుపొడి వెంకటరమణ గారు రాశారు. చివరి వరకు కూడా స్క్రీన్ ప్లే అంతా, కథ అంతా. పాటలు అఫ్కోర్స్ ఆత్రేయ గారు తిరిగేలేదు, ఇంకా చకచక 4 రోజుల్లో ఆత్రేయ గారు ఎప్పుడూ లేనిది చాలా అద్భుతంగా 4 రోజుల్లో పాటలు రాసి ఇచ్చేశారట. ఆ సినిమా షూటింగ్ అంతా కూడా గోదావరి మీదే జరిగింది. సో అది ఎలా జరిగింది ఆ విశేషాలను తప్పకుండా చదివి తీరాలండి ఆ పుస్తకాలన్నీ కూడా మీకు. ఎందుకంటే ఏదో చదివినంత వరకు, నాకు గుర్తున్నంత వరకు, తెలిసినంత వరకు నా మాటల్లో నేను చెప్తున్నాను, కానీ ఎంతైనా సరే వారి మాటల్లో అది వింటేనే అద్భుతం. ఎందుకంటే అంతటి గొప్ప రచయిత అంత బాగా ఆ వివరిస్తుంటే కళ్ళకు కట్టినట్టుగా మనం కదులుతుంటుంది. మనం అంటే అది చదువుతున్న సేపు మనమే ఆ పడవలో ఆ లాంచీలో గోదావరి మీద ప్రయాణం చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది. అంత బాగా వివరిస్తారు ఆయన, చాలా బాగా రాశారు దాని గురించి, ఆ ప్రయాణం గురించి. సో ఆ లాంచీల్లో ఆ మొత్తాన్ని ఏర్పాట్లు చేసుకుని మనకి బివి పట్టామరాము గారి తమ్ముడు సీతారావు అని చెప్పి ఆయన వీళ్ళకి బాగా గొప్ప ఫ్రెండ్, బాగా హెల్ప్ చేశారు ఆయన. ఆ గోదావరి జిల్లాలో మీకు ఆ గోదావరి మీద మరి షూటింగ్ జరపాలంటే దానికి భారీగా పడవలు ఏవో ఏర్పాట్లు అవన్నీ ఉండాలి కదా. సో అన్నీ చేస్తే వాళ్ళు ప్రయాణం చేస్తూ ఆ షూటింగ్ చేస్తున్నాడు. మధ్యలో ఉదయం సాయంకాలం షూటింగ్ చేసి సాయంకాలం వేసరికి ఎక్కడో దగ్గర పడవను లంగర్ వేసి అక్కడ కూర్చొని ఆ రాత్రికి అక్కడ సేదతీరి మళ్ళీ మర్నాడు ఉదయం నుంచి ప్రయాణం చేయడం అనమాట. సినిమా కంటే కూడా ఈయన వివరించడం అది ఇంకా అద్భుతంగా ఉంది. చెప్పాలంటే వీలైతే మీకు సమయం చిక్కితే తప్పకుండా చదవండి మునుపొడి వెంకటరమణ గారి కోతి కొమ్మొచ్చి, ఇంకోతి కొమ్మొచ్చి, ముక్కోతి కొమ్మొచ్చి అని చెప్పి 3 పుస్తకాలు ఉంటాయి. ఆయన ఆత్మకథ అంటారని, ఆత్మకథ కాదు అది. ఇంకా చెప్పాలంటే అది చదివితే వారిద్దరు బాపు గారిది, వారిద్దరి స్నేహం, వారిద్దరి ప్రయాణం, వారి మునుపొడి వెంకటరమణ గారి జీవితం, అలాగే ఆయా సినిమాలకు వారు పడిన కష్టం అది ఇంత అంత కష్టం కాదు. ఎందుకంటే ఇద్దరు కూడా చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళేమి లక్షాధికారులు కోటీశ్వరులు కూడా కాదు. ఏదో డబ్బులు మొత్తం ఏదో జుగాడు చేసి మొత్తం సినిమాలు వాడుకున్న అభిరుచి కొద్దీ సినిమాలు తీశారు. ఆ సినిమాలు కనుక వాళ్ళ పడ్డ కష్టం అదంతా చాలా చాలా చక్కగా చదవడానికి అద్భుతంగా ఉంటుంది. వీరేదో చదవండి. సో ఆ విధంగా మోగమరుసల సినిమా వెనక ఆయన ఆయన ఆయన అంటే ఆ మొత్తం ప్రయాణం అంతా ఆదుర్తి గారితో, ఆత్రేయ గారితో, వాళ్ళందరితోనే ఆయన ప్రయాణం అది ఆయన వివరించారు. చాలా బాగుంటుంది అది. సో ఆ మోగమనుసులు మునుపొడి వెంకటరమణ గారు రచన చేసిన డైలాగులు, ఆ కథ అదంతా. గౌరీ పాత్ర, గౌరీ పాత్ర అంటే జమున గారి పాత్ర ఆదుర్తి గారు ఇచ్చిన లైన్లో లేదు చెప్పాలంటే. మునుపొడి వెంకటరమణ గారు ఆ పాత్ర ఇంట్రడ్యూస్ చేసి ఆ తర్వాత కథని డెవలప్ చేశారనమాట. సో ఆ విధంగా ఆ సినిమా జరుగుతున్న సేపు కూడా అందరూ ఏమన్నా ఆదుర్తి, అక్కినేని, ఆత్రేయ ఈ ముగ్గురిని, వీడవడం ముళ్ళపూడి కుర్రాడు వచ్చి ముంచేశాడు వీడు ముగ్గురిని ఆ సినిమా అంటే షూటింగ్లు జనాలు వస్తారు కదా, ఆ జరుగుతున్న సేపు వాళ్ళకి ఏం చేస్తున్నారో చూసి దాని నుంచి వాళ్ళు ఏదో కథలు తీసుకుంటారు అనమాట. అనుకుని ఇలా అయితే ఇంకే బాగుంటుంది, అబ్బాయి అయిపోయింది మూలిపోయి వీళ్ళందరూ కలిసి ఆ సినిమా గురించి ఇన్ని అన్ని పుకార్లు కావట. కానీ ఆ తర్వాత సినిమా వచ్చిన తర్వాత అఫ్కోర్స్ అదొక చరిత్ర అయింది అనుకోండి. ఆత్రేయ గారు రచన చేయగా కెవి మాధవన్ గారి స్వరకల్పనలో కంఠసాల గారు, సుశీల గారు పాడిన ఈ పాట

మూగమనసు సినిమా నుంచి అత్రేయ గారి రచనకి కేవీ మహాదేవన్ గారి స్వరకల్పనలో ఘంటసాల గారు సుశీల గారు పాడిన పాట మీరు విన్నారు. మునుపూడి వెంకటరమణ గారు రచన చేసిన సినిమాల్లో ఇది ఒక గొప్ప సినిమా. ఇది ఇంకొక పాటకి మనకి అవకాశం ఉంది, ఇద్దరు మిత్రుల సినిమా. ఈ సినిమా కూడా ఇది మునుపూడి వెంకటరమణ గారు వెండితెర నవల రాసిన సినిమా. ఇది చాలా ఆ నవల్ కూడా చాలా బాగా హిట్ అయింది. అది సో ఆ సినిమాలోంచి ఒక మంచి పాటతో మనం మొదటి గంట కార్యక్రమాన్ని ముగించడానికి ప్రయత్నం చేద్దాం.

0: to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: అమ్మా, సాటర్డే మూవీ?
1: మన బడి క్లాస్. ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
2: ఉప్పు కప్పు రంబు.
1: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్.
3: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast taka. Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
4: పాటల బాలిక కార్యక్రమంలోకి శ్రోతలందరికీ పునఃస్వాగతం. ఈనాటి కార్యక్రమం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఈనాటి కార్యక్రమంలో మనం ప్రముఖ రచయిత శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారు రచన చేసిన సినిమాల గురించి మనం మాట్లాడుకుంటూ కొన్ని పాటలు వింటున్నాం. మొదటి గంటలో పూర్తిగా వారు రచన చేసిన సినిమాలు బాపు గారు దర్శకత్వంలో కానివ అన్నమాట. సో ఇప్పుడు రెండో గంటలోకి వచ్చినప్పుడు ఇందాక అనుకున్నట్టుగా అది విడదీయలేని జంట గొప్ప స్నేహం. స్నేహానికి అదొక ప్రత్యేక. వాళ్ళిద్దరు సినీ పరిశ్రమలో కూడా గొప్ప స్నేహితుల గురించి చెప్పాలని ముందు వీరిద్దరి గురించే చెప్పాలి. అంతలాగా చిన్నప్పటి నుంచి ఇంచుమించుగా వాళ్ళిద్దరు కలిసి స్కూల్లో నుంచి, హై స్కూల్ నుంచి వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ ప్రయాణం సాగింది. ఆ తర్వాత చిన్న చిన్న పత్రికల్లో ముళ్ళపూడి వెంకటరమణ గారు వారి రచనలు, వారి కథలు, బాపు గారి బొమ్మలు అలా ప్రచురించడం అంతవరకు అలా నడుస్తున్నది. ఇక్కడ ఒక సరదా విషయం అండి. ఓ పత్రికకి ముళ్ళపూడి వెంకటరమణ గారు కథ రాసి పట్టుకెళ్ళి ఇచ్చారట విద్వాన్ విశ్వం గారు, ఆయన ఎడిటర్. ఆయన ఇస్తే విద్వాన్ విశ్వం గారు సరే చదివి తర్వాత చెప్తానులే అన్నారట. అంటే అలా కాదు సార్, ఇప్పుడే మీరు చెప్పేస్తే బాగుంటుంది అన్నట్ట. ఆయన ఒకసారి యగాదిగా చూసి కథ చదవడం మొదలెట్టారట. ఈలోపు బాపు గీసిన బొమ్మ ఒకటి తీసి పుస్తకంలోంచి, ఇతను బాపు అని నా ఫ్రెండ్ అండి, ఇతని బొమ్మలు బాగా వేస్తాడు, మీరు ఆ కథ వేసి బొమ్మ ఫ్రీ అని చెప్పి బొమ్మ కూడా ఇచ్చారు ఆయనకి. ఆయన ఒకసారి ఆ బొమ్మను చూసి వెంటనే అప్పుడు ఆ కథ చదవడం మొదలెట్టారట. కథ చదివి బాపు గారి బొమ్మ చూసి ఇడ్లీ కన్నా పచ్చడే బాగుంది అన్నారట. అంటే ఆయన అందేంటంటే నీ కథ బాగుంది కానీ అందుకంటే పచ్చడి బాగుంది అని చెప్పి అందామన్నమాట. సో ముళ్ళపూడి గారు అన్నారు, ఆ తర్వాత జీవితాంతం నేను ఎన్ని రచనలు చేసినా సరే నేను ఎంత బాగా రాసినా బాపు బాగున్నారా బొమ్మగా బొమ్మ వేసేవాడు, అంత అందంగా బాగున్న బొమ్మ వేసేవాడు అతను. అంచేతంటే ఆయన బొమ్మ ఎప్పుడు నన్ను డామినేట్ చేసినది ఎంతో గర్వంగా స్నేహితుల గురించి ఆయన చెప్పుకున్నారు. గొప్ప స్నేహం అండి అది. ఆ పుస్తకాలు చదువుతుంటే ఆ స్నేహం గురించి కూడా, స్నేహం విలువ, ఇటువంటి ఫ్రెండ్షిప్ అంటే ఇలా చేయాలి, ఇటువంటి ఫ్రెండ్స్ ఉంటే మనకి బాగుంటుంది, ఉండే ఉంటారు మనకి మన ఫ్రెండ్స్ లో ఎంతో మంది, మన అదృష్టం కొద్ది అతను గొప్ప ఫ్రెండ్స్ మనకున్నారు. సో అయితే ఆ గొప్పదనం ఏంటన్నది తెలుసుకోవాలంటే ఈ పుస్తకాలు చదవాలన్నమాట. సో ఆ విధంగా ఆ గొప్ప స్నేహితుల గురించి మనం మాట్లాడుకుంటూ వారు నిర్మించిన చిత్రాల్లోంచి కొన్ని పాటలు మనం విందాం. మీకు ఏమైనా రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయొచ్చు 9726619966. ఈ మొట్టమొదటిసారి వీళ్ళిద్దరు కలిసి సాక్షి సినిమా చేసిన తర్వాత ఆ సినిమా చూసిన నాగేశ్వరరావు గారు అన్నారు, ఈ సినిమా చాలా బాగుంది కానీ ఇందులో నన్ను పెట్టుకుంటే ఇంకా పెద్ద విజయం సాధించునేమో అని. ఎందుకంటే అప్పటికే కృష్ణ గారు ఇంకా అప్కమింగ్ హీరో, ఆయన అంత ఇంకా నాగేశ్వరరావు గారు అంటే అగ్ర హీరో అప్పటికే, అంచేత ఖచ్చితంగా ఆయన నటిస్తే ఇంకా బాగా హిట్ అయ్యే అవకాశం ఉంది కదా ఉద్దేశంతో అన్నారు ఆయన. సో సర్లేండి, అయిపోయింది, నెక్స్ట్ ఏదైనా మంచి కథ ఉంటే చెప్పండి మనం చేద్దామని. సో ఆ విధంగా వాడు కాంబినేషన్ లో బుద్ధిమంతుడు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన సినిమా అందాల రాముడు. అందాల రాముడు తెలుగు సినిమాలో మంచి మంచి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా ఇది. అగైన్ గోదావరి బ్యాక్ డ్రాప్ లో గోదావరి మీద పడవ ప్రయాణం ఆ సినిమా అంటే. ఆ సినిమాలో పాటలన్నీ కూడా అద్భుత కే మహదేవన్ గారి స్వరకల్పనలో. ఆ సినిమా చూస్తున్న సేపు మీకు ఏంటంటే అది మన జీవితం అని అనిపిస్తుంది. ఎందుకంటే మన జీవితంలో మనకి నిత్య జీవితంలో ఉండే కొన్ని పాత్రలు అంటే ఆ వీధి చివరిన్న కెళ్లి కొట్టువాడు, లేదంటే కిరాణా కొట్టువాడు, పాలు పేపర్ అబ్బాయి ఇలా అనమాట. ఈ పాత్రలన్నీ కూడా అందులో మనకు కనిపిస్తాయి. మన జీవితం అంటే అందులో మనకు మాత్రమే ఉండం కదండి, మనతో పాటు ఈ పాత్రలన్నీ ఉంటాయి. వీటితో వీరందరితో కలిసి చేసే ప్రయాణమే మన జీవితం. ఆ విధంగా ఆ సినిమా చూస్తే కూడా మనకి ఒక మన జీవితంలో ఒక భాగం అనిపిస్తుంటుంది మనకి. అంత అద్భుతంగా ఉంటుంది అది. అది కూడా ఏంటంటే గోదావరి మీద పడవ ప్రయాణం చేస్తూ లాంచీలో భద్రాచలం దర్శనానికి బయలుదేరడం, అంతకన్నా ఇంకేలేదు అది. కానీ ఆ సినిమా మాత్రం చాలా బాగా హిట్ అయింది. ఆ సినిమా నుంచి ఆరుద్ర గారు రచించిన ఒక పాటకి ఆ రచనకి కేవి మహాదేవన్ స్వరకల్పనలో రామకృష్ణ గారు పాడిన పాట ఒకటి ఉందండి, చాలా మంచి పాట. ముళ్ళపూళ్ళు గారి డైలాగ్ లో ఫేమస్ డైలాగ్ ఆమ్యామ్యా అంటే లంచం అనమాట. ఆ పదాన్ని ఉపయోగిస్తూ ఆయన చేసిన ఈ పాట చాలా బాగుంటుంది. అందాల రాముడు చిత్రం నుంచి

0: అదండి ఈ పాట విన్నాక అంటే ఈ పాట అర్థమైతే ఆ పిల్లడు కంగారు పడతాడు, ఎందుకు అనవసరంగా ఎదగడం ఇలాగే చంటి పిల్లలే ఉండిపోదాం అని చెప్పి. ఎంత చక్కటి పాట, అప్పటి సమాజంలో సంఘంలోని పరిస్థితులను చక్కగా వివరిస్తూ సులభమైన భాషలో చక్కగా ఆరుద్ర గారు మనం వివరించారు. కేవీ మహాదేవన్ గారి స్వరకల్పనలో వి రామకృష్ణ గారు పాడిన పాట ఇది, అందాల రాముడు చిత్రం నుంచి. తరువాత పాట ఇది పెళ్లిడి పిల్లలు, మనకు ఒక కథ వస్తుంది. నమస్కారం అండి, రేడియో సర్వి నమస్కారం చెప్పండి సార్.
1: మురళపూడి వెంకటరామ గారిది ఒక డాక్ సైడ్ ఒక ఇది ఉందండి, ఒక ఇన్సిడెంట్.
0: యా ఉంది, కరెక్ట్. అది
1: భక్త కన్నప్ప సినిమా కృష్ణారావు గారు తీసేటప్పుడు ఆయన ఫండ్స్ సరిపోలేదు.
0: అవునవును,
1: ఫండ్స్ షార్టేజ్ అయినప్పుడు ఈ మన మురళపూడి వెంకటరమణ గారు అంటే ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన ఇందిని మోటివేట్ చేసి డబ్బులు తీసుకొచ్చి కృష్ణారావు గారికి ఇచ్చారు.
0: అవునవును, విన్నాను ఈ కదా.
1: ఆ సినిమా సక్సెస్ అయిందండి, సక్సెస్ అయినప్పుడు ఐ డోంట్ నో తెలియనావు కృష్ణారావు గారు ఆ డబ్బులు ఎందుకు ఇవ్వలేదని.
0: ఏదో అంటే ఇద్దరి మధ్య చిన్న ఇగో ఫ్యాక్ట్ ఉందంటారు దాని మీద.
1: తర్వాత సబ్సిక్వెంట్ బాబు ఇల్లు అమ్మేది వాళ్ళు ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఇల్లు తీసేసుకున్నారు. తర్వాత బాబు గారు ఏం చేశారు, వాళ్ళు ఇంటి పైన కొద్ది స్థలం ఇస్తే అక్కడ రెండు రూములు వేసుకుని లాస్ట్ స్టేజ్ గెలిపారండి.
0: కొంచెం బాగా అంతటి గొప్ప రచయితకి, ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ అంత కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తికి అటువంటి పరిస్థితి ఎదురు రావడం అనేది దురదృష్టం. బట్ అది పరిశ్రమలో ఇంటర్నల్, మరి అది
1: నేను ఒకసారి ఇక్కడ చదివాను,
0: చాలా చోట్ల వస్తుంది
1: అది గుర్తుకొచ్చి
0: అది. ఆయన ఆయన పుస్తకాలు కోతికొమ్మచ్చినా కూడా దాని గురించి ఆయన పరోక్షంగా ప్రస్తావించారు, దాని గురించి క్లియర్ గా అందరూ రాశారు.
1: నేను
0: ఎవరినంటే
1: మన కృష్ణ బ్రహ్మం గారు ఇంకో
0: అవునండి,
1: వాళ్ళ సీనియర్ అండి కాలేజీలో ఆడించేవారండి.
0: ఓ అవునా, ఎక్కడ మీరు ఇక్కడ ఎక్కడ ఉంటారండి? ఇంకా
1: నేను ఇక్కడ దక్షిణంలో మా అబ్బాయి దగ్గర ఉన్నానండి.
0: అవునా, ఒక మేము అక్కడ తీసుకోవాలి ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
1: నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి.
0: అవునా, ఓకే,
1: వెరీ నైస్ మీటింగ్ అండ్ టాకింగ్ టు అండి.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కాల్ చేసిన. సో తర్వాత పాట ఇది బాపు గారు దర్శకత్వం వచ్చిన సినిమా, దీనికి ముళ్ళపూడి గారు రచన చేశారు. ఎంఎస్ విశ్వనాథన్ గారి స్వరకల్పనలో పాటలు అన్ని చాలా బాగుంటాయి. ఇందులో ఒక పాట అయితే శరత్ బాబు గారి మీద సంగీతం మీద చిత్రీకరింపబడిన పాట అది, అది చాలా అద్భుతం, మధురమైన పాట అండి ఇది. కాకపోతే ఇప్పుడు ఆ పాట కాదు, మనం వినబోయే పాట మంచి హుషారైన పాట, బాలు గారు సుశీల గారు పాడిన పాట, అత్రేయ గారి రచనకి ఎంఎస్ విశ్వనాథ్ గారి స్వరకల్పనలో పెళ్లివేడు పిల్లల చిత్రం నుంచి.

పెళ్లిడి పిల్లలు ఈ చిత్ర నుంచి మీరు ఉన్న పాట అత్రయ్య గారి రచనకి ఎంఎస్ విశ్వనాథన్ గారి స్వరకల్పనలో బాలు గారు సుశీల్ గారు పాడిన పాట, ముళ్ళగూడు వెంకటరమణ గారు రచన చేయగా బాలు గారి దర్శకత్వంలో బాపు గారి దర్శకత్వంలో వచ్చిన ఒక గొప్ప సినిమా ఇది. ముళ్ళగూడు వెంకటరమణ గారు అంటే మరి ఎంతైనా సరే ఆయన డైలాగులు కొంచెమైనా వినాలి కదండి, ఎందుకంటే అంత మంచి రచయిత, అంత గొప్ప డైలాగులు. ఎందుకంటే తెలుగు సినిమా చరిత్రలో డైలాగుల క్యాసెట్స్ అనేది మొదలైంది ఆయనతోనే. ఆ క్యాసెట్స్ ఎంత ఎంత పాపులర్ కాదు, ఇప్పటికీ కూడా డైలాగులు ఎంత పాపులర్ కదా, అది ఆచంద్రార్కం ఆ కీర్తి అంత అద్భుతమైనవి. సో అటువంటి పాపులర్ డైలాగ్ ఒకసారి వినేసి మనం ఆ తర్వాత మళ్ళీ మనం పాటల కార్యక్రమంలోకి వెళ్దాం.

0: నారాయణ వచ్చాడండి.
1: వచ్చాడా, తీసుకొచ్చావా?
0: ఎస్ సార్, తీసుకొచ్చాం. చూస్తారా
1: అబ్బా, సెక్రటరీ ఎప్పుడు పనులు బిజినెస్ ఏనా? పరగడుపునే కాసంత పచ్చిగాలి పీల్చి ఆ పెచ్చర్చ నారాయణ సేవ చేసుకోవద్దు.
0: ఎస్ సార్.
1: ఎస్ సార్ గారు కళ్ళెట్టుకు చూడు, పైన ఏదో మద్ర జరిగినట్లేదు ఆకాశంలో. సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు.
0: అద్భుతం సార్.
1: మరిసార్ నాకు కాసంత కళాపోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతొంగుంటే మరిసికి గొడ్డికి తేడా ఏటుంటది?
0: ఎస్ సార్. ఈరోజు సార్ చూసి సరే నేస్తే మిగతా ఏర్పాట్లు చాలా ఉన్నాయి.
1: సరే లేదు, యాదవ న్యూసెన్స్.

0: అన్నాడు. ఆ ఎగస్ పార్టీ వాళ్ళు ఇచ్చే డబ్బు నువ్వే ఎవరా మిగిలిపోతావని చెప్పి వినిపించుకున్నావా? కడుసైపోయి కారు వెనక సీట్ లో దర్జాగా రాజాలా కూర్చుని వెళ్ళేవాడు. ఇవాళ డిక్కీ రోజు ఉందన్నా దర్జా తగ్గిపోయా.
1: అదండి ఫేమస్ జలాగ మునుపటి వెంకటరమణ గారి. కానీ ఇక్కడ చూస్తే శంకరాచార్య వాళ్ళు అన్నట్టుగా సృష్టిలో కాదు మీ దృష్టిలోనే ఉంది అంతా అని చెప్పి సూర్యోదయం ఆ కాంట్రాక్టర్ కి ఏదో మర్డర్ అయిపోయినట్టుగా అలా కనిపించింది. ఆకాశంలో మర్డర్ అయినట్టుగా అనిపించింది ఆయనకి. ఇప్పుడు ఏది ఇటువంటి ఈ డైలాగులు కానీ ఆయన రచనలు చూస్తే మాత్రం సినిమాలో డైలాగులు అద్భుతంగా ఉంటాయి, అందులో తిరగలేదు. కానీ ఆయన రచనలు చదివితే మాత్రం అందులో ఆ రచన శైలి ఆ మాటలు ఆ కథ నడిపించిన తీరు అది మాత్రం ఇంకా ఇంకా ఇంకా బాగుంటుందండి. చదవాల్సిన పుస్తకాలు అవన్నీ కూడా ముళ్ళపూడి వెంకటరమణ గారు రచన చేసిన మరొక గొప్ప సినిమా నుంచి మరొక పాట, మంచి పెళ్లి పాట ఇది. ఈ పాట వెనుక చిన్న కథ అదేంటంటే ఈ పాట తీయడం కోసం అని చెప్పి ఏదో పెళ్లిలో ముఖ్యమైన ఘటనలు ఏదో జీలకర్ర బెల్లం ఆ పైన మంగళసూత్ర ధారణ ఆ పైన తలంబురాలు ఏదో సప్తపది చుట్టూ ప్రదక్షిణ చేయడం ఇవన్నీ సీన్లతో నేను ఒక పాట తీయాలనుకుంటున్నాను నాకు సెట్టింగ్ కావాలని అడిగారట బాపు గారు. ఆర్ట్ డైరెక్టర్ గారు విషయం చెప్తే ఆర్ట్ డైరెక్టర్ గారు ఏంటంటే మొత్తం అదంతా రిక్వైర్మెంట్ తీసుకుని దాని తగ్గట్టుగా ఆయన సెట్టింగ్ కి ఎంత అవుతుందో ఏంటో ఎస్టిమేషన్ వేసి అంతా కలిపి ఓ 2 లక్షలు అవుతుంది సార్ అన్నారట. అయితే బాపు గారు అన్నారు 2 లక్షలు అవుతుందా అని చెప్పేసి అంత ఎందుకు అనవసరం చెప్పి అక్కడ ఉన్న వనరులతో చక్కగా పాట అంతా ఏంటంటే క్లోజప్ గా తీశారు. ఆయన చూస్తే మనకి ఏదో పెళ్లి కళ్యాణ మండపంలో ఆ సీన్ జరుగుతున్నట్టుగా మొత్తం ఉంటుంది. క్లోజప్ లోనే ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మాత్రం కనబడుతుంటారు. ఆ కార్యక్రమాన్ని వాళ్ళిద్దరు జీలకర్ర బెల్లం పెట్టుకోవడం లేదంటే ఆ తెరచాటు నుంచి చూసుకోవడం ఆ పైన మంగళసూత్ర ధారణ చేయడం తలంబురాలు పోసుకోవడం ఇవన్నీ వాళ్ళకి అక్షింతలు జరుగుతున్నట్టుగా కొన్ని చేతులు కనబడుతుంటాయి, కింద కొన్ని కాళ్ళు కనబడుతుంటాయి. ఏంటంటే ఆ పెళ్లిలో ఆ కళ్యాణ మండపం కొంతమంది మనుషులు ఏదో బంధువులు ఎవరు ఉన్నట్టుగా వాళ్ళందరూ ఏంటంటే ఆ సినిమాకి కోసం అని చెప్పి పనిచేసిన వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్న వాళ్ళందరూ వాళ్ళని అక్కడ నుంచి పెట్టారు బస్ అంచేత ఆ కాళ్ళని వాళ్ళవే ఆ అక్షింతలు వేసిన చేతులన్నీ కూడా వాళ్ళవే అనమాట. అంతకుమించి ఇంకేం ఉండదండి. పాట మొత్తం అంతా కూడా క్లోజప్ లో తీశారు. అంతా కలిపి 10,000 లో 15,000 తీసారట బాబు గారు. ఎక్కడో ఒక కథలో చెప్పారండి ఎంత గొప్ప పాట అది. ఏమాయ చేశాను ఒప్పించే తీరాబోయ్ అన్నారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పాటలో. ఈ బాలు గారు నిజంగానే మాయ చేశారు కానీ మన అందరినీ 100% ఒప్పించారు ఈ పాటని. ఇప్పటికీ ఆ పాట మీద తెర మీద చూస్తే మనకి ఎక్కడ పెళ్లిలో ఒక సెట్టింగ్ వేసి తీసినట్టుగానే ఉంటుంది తప్ప ఆయన చెప్పినట్టుగా ఎక్కడ మనకి ఆనవాళ్ళు కూడా కనబడమని. పాట అద్భుతంగా ఉంది. కన్నార్పుకొండ 3 నిమిషాల సేపు కూడా ఆ పాటను మనం చూస్తాం. ఆరుద్ర గారి అత్యద్భుతమైన రచన కేవీ మహాదేవన్ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల్ గారు పాడిన ఈ పాట పెళ్లి పుస్తకం చిత్రం నుంచి. పాట గురించి ప్రత్యేకం చెప్పక్కర్లేదు. ఏ పాట మీరు వినబోతున్నారు బాపు రమణల మరొక అపూర్వమైన సృష్టి.

0: చెప్పండి. మీరు ఆనేరున్న సుగత గారు చెప్పండి.
1: ఇందాక మీరు అంగలరాముడు సినిమా వేశారు కదా, అది పడవ ప్రయాణంతో భద్రాచలానికి వెళ్తారు కదా, అలా ఇప్పుడు ఉందా? అసలు వెళ్ళాలి అన్నప్పుడు ఉండింది, అన్నిటి వెళ్ళలేదు.
0: లేదు, ఉందండి ఉందండి. మీకు మీకు గోదావరి మీద రాజమండ్రి నుంచి ఉన్నాయి లాంచ్ ప్రయాణం, అలాగే అటు భద్రాచలంలో వెళ్తే భద్రాచలం నుంచి పాపికొండల వరకు కూడా ఉంది. అది
1: పాపికొండల నుంచి వెళ్ళాలని
0: కానీ లేదంటే, కానీ రాజమండ్రి నుంచి నాకు తెలిసిన వరకు అది ఓవర్ నైట్ జర్నీ అనుకుంటాను. అది ఉంది మీకు ఇప్పటికీ ఉన్నాయి మీకు. ఇది అదే, అది మన మన ఓపిక ఇంకా. బట్ లేదంటే షార్ట్ ట్రిప్ ఏంటంటే మీకు భద్రాచలంలో మీ నుంచి పాపికొండ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తారు. అది అది బహుశా ఉదయం 10 అంటే మేము వెళ్ళాం, అది 10 గంటలకే అంతకు 11 గంటలకు బయలుదేరితే మళ్ళీ మధ్యాహ్నం 3కు 4కు దింపేశారు వాళ్ళు. మధ్యలో అక్కడ పాకుకొండల దగ్గర వాళ్ళు లంచ్ లంగర్ వేసి భోజనం పెడతారు మనకి, బాగుంటుంది.
1: అంటే మీరు భద్రాచలం నుంచి పాపికొండలకి?
0: ఎస్ ఎస్, అటు వెళ్ళి ఇటు వచ్చాం అనమాట. అలాగా
1: అంటే పాపికొండలు కొంచెం అంత కొండలు అప్పలా లేవు అని ఎవరు
0: అంటే? బాగుంది బాగుంది, చక్కగా. మధ్యలో ఒక దగ్గర ఒక ఊరు పేరు మర్చిపోయానండి, అది ఏదో అక్కడ అక్కడ ఆపుతారు. అక్కడ ఆపితే మనం దిగి మీదకి వెళ్తే అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు తీస్తున్న ఏవో హ్యాండిక్రాఫ్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ కొనుక్కోవచ్చు కూడా. పేరు మర్చిపోయి నోట్లో ఆడుతున్నది కానీ మర్చిపోయిన పేరు. అక్కడ తీసుకెళ్లి అక్కడ నుంచి మనం పాపికొండ వరకు వెళ్ళి అక్కడ ఒక దగ్గర వాళ్ళు ఆపి మనకి లంచ్ టైం భోజనం పెట్టి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారు మళ్ళీ మన వెనక్కి. ముఖ్యంగా
2: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
2: సో అమ్మ గారు వచ్చింది, నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
5: నీ కళ నిజం అవబోతోంది.
2: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
5: పరిష్కారం ఇచ్చేద్దాం, వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల

0: or call them at 817-829-8888.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్

0: 5g.com.
1: Oh, hello, dinner plans ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేసలేరు?
2: What a day, I'm completely exhausted. Dinner plans ఏంటి?
3: నేనేం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: Every time, ఒకటే question. Dinner plans, ఏంటి? Answer మాత్రం చాలా సింపుల్. Madeira and Masala. Simple chats to Mithai. Corporate lunch buffets నుంచి interesting weekend buffets దాకా. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and Masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
4: పట్టుపల్లి కార్యక్రమంలోకి శ్రోతలందరికీ కూడా పునఃస్వాగతం. ఇవాళ మనం రెండవ గంటలో ముల్లుపూడి వెంకటరమణ గారు, బాలు గారు, బాపు గారు వారి కలయికలో వచ్చిన సినిమాల్లోంచి కొన్ని పాటలు మనం వింటున్నాం. ఇందాక మీరు విన్న పాట పెళ్లి పుస్తకం చిత్రం నుంచి. ఈ పాట మరొకసారి యూట్యూబ్ లో వీడియోలో లభిస్తుంది, ఒక్కసారి చూడండి, మళ్ళీ జాగ్రత్తగా గమనించండి. బాలు బాపు గారు చెప్పిన విషయం ఏంటంటే, అంతా క్లోజప్ లో ఎటువంటి పెద్ద సెట్టింగ్ లేకుండా ఆ సెట్ లో వాళ్ళకి ఉపయోగ అంటే హెల్ప్ చేస్తున్న వాళ్ళని బంధువులుగా చూపిస్తూ పురోహితుడిగా మనకి హరిలక్ శాస్త్రి గారు ఆయన కనబడతారు. బట్ అదర్వైజ్ మిగతా వాళ్ళందరూ హీరో హీరోయిన్ తప్ప పెద్దగా ఎవరు ఉండరు అక్కడ. ఎంత బాగా తీసారు ఆ పాటని. ఇక బాబు గారు దర్శకత్వంలో వచ్చిన మరొక గొప్ప సినిమా తూర్పు వెళ్లే రైలు. మోహన్, జ్యోతి కథానాయక నాయకులుగా సినిమా మంచి రివ్యూస్ వచ్చాయి, దీనికి మంచి అవార్డులు కూడా వచ్చాయి. ఈ సినిమాలో బాపు గారికి ఏంటంటే ఎక్కువగా మేధాసన్ గజల్స్ అంటే చాలా ఇష్టం. అంచేత అటువంటి ఆ గజల్స్ లాంటి పాటలు కావాలని ఆయన ఎక్కువగా అడుగుతుండేవారు అనమాట. సో ఈ సినిమాకి సంగీత దర్శకత్వం చేసింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. సో బాలసుబ్రహ్మణ్యం గారికి చెప్పి ఆయన ఏమన్నారంటే, మేధాసన్ గారిది ఒక పాట రఫ్త రఫ్త ఆపు మేరీ అని చెప్పి మంచి పాట, మంచి గజల్ అది. ఇంచుమించుగా అలా అటువంటి పాట నాకు కావాలి అంటే, ఇంచుమించుగా అటువంటి ఆ విధంగా అంటే మొత్తం చూన్ కాదు, బట్ టేక్ ఆఫ్ అలా ఉంటుంది. మిగతాదంతా కూడా బాలు గారి ఆయన సొంత స్వరాలు. సో ఆరుద్ర గారి రచనకి బాలు గారి స్వరకల్పనలో బాలు గారే స్వయంగా పాడిన ఈ పాట తూర్పు వెళ్లే రైలు చిత్రం నుంచి.

ఎర్ర చీర కట్టుకుంటే సందె పొద్దు నువ్వమ్మ, పచ్చ చీర కట్టుకుంటే పంట చేను సిరివమ్మ. ఈ సినిమాలో కథానాయకుడు ఒక కవి. మరి ఆయన ఒక కవి గారు ఆయన ప్రేమించిన అమ్మాయి మీద ఒక పాట పాడితే అది కవిత్వం అవుతుంది కదండి. అందుకని దాని తగ్గట్టుగానే అతడి గారు చాలా చక్కటి కవిత్వాన్ని అందించారు మనకి పాట ద్వారా. అంతగానో అద్భుతమైన స్వరాన్ని అందించారు, స్వరకల్పన చేశారు బాలు గారు. ఆ స్వరకల్పన తగ్గట్టుగా చక్కటి స్వరాన్ని కూడా అందించారు బాలు గారు. చాలా మంచి పాట. ముఖ్యంగా దర్శకుడికి అభిరుచి ఉండాలండి. అభిరుచి ఉంటేనే ఇటువంటి పాటలు వస్తాయి మనకి. ఎందుకంటే ఆ దర్శకుడు ఇప్పుడు కవిగారు ఎన్నైనా రాయొచ్చు, రాసిన తర్వాత తీసుకెళ్తే ఏంటండి ఇది ఇప్పుడు ఇవాళ రేపు ట్రెండ్కి తగ్గట్టుగా లేదు, ఇది ఇది అందరికీ అర్థం కాదేమో, ఈ విధంగా ఏంటంటే అది కొన్ని కొన్ని మంచి మంచి పాటలు బహుశా ఆ దర్శకుడు లేదా నిర్మాతల యొక్క అభిరుచి లోపం వల్ల మరుగున పడిపోయి కొన్ని మనకు రాని పాటలు ఎన్నో ఉన్నాయండి. అతిథి గారు అందుకే చెప్పేవారట, చివరి నిమిషం వరకు కూడా ఒక ఒక ఆయన సాధారణంగా ఆత్రేయ గారికి ఆయన ఆయన ఒక పట్టాన పాట గాని మాట గాని ఎవరు అని చెప్పి ఏడిపించుకు తింటారు అని చెప్పి ఆయన మీద చాలా అపప్రదం ఉంది. కానీ అందులో అది కొంతవరకు నిజం. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఆయన ఎప్పుడో పాట రాసేసే ఉంచేవారట, కానీ వెంటనే ఇచ్చికూడదు ఇచ్చకూడదు అబ్బాయి, ఇచ్చేస్తే దానికి విలువ ఉండదు. అంతేకాదు ఆ పాటకి ఆ పాట యొక్క ఇది దాని అందుకున్న అర్హత వాళ్ళకి ఉండకపోవచ్చు. అంచేత చివరి నిమిషం వరకు ఉంచి అప్పుడు వాళ్ళకి ఇచ్చేవనుకో ఇంకా దాన్ని మార్చకుండా అలాగే దాన్ని తీసుకెళ్లి వాళ్ళు ఆ పాటని వాళ్ళు రికార్డ్ చేసేస్తారు. వాళ్ళకి ముందుగా ఇచ్చేవంటే దాన్ని చదివి ఇంకా అక్కడి నుంచి అందులో ఆ పదం మార్చి ఇది మార్చి అది మార్చి అంటూ ఆ పాటను వాళ్ళే చెడగొట్టేస్తారు. అంచేత వాళ్ళకి ఏది మంచో వాళ్ళకే తెలియదు, అంచేత అది మనమే తెలుసుకుని ఇలా చివరి వరకు ఉంచి ఇవ్వాలని. బహుశా అలా ఇవ్వడం వల్లేనేమో అతిథి గారి ద్వారా వచ్చిన పాటలు ఎంత అద్భుతమైన పాటలు మనకు వచ్చాయి. ఆ విధంగా ఇవి కూడానండి బాపు రమణ గారికి ఒక విధంగా మనం నమస్కరించాలి. ఎందుకు అంటే గొప్ప అభిరుచి ఉంది ఇద్దరికి. అందుకనే వాళ్ళ సినిమాలో పాటలని కూడా సాహిత్యం కాదు సంగీతం కాదు ఏది కూడా ఎంచడానికి వీల్లేనంత అద్భుతంగా ఉంటాయి. మీరు ఇందాక నుంచి వింటున్నారు కదా పాటలు అన్ని కూడా. సో ఇటువంటి గొప్ప పాటలు అందించిన మహానుభావులు వాళ్ళు. మనకి చిరస్మరణీయులు ప్రాతస్మరణీయులు. వాళ్ళు అందించిన సినిమాల్లోంచి మరొక మంచి పాట వినే ముందు మనం ఒక ప్రకటన చూద్దామండి. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, మీ నవ్వు మళ్లీ అందంగా మార్చుకోవాలని అనుకుంటున్నారా? అలా అయితే మీరు డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడే పొందండి. అఫోర్డబుల్ ప్రైసెస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ తో మీ స్మైల్ ని తిరిగి పొందడానికి. సో అపాయింట్మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. సో 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్. టెక్సాస్ స్కోలాస్టిక్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్. సో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ హై స్కూల్ క్రికెట్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సాస్. ఫర్ ద టెక్సాస్ స్కోలాస్టిక్ క్రికెట్ బోర్డ్ స్టేట్ ఛాంపియన్షిప్ July 25th through July 27th at the Prairie View Cricket Complex in Houston, American School Cricket starts here. So learn more at tscb.cricket. ఇక మనం తరువాతి పాటలోకి వెళ్తే, ఇది ఇది బాపు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా. దీన్ని కూడా ముళ్ళపూడి గారు రచన చేశారు. కే మహాదేవన్ గారి స్వరకల్పనలో పాటలన్నీ అద్భుత. వాటిలోంచి ఒక పాట జ్యోతిర్మయ రచించగా బాలుగారు పాడిన ఈ పాట

రాధా కళ్యాణం చిత్రం నుంచి జ్యోతిర్మయి గారి రచనకి కెవి మహాదేవన్ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట మీరు విన్నారు. ఇవాళ రెండు గంటలు మనం ముళ్ళపూడి వెంకటరమణ గారు రచన చేయగా బాలు గారి బాబు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాలో మనం లంచుకొని పాటలు వింటున్నాం. బాబు గారు అంటున్నప్పుడల్లా నేను బాలు గారు అంటున్నానండి ఇందాక నుంచి, ఎందుకంటే బాలు గారి నామం మరి అది జపించకుండా మనం ఉండలేము, అంత గొప్ప నామం అది. చేస్తే ఏంటంటే బాగానే మనకి లూ అయి వస్తుంది మనకి, తర్వాత మళ్ళీ సర్దీసుకున్నాను బాపు గారు అనమాట. సో ఎనీవేస్ ఇంకా మనకి ఇంకొక రెండు మూడు పాటలకి మనకి అవకాశం ఉంది, వాటి నుంచి కొన్ని మంచి పాటలు విందాం. కాకపోతే ఒక విషయం మాత్రం మనం చేయదలుచుకున్నారు, ఏంటంటే ముళ్ళపూడి వెంకటరమణ గారు ఎంత గొప్ప రచయిత, రచయితకి ఎంత గొప్ప రచయిత, సినిమాలకైనా ఎంత గొప్ప రచనలు చేశారు, ఆయన తీసిన సినిమాలు ఎంత గొప్ప, వీటి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అది విశ్వవ్యాప్తంగా వ్యాపించినంత గొప్ప సుగంధం. అది బాధాకరమైన విషయం ఏంటంటే ఇంతకీ ఆ గొప్పతనానికి తగ్గ పురస్కారం లభించాయా అన్నదే పాయింట్ అండి. ఇదొక ప్రతిసారి మా అంటున్నది ఇదేంటంటే, ఇది ఒక బాధాకరమైన సన్నివేశం ఏంటంటే మన మన మన మన వాళ్ళని మన మన వాళ్ళని గొప్పతనాన్ని మనం గుర్తించడంలో ఎందుకో ఎందుకో తెలుగు రాష్ట్రాల్లో మనం అందరం కూడా వెనకబడి ఉన్నామన్నది మాత్రం చాలా పచ్చి నిజం. అది ఇది నేనంటున్న మాట కాదు, ఆయా రంగాల్లో గొప్ప గొప్ప వ్యక్తుల గురించి ఆ ప్రస్తావన వచ్చినప్పుడు పెద్దలు అంటున్న మాటలు ఇవి, ఎంతో మంది చెప్పారు అవి, ఇదే మాట. అది ఎందుకో మరి ముళ్ళపూడి వెంకటరమణ గారికి అంత గొప్ప సినిమాలు అందించిన అటువంటి వ్యక్తికి ఒక జాతీయ స్థాయిలో పురస్కారం రాకపోవడం అనేది ఎంత బాధాకరమైన విషయం అండి. ఇంకా చెప్పాలంటే సాధారణంగా మనకి భారత ప్రభుత్వం ఇచ్చే కొన్ని అవార్డులు ఉంటాయి, వాటికి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్సే వాటికి వాళ్ళ ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ రాష్ట్రాల్లోని గొప్ప ఆయా రంగాల్లోని గొప్ప వ్యక్తులు ఉంటే వాళ్ళని గుర్తించి వాళ్ళకి సంబంధించి ఒక సిఫార్సు చేయాలి, ఒక ఏదో వీళ్ళ గొప్పతనం ఇది అని చెప్పి తెలియజేస్తూ వాళ్ళకి రాస్తే అప్పుడు వాళ్ళు అది చదివి దాన్ని బట్టి వాళ్ళు మనకి వాళ్ళకి అవార్డులు అవి ఇస్తారు. బాలసుబ్రహ్మణ్యం గారికి సుశీల గారికి ఆ పద్మ అవార్డులు ఎలా వచ్చాయన్నది ప్రత్యేకించి చెప్పక్కర్లేదండి, అది ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన సిఫార్సులు కావాలి, అది చాలా దారుణం. అది ఆ విధంగా చూసుకుంటే ముళ్ళపూడి వెంకటరమణ గారి విషయంలో కూడా అదే జరిగింది. ఇంత గొప్ప రచయిత ఆయన సినిమాలు సినిమాలకు ఎలాగో ఇవ్వాలి, అంతకంటే పైగా ఆయన రచనలకైనా సరే గొప్ప అవార్డులు ఇవ్వచ్చు, అటువంటి రచనలు చేశారాయన. బట్ ఎనీవేస్ అవార్డులు కొలవలేని గొప్ప ప్రతిభ, ఒక మనలాంటి సాధారణ ప్రేక్షకులు శ్రోతలు చదువురులు మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆయన. అంతకన్నా గొప్ప అవార్డు ఇంకేం కావాలి ఎవరికైనా సరే, వాళ్ళ ప్రతిభ వాళ్ళ కళ అందరినీ పండిత పామురులు అందరినీ చేరినప్పుడే కదా ఎన్ని అవార్డులు వచ్చినా సరే ముందు జనాలు మెచ్చాలి కదా ముందు. సో ఆ విధంగా అంటే వాళ్ళకి చాలా గొప్ప అవార్డులు వచ్చేసినట్టే వారి. ఎనీవేస్ సో ఆయన రచన చేసిన మరొక మంచి సినిమా నుంచి ఇంకొక పాట, ఇది మిస్టర్ పెళ్ళం రాజేంద్ర ప్రసాద్ గారు ఆమెని గారు నటించిన సినిమా. ఈ సినిమా ద్వారా ఏవిఎస్ గారు మనకి పరిచయం అయ్యి ఏవిఎస్ వంటి గొప్ప హాస్యమైనటువంటి పరిచయం చేశారు. ఏవిఎస్ గారు మామూలుగా ఆయన జర్నలిస్టు. సో ఆయన ఒకసారి బాపు గారికి ఫోన్ చేసినప్పుడు ఈయన ఒక రకంగా ఏవిఎస్ గారు మాట్లాడారన్నమాట. అది బాగా నచ్చి బాబు గారు ఆ సినిమాలో అవకాశం ఇచ్చినప్పుడు కూడా ముళ్ళపూడి వెంకటరమణ గారు వాళ్ళిద్దరు అన్నారు మీరు ఇలాగే మాట్లాడండి, ఇది మనం పెడదాం మన సినిమాలు అని చెప్పి అంత బాగా హిట్ అయింది. ఆ తుత్తి డైలాగ్ బాగా హిట్ అయింది కదా. సో ఆ విధంగా ఏ వేసిన గొప్ప నటుని మనకు పరిచయం చేసిన మిస్టర్ పెళ్ళం అనే సినిమా నుంచి ఈ పాట మనం విన్న ఆరుద్ర గారి రచన, కేవి మహాజన్ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట సొగసు చూడతరమా. కొన్ని కొన్ని పాటలు టైటిల్స్ ఎలా ఉంటాయంటే పాట కోసం ఏదైతే సినిమా వస్తుంది, సినిమా కోసం ఏదైతే పాట వస్తుంది మనకి. సో అటువంటి ఇబ్బందుల్లోనే ఉన్నాను నేను ఇప్పుడు, బట్ స్టిల్ దానికోసం వెతికి ఆ పాటని ఎట్టి పరిస్థితుల్లో వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నాను.

చిన్న సవరణ అండి. సాధారణంగా మనకి బాపు రమణయ్యానికి సంగీత సాహిత్యాలు అందించింది ఎక్కువగా కె మహాదేవన్ గారు, ఆరుద్ర గారు అలాగే అనుకున్నాను, కానీ ఈ పాటకి మాత్రం సాహిత్యం వేటూరు సుందరరామూర్తి గారు అయితే సంగీతాన్ని అందించింది ఎంఎం కీరవాణి. ఇక చివరికి వచ్చేసామండి, చివరికి ఒక మంచి పాటతో మనం కార్యక్రమాన్ని ముగిద్దాం. రమణ గారు, మునుపూడి వెంకటరమణ గారు, ఆయన గొప్పతనం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అంతటి గొప్ప వ్యక్తికి అంత దారుణంగా నమ్మక ద్రోహానికి గురై మోసపోయి ఆఖరికి ఉన్న సంపాదించింది ఉన్న ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకుని చివరి రోజుల్లో ఆయన ఏంటంటే ఒక అద్దెంటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు కూడా ఆయన ప్రాణ స్నేహితుడు బాపు గారు ఆదుకుని, ఏం పర్వాలేదు మా ఇంటి మీద జాగ ఉంది కదా అక్కడ నాలుగు గదులు వేసుకుని ఉండు అని చెప్పి, కానీ ఆ పరిస్థితికి రావడానికి ఆరోపణలైన వారిని మాత్రం చరిత్ర ఎంత మాత్రం మర్చిపోదు. ఎందుకంటే చరిత్ర నిర్దాక్షిణ్యంగా ఉంటుందండి. వేల సంవత్సరాల చరిత్రను తిరిగేస్తే అందులో మంచిని చెడుని కూడా ఏమాత్రం తేడా లేకుండా ఉన్నది ఉన్నట్టుగా కళ్ళకు కట్టినట్టుగానే మనకు చూపించింది. అంచేత ఈ చుట్టూ ఉన్న జనాలు ఏం చేసినా సరే చరిత్ర అయితే అది ఆయన ఆయన జరిగిన అన్యాయాన్ని ఆయన చేసిన మంచిని రెండింటినీ కూడా గుర్తుపెట్టుకుంటుంది అనమాట. సో ఆ విధంగా మనకి మంచి మంచి రచనలు మంచి సినిమాలు అందించిన మొళ్ళపూడి వెంకటరమణ గారికి మన అందరి తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనవూరి పాండవుల చిత్రం నుంచి ఆరుద్ర గారు రచన చేయగా కె మహాజన్ గారి స్వరకల్పనలో బాలు గారు పడిన ఈ పాటతో ఈనాటి కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. ఈనాటి కార్యక్రమానికి సహకరించిన అలాగే పాటని అంటే పాటలన్నీ విని ఆదరించిన శ్రోతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్లీ వచ్చే మంగళవారం సాయంత్రం 7 గంటలకు ప్రసారమయ్యే పాటల పలకే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ గుడిపూడి శ్రీనివాసరావు.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly, celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
3: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సు సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సు ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సు యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursu.com.
1: ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
2: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
2: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: Sagi at 214-868-7538.
1: మోసం అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనీ లేదు, అందుకే నేను చెప్పనే లేదు.

0: జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించేసావు కదా జూలియట్.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజసజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Radio Surabhi, 107.9 FM, HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్. కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: పాలైనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్లిపోయినట్టు.
1: నీ కళ నిజం అవబోతోంది.
0: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
1: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.

0: services or call them at 817-829-8888. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్, టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ See is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: India ki teleport aithe enta baaguntundo.
7: What if India was just a tap away?
8: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my Pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
9: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
10: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
11: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
10: హాయ్, నేను మీ తేజ సజ్జ.
11: టు లిసన్ టు రేడియో సురభి
10: 107.9 HD3.
9: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
10: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజస్ అచ్చా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్. Or contact Gopal Ponnangi at 214-868-7538.
1: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaapotham. Keep listening to me next time, Radio Surabhi.
2: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
3: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
0: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
0: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో

0: generation knowledge though, neko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Tatra khalu imani, ashtau ahara vidhi vishesha ayatanani bhavanti, ani ayurvedam cheptundi. Ante ahara anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
2: Kavintalaki, Kerintalaki. Kerof address, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo Telugu Nestam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: Hey!

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Mallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design.

0: kids.com or call Nanda G3 at 919-491-4514.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
5: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
6: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
5: హాయ్, నేను మీ తేజ సజ్జ.
6: టు లిసన్ టు రేడియో సురభి
5: 107.9 HD3,
4: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
5: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatan daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
8: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
9: Yes sir.
8: Rajraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
9: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
8: You're absolutely right. Rajraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable price. And unforgettable taste. Yantante malli malli ravalanipisthe. They also offer catering because their food is so irresistible.
10: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
3: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With My Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit My Pursue.com or write to support@mypursue.com. America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRIpage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ అస్ అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You know it. VR Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: India ki teleport aithe enta baaguntundo.
6: What if India was just a tap away?
7: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
8: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatledu.

0: celebration knowledge though, neko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ

0: skills, calibration, knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
1: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With My Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
0: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosam aina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: celebration knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజసజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాను. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాను. ప్రామిస్.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पाटिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग.
2: हेलो डालस्, वी आर दि अंडिस्प्यूटेड लीडर्स् इन् द रेडियो स्पेस्. यू नो, वी आर रेडियो सुरभि.
3: रेडियो सुरभि.
4: रेडियो सुरभि.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
7: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, undiga thoduga Radio Surabhi, America lo telugistam.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్ బెల్లవ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అమి కబాబ్ పరాటా.
9: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
8: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B Texas.com, perfect for dine in, take away or full service catering.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
11: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
10: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
12: ఇంకా చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
13: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వ

0: calibration knowledge, though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, undiga thoduga Radio Surabhi, America lo telugu ishtam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్బెల్ల బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాఠా.
5: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
6: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
6: అక్క. లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: calibration knowledge to niku best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, diga thoduga Radio Surabhi, America lo telugistam.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్ స్పెషల్ థాలి, బిసి వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్లీ పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
6: ఏంది బ్రో, అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
7: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవు

0: aviation knowledge though, neeko best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, idiga thoduga Radio Surabhi, America lo telugulestam.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఎటు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, వానియా దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ పంకీ పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాఠా.
6: ఏంది బ్రో, గని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine-in, takeaway or full service catering.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
7: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
8: ఇంకా తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
10: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: vibration knowledge though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
4: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, undiga thoduga Radio Surabhi, Americano telugulostam.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, ఆనియన్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
7: ఏంది బ్రో, గని చెప్పిన, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B Texas.com, perfect for dine in, take away or full service catering.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
8: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, undiga thoduga Radio Surabhi, Americano telugulostam.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, ఆనియన్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
7: ఏంది బ్రో, గని చెప్పిన, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B Texas.com, perfect for dine in, take away or full service catering.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
8: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Mera tumhara hamara pyar sabka favorite india bazaar
3: gata 24 gella nunchi india bazaar manandarki kavalsina vastulu anni andistu it has grown on us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in McKinney, Fort Worth and Austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com from businesses to non-profits NRI page is the place to be for more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు

0: Hi guys, this is Ravi Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening, me nestam Radio Surabhi.
1: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3

గది సదస ససరిది గగపద సస దబప గదిది పగది సదస సరిగ దిగపగపద సబ గది పగది సదస

0: Edge Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 ella nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar
3: family
4: every
3: day. India Bazaar,
4: Hamara
3: Bazaar, Hamara Ghar.
5: Treat yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
9: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
10: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ.com or write to support@mypursue.com.

0: Hi guys, this is Ravi Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, history-free quality to meeku marinta cheru kaapotham. Keep listening, me nestam Radio Surabhi.
1: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మెదు వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, ఇస్ వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్.

0: Radio Surabhi, 107.9 FM, HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన

Yes, Dev Dharadhar Avinash to DFW Morning Vibes and Haroni on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Vintunaru. సో పొద్దు పొద్దునే కొంచెం మోటివేషన్ యాంగిల్ ఫిలాసఫీ యాంగిల్ తనకోసం ఉంటుంది కదా మనకి. సో ఆ యాంగిల్ లో స్టార్ట్ చేస్తే ఈ రోజు నేను పొద్దు పొద్దునే ఈ పాటతో స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ ఓకే ఫైన్ లెట్ ఇట్ బి, కొంచెం వేరే పాటలు కూడా విందామని ఆగిపోయాను. కానీ బట్ ఎప్పుడైనా సరే జూలై ఫస్ట్ స్టార్ట్ అయిందనంటే నా మైండ్ లో డెఫినెట్ లో ఒక పాట రన్ అవుతుంది అనమాట. అదేంటంటే ఐల్ ప్లే ఇట్, బట్ ట్రస్ట్ మీ నేను ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడుతున్నాను అనుకో ఈ మధ్యన సమ్మన్ హూ పాస్డ్ అవే, అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు చనిపోయారని అనుకుంటే ఆబ్వియస్లీ కన్సోలింగ్ కింద మాట్లాడుతాం కదా. సో దే స్లోలీ స్టార్టెడ్ టాక్ లైక్ అంతే కదా మామూలు, ఇంకా ఎలాగైనా మూవ్ ఆన్ అవ్వాలి కదా, మూవ్ ఆన్ అయిపోవాలి కదా అని చెప్పి. సో దిస్ మూవ్ ఆన్ పదం ఈజ్ లైక్ కమింగ్ ఇన్ ద సెంటర్ అండ్ పీపుల్ కూడా ఆబ్వియస్లీ ఒక పాయింట్ తర్వాత ఒక పర్సన్ లాస్ ని కానీ ఎనీ టైమ్స్ ఆఫ్ లాస్ ని కానీ మూవ్ ఆన్ అవ్వటం అన్న పదాన్ని చాలా గ్లోరిఫై కూడా కాదు కానీ సెంటర్ స్టేజ్ లో పెట్టి ప్రయారిటీగా పెట్టుకుంటున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనకున్న ఒకే ఒక్క లైఫ్ ని ఆబ్వియస్లీ మనం వెళ్ళిపోయిన తర్వాత అది 10 డేస్ లోనో 15 డేస్ లో మూవ్ ఆన్ అవుతారు. అఫ్ కోర్స్ కొంచెం బాధ ఉంటుంది కానీ బట్ మూవ్ ఆన్ అయిపోతారు అని తెలిసినప్పుడు మనం తీసుకునే ఒక్కొక్క డిసిషన్, మనం చూస్ చేసుకునే ఒక్కొక్క లిబర్టీ ఏదైతే ఉందో అది మన కోసమే తీసుకోకపోతే డెఫినెట్లీ మనం ఎవరి కోసమో చించుకుని చేసుకుని అంతా చేసిన తర్వాత లాస్ట్ లో ఏమనిపిస్తుంది అంటే 10-15 డేస్ లో మూవ్ ఆన్ అయిపోయారా అని బాధేస్తుంది అనమాట. సో ఆల్ ఐ వాంట్ టు టెల్ ఇస్ దట్ మేబీ మనకి చిన్నప్పటి నుంచి కొంచెం పోగేసుకున్న ట్రామా కావచ్చు, తర్వాత తెచ్చుకున్న రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఏమైనా కావచ్చు, అవి ఎంజాయ్ చేస్తూ బాగానే తీసుకెళ్తున్నాం అంటే ఓకే, బట్ ఒక పాయింట్ తర్వాత ఓవర్లోడ్ అయిపోయి మన సుఖాలు కూడా పక్కన పెడుతున్నాము అని అంటే మాత్రం ఈ మూవ్ ఆన్ అన్న పదం ఒకసారి గుర్తు చేసుకోండి. సో ప్రపంచం చాలా త్వరగా మనల్ని మర్చిపోతుంది. కొన్ని కొన్నిసార్లు మహానటి సావిత్రి గారే ఓ మహానటి గారు కదా అని మర్చిపోతుంటారు అనమాట. సో నాట్ ఎవ్రీ టైం నాగేశ్వర లాంటి గారు వాళ్ళు వచ్చి గుర్తియ్యారు. ఓకే, సో మన చేతిలో మన డిసిషన్స్ ఉన్నప్పుడు అది మన హ్యాపీనెస్ కోసం, మన ఫ్రీడమ్ కోసం, మన లిబర్టీ కోసం తీసుకుంటే బాగుంటుంది అని ఒకసారి గుర్తు చేస్తూ ఈరోజు మార్నింగ్ బ్యూటిఫుల్ ట్రాక్ కమింగ్ అప్ ఫ్రమ్ ద మూవీ నీవల్లి నీవల్లి, జూన్ పోతే వచ్చింది జూలై ఖాళీ.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: అవుతుంది
6: బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
2: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ వాటి సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: ఇండియా వెళ్ళాలేమో నేను.
9: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
8: మొన్నట్టుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
2: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
10: Sure. How many people are we expecting?
6: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
10: Idi office party aa leka jatra?
6: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.

ఎస్, నేను నా రాక్షసి నుంచి మంచి పాట విన్నాం. దే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. జనరల్లీ మనం ఒక్కసారి వాటర్ ఎక్కడైనా యూజ్ చేస్తున్నాం, ఎస్పెషల్లీ వాష్రూమ్స్ లో కానీ, అంట్లు తోవడం దగ్గర కానీ. అంట్లు తోవడం అంటే డిష్ వాషర్ ఆబ్వియస్లీ మనం వేసుకోవాలి కాబట్టి. సో ఇలాంటి చోట ఎక్కడైనా సరే పొరపాటున ట్యాప్ కంప్లీట్ గా క్లోజ్ చేయకుండా లైట్ గా వదిలాం అనుకోండి, తెలియకుండా చుక్క చుక్క చుక్క చుక్క చుక్క అట్లా లీక్ అవుతూనే ఉంటుంది. అలా నిజంగా మనం ఒక గ్యాలన్స్ ఆఫ్ వాటర్ గనక చూసుకోకపోతే దట్ మైట్ రిజల్ట్ ఇన్ ద లాస్ ఆఫ్ 5 lakh గ్యాలన్స్ ఇన్ అన్ ఇయర్ అట్. ఐమ్ నాట్ ఈవెన్ కిడింగ్. సో వాటర్ లీకేజ్ అనేది అంటే వాటర్ ఎంత పొదుపుగా వాడుకోవడం అనేది ఒకటి పాయింట్ అయితే, ఆ వాటర్ ని కూడా పాడు చేసుకోకుండా జాగ్రత్తగా లీక్ అవ్వకుండా ఉంచుకోవడం కూడా అంతే పెద్ద టాస్క్. ఓకే, సో దీని గురించి ఎనఫ్ ఆఫీషియల్స్ హ్యావ్ సెడ్ అండ్ డన్, మనం కూడా మన జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాం. బట్ వాట్ ఇఫ్ ఒక పైప్ లైన్ ఉంది, ఆ పైప్ లైన్ లో ఎక్కడైనా సరే వాటర్ లీకేజ్ ఉంటే, అది అండర్ గ్రౌండ్ లో ఉంటే ఎలా? కష్టం కదా. కానీ డాలస్ లో దేర్ ఆర్ టూ డాగ్స్, ఒక హస్కీ, ఇంకో దాని పేరు స్ప్లాష్. సో ఈ రెండు డాగ్స్ ఎంత ట్రైన్డ్ అంటే, లిటరలీ చాలా మటుకు అండర్ గ్రౌండ్ పైప్స్ దగ్గర ఎక్కడైతే లీక్ అవుతున్నాయనంటే అవి పసిగడుతున్నాయంట. జనరల్లీ డాగ్స్ ని ఒక బాంబు ఉందా లేదా డెటనేటర్ పెట్టారా లేదా ఇట్లాంటి వాటికి వాడతారు, కానీ వాటర్ లీకేజెస్ కూడా వీటిని వాడచ్చు. అండ్ ఇట్ ఈస్ హెల్పింగ్ ఇన్ సేవింగ్ అ లాట్ ఆఫ్ వాటర్ లాస్ అంట. అది సో నిజంగా ఇంత అడ్వాన్స్ గా కొన్ని విషయాలు ముందుకు తీసుకెళ్తున్నప్పుడు వాట్ ఈస్ ద లీస్ట్ దట్ వీ కెన్ డూ? అట్లీస్ట్ మన ట్యాప్, మన పైప్ ప్రాపర్ గా క్లోజ్ గా ఉందా లేదా చెక్ చేసుకోవడం, అది సంగతి. దిస్ మార్నింగ్ ఐ జస్ట్ వాంట్ యూ టు గెట్ రిమైండెడ్ ఆఫ్ దాట్ థింగ్. అండ్ ఇప్పుడైతే మాత్రం ఒక మంచి పాటతో కంటిన్యూ చేసేద్దాం. అండ్ కాసేపట్లో వెదర్ అప్డేట్ మనం మాట్లాడుకుందాం. హలో గురు, ప్రేమ కోసమేరా జీవితం అంటూ నిర్ణయం నుంచి మంచి పాట.

Yes, we are back. Dhanadhara Avinash Tho, DFW Morning Vibes and here only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station. Radio Surabhi sounds like home. మరి ఇలాంటి టైంలో ఒక్కసారి వెదర్ వైపు వెదర్ ఎలా ఉంది, వెదర్ వెదర్ గా ఉందా లేదా అని చెప్పి జనరల్లీ ఎంటర్టైన్మెంట్ కోసం ఎంజాయ్మెంట్ కోసం మనం వీకెండ్ దాకా వెయిట్ చేస్తాం, కానీ క్లైమేట్ బాగుండటం కోసం కూడా వీకెండ్ దాకా వెయిట్ చేయాల్సి వస్తుందా, అవునా నిజమా అని చెప్పి ఒక చిన్న మాట చెప్పాలి అనంటే, సి ఇక్కడ పాయింట్ ఏంటంటే దగ్గర దగ్గర ఈ రోజు మాత్రం ఎక్సెసివ్ హీటే కనిపిస్తుంది, థర్స్డే రేపు కొంచెం క్లౌడీ కనిపిస్తుంది, ఫ్రైడే కొంచెం పర్లేదు కానీ సాటర్డే సండే వర్షపాతాలు చూపిస్తున్నాయి అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ టు రియలీ ఫీల్ దిస్ ఎక్సెసివ్ హీట్ అండ్ ఐ హ్యావ్ టు ఫీల్ నార్మల్ అంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది వీకెండ్, జస్ట్ లైక్ హౌ యూ వాంట్ టు హ్యావ్ వీకెండ్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆల్సో. సో ప్రస్తుతానికి మాత్రం 79 ఫారెన్హీట్ అట్ దిస్ మూమెంట్ అండ్ 85, 92, 96, 94 ఈ రోజు మొత్తంలో. మరి వీకెండ్ వచ్చేదాకా వెయిట్ చేస్తారా లేకపోతే మంచిగా ఏసీలో అనేసి చిల్ అవుతారా ఏంటి అనేది మీరే డిసిషన్ తీసుకోండి. అండ్ యూ నో వాట్, జర్మనీలో 41 degrees టెంపరేచర్ చూపిస్తుందని చెప్పి లిటరలీ సెంటర్ లో వాటర్ స్ప్లాష్ చేశారంట, వాటర్ స్ప్లాష్ సో దట్ డిల్ ఫీల్ నార్మల్ అని. 41కి ఎలా అంటే 50కి మేమేని చుక్కలు చూసామో తెలుసా. ఎనీవేస్ ఇప్పుడు మాత్రం ఒక పాట కమింగ్ అప్. నిజంగానే ఇప్పటికిప్పుడు సడన్ గా టెంపరేచర్ అంతా నార్మల్ అయిపోయి బ్యూటిఫుల్ గా మారిపోతే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తూ ఒక పాట వేసుకుందాం అనిపిస్తుంది నాకు. One beautiful song coming up for you only on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station. And here goes the track. Oka favorite part. Yes. Coming up, oka beautiful song, SVP gar voice lo. And ee cinema lo iconic dialogues rasina writer avaru guest cheyandi. 9726361966 is my calling number.

0: to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 4694649864 for international travel, medical, student insurance. SNR Insurance. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. India Today, USA.
4: Yes, we are back. Dedhanadhar Avinash to DFW Morning Bites and Haru only on Radio Surabhi 107.983 Dallas. Number one radio station and the OG Telugu radio station of Dallas. Traffic ekkadundi? Gajji bijjiga unda? Lekapothe aaputunda? Vellamantunda? Ukkiri bikkiri chestunda? ప్రస్తుతానికి అయితే మరి అంత హెవీగా అయితే అనిపించట్లేదు. మెయిన్ రూట్స్, ద మోస్ట్ ట్రెడిషనల్ రూట్స్ దట్ యు ఆల్వేస్ ట్రావెల్ ఇన్ స్టేట్ 35 ఈస్ట్ దగ్గర రేనియన్ టవర్ సైడ్ నుంచి వస్తుంటే కనుక వెయిటింగ్ ఉంది. అండ్ 35 FWY HOV కొంచెం స్లో డౌన్స్ ఉన్నాయి. అండ్ డాలస్ ఫార్మర్స్ మార్కెట్ వైపు నుంచి ఇన్ కేస్ ఇఫ్ యూ మూవింగ్ టువర్డ్స్ I-30 HOV సామ్యూల్ బులవార్డ్ వైపు, అక్కడ కొంచెం ఆగి వెళ్తూ ముందుకు వెళ్తూ మళ్ళీ ఆగుతూ అట్లా తీసుకెళ్తుంది అనమాట. ఇన్ కేస్ ఇఫ్ ఆఫీస్ రూట్ మోస్ట్లీ ఈ సైడ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఉంటే గనక కొరచు వెయిటింగ్ అనం, అంటే మలయాళం భాషలో చెప్పారండి కొంచెం డబ్బింగ్ ఉంది, కొంచెం వెయిటింగ్ ఉందనమాట. బట్ 4th ప్రజల కి ఈ రోజు ఒక సర్ప్రైజ్ డేనే కనిపిస్తుంది, ఎందుకంటే 35 వెస్ట్ వైపు వెళ్తుంటే కనుక ద మెయిన్ సెంటర్ స్ట్రీట్ లైన్ ఏదైతే ఉందో ఈస్ షోయింగ్ అ స్లో డౌన్, అది సంగతి. సో ట్రాఫిక్ ఎప్పుడు నార్మల్ గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఆ ట్రాఫిక్ అప్డేట్ ని ఇంట్రెస్టింగ్ గా మార్చేయాలి. సో ఇప్పుడు నేను ప్లే చేసే పాట ఒక మూవీ నుండి. ఆ మూవీలో హీరోకి లాస్ట్ లో హెల్ప్ కావాలన్నప్పుడు ఒక ఆర్జేకి ఫోన్ చేస్తాడు, ఆ ఆర్జే కూడా ట్రాఫిక్ అప్డేట్ చెప్పి హీరోకి హెల్ప్ చేస్తాడు అనమాట. సో ఆ సినిమాలో ఉన్న ఆ ఆర్జే పేరేంటి? ఓకే, ఆ ఆర్జే యాక్టర్ పేరేంటి? ఐఎమ్ ప్లేయింగ్ దిస్ సాంగ్, ఈ పాటికి సగం మంది గెస్ట్ చేసే ఉండాలి, బట్ మీరు నాకు కాల్ చేసిన నంబర్ 9726361966. అండ్ ఈ హీరో పాటలు రెండు బ్యాక్ టు బ్యాక్ విందాం. అండ్ మీన్ వెల్ మీరు నాకు కాల్ చేస్తూ ఉండండి, రైట్ ఆన్సర్ గెస్ట్ చేస్తూ ఉండండి, బట్ రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్ అని వింటూనే ఉండండి.

Yes, we are back. Dev Tanatan Avinash to DFW Morning Vibes and her only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Winter. చాలా సార్లు హెల్త్ ప్రశాంతంగా ఉండడానికి మంచిగా ఉండడానికి లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు, కానీ కొన్నిసార్లు అతిగా ఆలోచించకపోవడం కూడా ఒక ఇంపార్టెంట్ విషయం అని అన్నారు మమ్మూర్తి గారు. ఎస్, అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం విల్ టాక్ అబౌట్ హెల్త్ అండ్ మమ్మూర్తి గారు చెప్పిన కొన్ని విషయాలు మీ చెవిలో అట్లా వేస్తూ ఉంటా అండ్ మనం అది వింటూ ముందుకెళ్తాం. కాబట్టి ఆయన ఏమన్నారంటే, సి మెంటల్ ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి అంటే, జస్ట్ లైక్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ మెంటల్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. అండ్ ఆ మెంటల్ ఎక్సర్సైజెస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, జస్ట్ లైక్ మనం డేకి ఎట్లయితే స్టార్టింగ్ ఎక్సర్సైజ్ చేస్తామో అట్లా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కూడా మెంటల్ ఎక్సర్సైజ్ ఉంటాయి. దానికి కొన్ని ప్రాంప్ట్స్ ఉంటాయంట. ఎస్, సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ డూ యూ వాంట్ టు లీవ్ టుడే అండ్ మూవ్ టు ద నెక్స్ట్ డే, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యూ వాంట్ టు ట్రస్ట్ అబౌట్ యువర్ సెల్ఫ్, అలా డీప్ డీప్ క్వశ్చన్స్. ఇప్పుడు ఈ మధ్య కొన్ని జర్నల్స్ లాంటివి వచ్చేసి, సో అందులో కొన్ని డీప్ డీప్ క్వశ్చన్స్ దట్ విల్ ఆస్క్ యూ దట్ మేక్ యూ థింక్ ఆర్ యూ ఓవర్ థింకింగ్ అబౌట్ ఇట్ ఆర్ కెన్ యూ లీవ్ ఇట్ టుడే అండ్ మూవ్ టు ద నెక్స్ట్ డే అన్నట్టు అడుగుతాయంట. అది సంగతి నిజంగానే అనుకుంటూ ఉంటాం కదా, అరే సగం జీవితం అనవసరంగా ఎక్కువగా ఆలోచించే టైం వేస్ట్ చేసుకున్నాం అని అనిపిస్తుంది కదా. సో అలాంటిది కనుక నిజంగానే మనం ఒక్క క్వశ్చన్తో దానికి ఆన్సర్ ఫైండ్ చేసి కొంచెం కామ్ డౌన్ అవ్వగలం అని అంటే వై నాట్ కదా, అది సంగతి. అందుకని సో ఈరోజు ఏదైనా స్టార్ట్ చేయాలి అండ్ అసలు జూలై 1st ఆల్రెడీ 6 నెలలు అయిపోయాయి, ఇంకొక 6 నెలల్లో ఏదైనా కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేయాలి ఇచ్చి పడేయాలని అనుకుంటే కనుక డెఫినెట్లీ ట్రై దిస్ అవుట్, మెంటల్ ఎక్సర్సైజ్ తో ఈరోజు స్టార్ట్ చేయండి. ఓకేనా? అండ్ ఇప్పుడు మాత్రం ఒక పాట ప్లే చేస్తున్నాను అండ్ ఈ యాక్చువల్లీ 2 పాటలు ప్లే చేస్తున్నాను. ఒక పాట ఫస్ట్ పాట హీరవాణి అని ప్లే చేస్తున్నాను. ఇది ఏ మూవీలోనిదో ఎంతమంది గెస్ట్ చేస్తారో చూద్దాం. ఓకే, 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ అంటున్నారు. ఫ్రీలోడ్ కూడా ప్లే చేయనా సరదాగా చేసేద్దాం.

అది మ్యాటర్. సో 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ అంటున్నారు.

0: బ్యూటిఫుల్ పాట విన్నాం అభినందన్ నుంచి. మార్నింగ్ కావాల్సిన బాధ ఆనందం రెండు మిక్స్ అయిపోయి ఒక వాయిస్ లో వచ్చిన ఫీలింగ్ వస్తుంది కదా నాకు. ఆఫ్ లేట్ వాట్ ఈస్ అడల్టింగ్, వాట్ ఈస్ గ్రోయింగ్ అప్ ఇన్ ఏజ్ అని ఎవరైనా అడిగితే మాత్రం నాకైతే ఏమనిపిస్తుంది తెలుసా, చిన్నప్పుడు ఏ పాటలు అయితే బోరింగ్ అనుకుంటామో, చిన్నప్పుడు ఏ ఫుడ్ అయితే మనం బోరింగ్ అనుకుంటామో, దాన్నే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రేమించడం అనమాట. చిన్నప్పుడు నాకు ఉప్మా అంటే చాలా చిరాకు, కానీ ఒకసారి బ్యాచిలర్ లైఫ్ లో వచ్చిన తర్వాత అరే ఏదైనా సులువుగా చేసుకోగలిగేది. ఇడ్లీయా మనం ముందు నానబెట్టలేము, డెఫినెట్లీ చేయలేము. దోశలా కొంచెం టైం పడుతుంది. సో అలాగా వెంటనే చేసుకోగలిగేది, బల్క్ లో తినగలిగేది ఏంట్రా అంటే ఉప్మా మీద ప్రేమ పెరుగుతుంది. అలాగే ఫస్ట్ స్టార్టింగ్ ఈ పాటలన్నీ వింటున్నప్పుడు ఏంట్రా ఈ పాత పాటలు అని అనుకుంటాం, కానీ ఒకసారి హెక్టిక్ డే అయిపోయిన తర్వాత అలా కూర్చుని నిజంగా రిలాక్స్ అవ్వాలంటే ఇలాంటి పాటలే నాకు కావాల్సింది జీవితంలో, ఇంకేవి కాదు అని రిలీజ్ అయ్యి ఇంకా ఇంకా ఇంకా బెటర్ గా అనిపిస్తుంది కదా. సో అలాగా పెద్ద అయ్యాక, చిన్నప్పుడు యాక్చువల్లీ నచ్చనివి పెద్ద అయ్యాక నచ్చేవి ఏమైనా ఉంటే సరదా కాల్ చేసి చెప్పండి. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. కాసేపట్లో మన యాడ్ బ్రేక్ లోకి మూవ్ అవుతున్నాం. అండ్ మీన్ వైల్ ఇందాక ఎవరు అజ్ఞాత కాలర్ ఉన్నారండి, రెండు సార్లు ఫోన్ చేశారు, రెండు సార్లు నేను ఎత్తాను, ఎత్తిన ఉంటే ఫట్మన్ కట్ అయిపోయింది, మాట్లాడుకుంటారు సార్. సో ఇందాక నేను అడిగిన క్వశ్చన్ మాత్రం ఇద్దరు కాలర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఆన్సర్ చేశారు. సో కీరవాణి అని ఏ సినిమాలో సాంగ్ అంటే అన్వేషణ సితారా మధ్య కొంచెం ఘర్షణ జరిగింది, ఫైనల్లీ అన్వేషణ సైడే మొగ్గు చూపారు అనమాట. సో శ్రీనివాస్ గారు చెప్పారు, అండ్ అలాగే ఇంకో కాలర్ కూడా ఫోన్ చేసి రైట్ ఆన్సర్ అన్వేషణ అని చెప్పేశారు. ఇలాంటి కపుల్ ఆఫ్ క్యూట్ క్వశ్చన్స్ మనం ఈ రోజు గోయింగ్ ఫార్వర్డ్ అడగబోతున్నాం. అండ్ అంతేకాకుండా ఫీఫాకి సంబంధించి ఏంటి నిన్న నార్వే ఫ్యాన్స్ మంచి అడవాడు చేశారంట టాక్, దాని గురించి కూడా మాట్లాడదాం. సో అన్ని స్టెప్ బై స్టెప్, చిట్టి చిట్టి అడుగులతో, బుజ్జి బుజ్జి పాదాలతో ముందుకెళ్ళిపోదాం. ఓకే, సో ఆన్ దాట్ నోట్, ఎక్సెసివ్ హీట్ ఉందంట కమింగ్ 2-3 డేస్, బయటకు వెళ్తున్నప్పుడు మాత్రం కీప్ యూర్ సెల్ఫ్ గట్టిగా హైడ్రేటెడ్, ఆబ్వియస్లీ మన ఎంత ఇండియన్ ప్రాణాలైనా సరే కాస్త కూర్చో దాన్ని తగ్గట్టుగా మనం మలుచుకోవాలి, అండ్ ఇన్ హైడ్రేషన్ ఇచ్చుకోవాలి, అర్థమైంది కదా. సో అదే సంగతి ఏమాట కాబట్టి, మా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు రోజుకి 4-5 కాఫీలు అవుతారు, మరి అలాగే 4-5 గ్లాసులు వాటర్ తాగమంటే మాత్రం కోపాలు వచ్చేస్తాయి ఖర్చు లేకుండా. ఓకే, I know the fact that, I appreciate the fact that a lot of the people got shifted to black coffees, green teas, bound there. But inka, taage water scarcity vachche anta position lakaithe manam move avaledu. So, andukani, kasa water manchika taagandi, hydrate yourself. And most importantly, when excessive heat is there, hydrate yourself even more than you require. Okay? Adhi sangathi. Ad break osne, manam maatladadam. Kasi patlam.
1: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 101.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: స్వామిగారు, నాకు ఒక కల వచ్చింది, నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
5: నీ కల నిజం అవబోతోంది.
4: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
5: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.

0: services or call them at 817-829-8888.
1: హలో డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
2: వాట్ ఆర్ డేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీ 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
4: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
5: వస్తున్నా వస్తున్నా అక్కడికే వచ్చేస్తున్నా. దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HG3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ అంటున్నారు. ఓకే, సో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి స్టార్ట్ చేద్దాం, ఫిక్స్ అయ్యాం. అదేంటంటే, ఇప్పుడు నేను యాక్చువల్లీ ప్లే చేసే పాటల్లో హీరోలకి ఈ సినిమాల్లో కొన్ని కొన్ని డిజార్డర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, బట్ స్టిల్ దాన్ని దాటుకుని ముందుకెళ్తారు, దాన్ని డెఫినెట్లీ ప్రూవ్ చేస్తారు ప్రపంచం అంటే ఇది కాదు అన్నట్టు. వాళ్ళు దే లివ్ అప్ టు ద గోల్ దట్ దే హ్యావ్ యాక్చువల్లీ సెట్. ఓకే, సో మనం కూడా రోజు రోజు చాలా ఎక్స్క్యూజ్లు చెప్పుకుంటాం, బట్ ఎంత కాదనుకున్న ఒక స్ట్రాంగ్ విల్ ఉంటే, ఒక స్ట్రాంగ్ వాంట్ ఉంటే డెఫినెట్లీ ఇలాంటి హీరోల దగ్గర నుంచి, ఇలాంటి క్యారెక్టర్ల దగ్గర నుంచి మనం కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు అని చెప్పి నాకు అనిపించింది. సో ఇప్పుడు నేను ప్లే చేస్తున్న పాట ఒక మూవీలోంచి, అండ్ ఈ మూవీలో హీరోకి ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లంని మాత్రం తన అనుకున్న గోల్ రీచ్ అవ్వకుండా మాత్రం అస్సలు ఆపదు. మరి ఈ సినిమా

ఎస్ దే ధనాధన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సో ఇప్పుడు సినిమాలో హీరోలకు ఉన్న యూనో ఎయిల్మెంట్స్ గానీ లేకపోతే ఉన్న డిసీజెస్ గానీ ఇట్లాంటి విషయాలు గానీ ఇవన్నీ ఒక హీరోని ఒక పని చేయనీయకుండా మాత్రం ఆపదు అని చెప్పి చెప్తున్నా. సో అలాగా ఈ సినిమాలో హీరోకున్న ఈయన ఒక వింత ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎట్లా అది తన పనిని చేయనీయకుండా ఎట్లా ఆపింది అని అంటే, ఎస్ హీరోకి డెఫినెట్లీ కొంచెం మెమరీ లాస్ ఉంటుంది. 15 మినిట్స్ దాటి హీరో లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది తెలియదు. సో అయినా సరే మనం అనుకుంది ఎట్లా సాధించాడు అనేది స్టోరీ. సో దట్స్ గజని అండ్ రమేష్ గారు ఫోన్ చేసి రైట్ ఆన్సర్ చెప్పేశారు. ఇప్పుడు ఇంకొక సినిమా నుంచి ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను. ఈ సినిమాలో హీరో కూడా ఒక వింత ప్రాబ్లం ఉంటుంది, మరి అదైనా కూడా ఒక తన రివెంజ్ ని ఎట్లా తీర్చుకున్నాడు అనేది ఈ సినిమా స్టోరీ. ఓకే, మరి ఇప్పుడు ఆ సినిమా నుంచి ఒక పాట ప్లే చేస్తాను, గెస్ చేస్తారో లేదో చూద్దాం.

ఎస్, ఇంకొకసారి ప్రీలోడ్ ప్లే చేద్దాం. ఈ సినిమాలో హీరోకి ఒక వింత ప్రాబ్లం ఉంటుంది, బట్ ఆ ప్రాబ్లం ఉన్నా కూడా హీరో అనుకున్న అన్నట్టుగానే రివెంజ్ తీర్చుకుంటాడు విలన్ మీద. ఇది ఏ సినిమాలో సాంగ్ అండ్ హీరోకి ఉన్న ప్రాబ్లం ఏంటి? ఎస్, మరి రెండు సార్లు వినేశారు, పాట కూడా పూర్తిగా వినేయండి, బట్ ఆన్సర్ మాత్రం కరెక్ట్ గానే చెప్పండి. 9763619666 ఇస్ మై కాలింగ్ నంబర్. నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 హెచ్డి 3 డాలర్స్ నంబర్ 1 రేడియో స్టేషన్. ఇట్ సౌండ్స్ లైక్

Yes, we are back. Hey, Dhanadhan Abhinash. So, DFW Morning Vibes in her only on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station and the OG Telugu radio station of Dallas. So, Vichitra Sodhana Cinema lo, mana Kamala Hassan garu, obviously, dwarf, yes. Oka vinta problem tho puttaru, but, you know, he raised up to the occasion and finally, aa cinema lo revenge ela untund anedi manandarki separate ga cheppakkarledu. Adi sangathi. మరి అట్లీస్ట్ ఇప్పుడు ఇంకొక సినిమా ప్లే చేస్తా. ఈ సినిమాలో ఒక హీరోని గెలితే ఇంకో హీరో ఏడుస్తాడు. వినడానికి ఫన్నీగా ఉండొచ్చు కానీ బట్ సూపర్ డూపర్ హిట్ సినిమా. ఓకే, ఈ సినిమాలో హీరోని ఒక హీరోని గెలితే ఇంకొక హీరో ఏడుస్తాడు. మరి ఇంతకీ ఈ సినిమా పేరేంటో గెస్ చేయండి. అండ్ ఈ హీరో బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు వేస్తున్నాను. సో ఫస్ట్ సాంగ్, హియర్ గోస్ ద సాంగ్.

మళ్ళీ ప్రీలూడ్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో ఒక ఈ హీరోని ఒక హీరోని గెలితే ఇంకో హీరో ఏడుస్తాడు. ఈ సినిమా పేరేంటి?

0: ఎవరు ఎవరు ఎవరు ఎవరు గెలుస్తారు? దే దనదన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. ఈ సినిమా పేరు హలో బ్రదర్. హీరోకు ఉండే డిఫరెంట్ ఎయిల్మెంట్స్ ఏంటి, దాని అయినా సరే వాళ్ళు ఎలా గెలుస్తారు అన్న టైప్ ఆఫ్ మూవీస్ గురించి మనం ఈరోజు మాట్లాడడం. అండ్ హలో బ్రదర్ లో ఒక నాగార్జున గారిని గెలిస్తే ఇంకో నాగార్జున గారు ఏడుస్తారు, ఒక నాగార్జున గారి మూమెంట్ ఇస్తే ఇంకో నాగార్జున గారు ఇస్తారు. లాజిక్ ఉండదు కానీ మ్యాజిక్ మాత్రం బ్యూటిఫుల్ ఉంటుంది సినిమాలో. ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎంటర్టైనర్స్ ఆఫ్ ఆల్ టైమ్ యూవీ సత్యనారాయణ గారు ఇచ్చి పడేసిన సినిమా. అండ్ ఇప్పుడు ప్రిడిక్షన్ టైం స్టార్ట్ అయిపోయింది ఫీఫా వరల్డ్ కప్ కి సంబంధించి. నేను ప్రతి ఒక్కరిని ఫోన్ చేసినప్పుడు ఎవరు గెలుస్తారనుకుంటండి, ఎవరు గెలుస్తారనుకుంటండి అని చెప్పి అడుగుతున్నా అనమాట. సో ఈ రోజు ఒక టాప్ 4 టీం పేర్లు చెప్తా. సో మీ దృష్టిలో ప్రిడిక్షన్ టేబుల్లో ఎవరు ఫీఫా వరల్డ్ కప్ ఈసారి గెలవచ్చు అని చెప్పి మీరు చెప్పాలి. ఓకే, సో టాప్ 4 నా సైడ్ నుంచి ఏంటి అంటే ఫ్రాన్స్, అర్జెంటీనా, ఇంగ్లాండ్, స్పెయిన్. 976-366-1966 ఇస్ మై కాలింగ్ నంబర్. చెప్పండి ఎవరు గెలుస్తారు.
1: రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 9 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: Amma, Saturday movie?
1: Manabadi class.
2: Amma, old Nitano had a farm.
1: Uppu kappu rambu. Telugu paddhyam cheppu.
2: Uppu kappu rambu.
1: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu kaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone when we respect the community supports us
3: manashanti mental peace మసాలా దోశ
1: శ్రీకృష్ణ విలాస్ కి రండి 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది బృందావన్ రిఫ్రెషర్స్ అయినా గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం శ్రీకృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్ 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో కాలర్స్ 4692696476
4: Yes, we are back. Dev Daradhan Avinash to DFW Morning Vibes only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station. And yes, mella mella ga office ki light ga cherukuntunnaru, you know. ఈ రోజు ఎండ్ అయ్యే టైం కి ఏం కావాలో కూడా లైట్ గా ఈ టైంలో మనం మాట్లాడుతూ ఉంటాం. అటుపక్క స్పోర్ట్స్, ఇటుపక్క క్రికెట్, సారీ రెండో స్పోర్ట్స్ లో క్రికెట్ ఉంటుంది కాబట్టి అటుపక్క సినిమాలు అని మాట్లాడతాం. కాబట్టి నేను ఈ మధ్య కాలంలో నెట్ఫ్లిక్స్ ఐ మీన్ లైక్ ఓటీటీలో చూసి చాలా బాగా ఎంజాయ్ చేసిన సినిమా అండ్ ఐ వాస్ స్వీట్లీ సర్ప్రైజ్డ్. ఫ్రెండ్ ఒకటి చూడమని చెప్పాడు బట్ యాక్చువల్లీ ఐ ఫౌండ్ ఇట్ రియలీ రియలీ కూల్ అండ్ ఇంట్రెస్టింగ్. చాలా రోజుల తర్వాత ఒక యాక్షన్ సినిమా ఒక రేంజ్ లో ఎంజాయ్ చేశాం అండ్ ఇట్ ఈస్ వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ టు వాచ్ ఆల్సో. ఎస్, దట్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. యాక్షన్ కింగ్ అర్జున్ గారు అండ్ ఆవిడ పేరు మర్చిపోయాను నేను, చార్లత గారు కదా. సో ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా తమిళ సినిమాల్లో ఫేమస్. సో ఆవిడ ఐ మీన్ లైక్ ఆయన హీరోగా, ఈవిడ ఆయన వైఫ్ గా, అండ్ అంతేకాకుండా ప్రీతి ముకుందన్ కూడా వన్ ఆఫ్ ద లీడ్ గా రీసెంట్ గా వచ్చిన సినిమా పేరు బ్లాస్ట్ జోన్ అదనమాట. సో మామూలుగా లేదు, లిటరలీ సినిమా సినిమా సినిమానే బ్లాస్ట్ ఉంది. అంటే కొంచెం అక్కడక్కడ లైట్ గా అడపాదడప కొన్ని అభిరామి గారు, సారీ, సో అర్జున్ గారు, అభిరామి గారు అండ్ ప్రీతి ముకుందన్ యాక్ట్ చేసిన సినిమా. సో కొంచెం అటుగా లైట్ గా కొంచెం డ్రాప్స్ అక్కడక్కడ కనిపిస్తాయి కానీ బట్ యాజ్ అ హోల్ గా సినిమా విల్ గివ్ యూ ద అడ్రినలిన్ రష్ దట్ వీ వాంట్ అండ్ మంచి స్లిక్ ఉంటుంది, ప్రాపర్ యాక్షన్ జోన్ లో ఉంటుంది అండ్ ఎవ్రీ టైమ్ ఫ్యామిలీ అందరూ కలిసి ఒక మూత పగల కొడుతున్నాడు మాత్రం మంచి కిక్ వస్తుంది అనమాట, అది సంగతి. సో సరదాగా చూడాలనుకుంటే ఇట్స్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఈ రోజంతా ఎండ్ అయినప్పుడు మీరు కూడా ఫ్యామిలీతో పాటు ఒక ఓటీటీ సినిమా చూడకపోతే ముద్ద దిగదురా అని ఆలోచిస్తుంటే గనక మీకోసం ఈ సినిమా. ఓకే, కమింగ్ అప్, ఏంటి మీ అబ్బాయి ఈ మధ్యన ఈ సినిమా పాటలు తగ్గ వింటున్నాడా, మాట్లాడితే ఈ పాటలు పెట్టి చావ కొడుతున్నాడా? ఎస్, మరి తన కోసం కూడా పాటలు వేయాలి కదా నా షోలో. కమింగ్ అప్, డూడ్ మూవీ నుంచి నీ గుండెల్లోన సాయి అభ్యంకర్ అండ్ జోనిత గాంధీ వాయిస్ లో బ్యాక్ టు బ్యాక్ ఇంకొక పాట కమింగ్ అప్ అయ్యూ.

ఎస్, మరి 16th కి మీరు రెడీయా? కాదా, ఆబ్వియస్లీ రెడీ అయిపోతారులేండి. దే ధనాధన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ బైట్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. 16th మీరు రెడీ అనంటే, అంటే యుఎస్ లో ఒడిసీ ప్రీమియర్స్ దాని గురించే మాట్లాడుతున్నాం. యా, ఐమాక్స్ టికెట్స్ ఆల్రెడీ నేను బుక్ చేస్తాను కదా అని మీరు అంటారు. బట్ దాంతో పాటు ఆ వీకెండ్ నేను బయటకు వెళ్ళకూడదు అనుకుంటున్నాను, ఇంట్లోనే కొంచెం చిల్ అవ్వాలనుకుంటున్నాను అని ఆలోచిస్తే గనక డెఫినెట్లీ యూ హ్యావ్ ఎన్ ఆప్షన్. అదేంటి అంటే, పెద్ది ఇస్ కమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. సో అన్ని భాషల్లో పెద్ది విల్ బి అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. సో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఇచ్చి పడేయచ్చు అనమాట, అది సంగతి. ఓకేనా? ఇప్పుడైతే మాత్రం మీకోసం ఇంకొక పాట, యాక్చువల్లీ నెట్ఫ్లిక్స్ లో రేపటి నుంచి రిలీజ్ అవుతుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఐ హోప్ దట్ సాంగ్ ఇస్ అవైలబుల్ ఫర్ మీ టు ప్లే. బట్ నాకైతే చాలా చాలా చాలా చాలా నచ్చింది. ఒక కొంచెం కొన్ని సిచ్యువేషన్స్ లో ఐ గాట్ టు వాచ్ ఇట్ కొంచెం అర్లీ అనమాట. ఓకే, ఐ లవ్ ద సిరీస్. నేను మీకన్నా ఒక 2 డేస్ ముందే చూసాను అనమాట. సో మీరు కానీ రేపు నెట్ఫ్లిక్స్ లో లాగిన్ అయితే డెఫినెట్లీ యూ కెన్ ఎంజాయ్ దిస్ సాంగ్ అనమాట. అది సంగతి. సూపర్ సుబ్బు అనే సిరీస్ నెట్ఫ్లిక్స్ లో వస్తుంది, సందీప్ కిషన్ గారు హీరోగా. అండ్ ఇట్ ఈస్ 1 క్రేజ్ సిరీస్, డిజిటల్ డైరెక్టర్ మల్లిక్ రామ్ గారు. అండ్ ఇన్ఫాక్ట్ ఆయన నరుడా డోనరుడా అనే సినిమా చేశారు ఇంతకు ముందు. సో ఆ సిరీస్ నుంచి ఒక పాట కమింగ్ అప్ ఫర్ యూ. అండ్ దాంతోపాటు నేను వెళ్ళిపోయేపుడు ఒక్క అనిరుద్ధ పాట వేయాలి కదా, అది. సో ఒక అరగంట ముందే వేస్తున్నాను, 2 పాటలు కమింగ్ అప్ ఫర్ యూ. ఒకటి సూపర్ సుబ్బు మూవీ నుంచి అండ్ ఇంకోటి అనిరుద్ధ్ గారి రీసెంట్ ఆల్బమ్ నుంచి అరవింద్ కమింగ్ అప్. Only on Radio Surabhi 107.9 HD3 Dallas, number 1 radio station and the OG Telugu radio station of Dallas. Trust me, meer chudandi super super meeku nachutundi, anta baagundi.

ఎస్ అనిరుద్ధ పాట ఒకటి షోలో ప్లే అయితే ఆనందం వేరప్ప. డియర్ ధనాధన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓచి తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ అంటున్నారు. మరి ఈ టైంలో మా షోలు ఇంత అద్భుతంగా దిగ్గజంగా ముందుకెళ్తున్నాం. స్పాన్సర్ల గురించి కొంచెం మాట్లాడుకుంటే బాగుంటుంది. సో ఇండియా బజార్ లో ఈ మధ్యన మీరు ఏం కొన్నా సరే ఒక 10% ఆఫ్ ఉంటుందంట. ఇండియా బజార్ మెకినీలో 10 AM నుంచి 4 PM దాకా మండే టు థర్స్డే, ఇన్ఫాక్ట్ జూన్ 29 నుంచి స్టార్ట్ అయింది, రేపటి దాకా ఆఫర్ ఉంది. యూ కెన్ యాక్చువల్లీ రష్, ఇట్స్ పర్ఫెక్ట్ టైమ్ టు స్టాక్ అప్ యువర్ ఫేవరెట్ గ్రోసరీస్ అండ్ ఎవ్రీడే ఎసెన్షియల్స్ వైల్ సేవింగ్ మోర్ అంటున్నారు. అండ్ మార్నింగ్ అయితే ఒక $10 అయితే దాని మీద ఒక 10% తగ్గిందంటే అర్థమైపోయింది నాకు, క్యాల్కులేషన్ వచ్చేసి కొంచెం ఎక్కువ కొంటే కొంచెం ఎక్కువ మిగులుతుంది అంటావు. ఎగ్జాక్ట్లీ, మరి అది సంగతి. సో త్వరగా వెళ్ళిపోండి, త్వరగా ఇచ్చి పడేయండి. అండ్ ఏవైనా సేవ్ అయితే మాత్రం గుర్తు పెట్టుకో నా పేరు అవినాష్ బాయ్ అండ్ మీరు నా షో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు అండ్ రేడియో సురభి, ఇట్ సౌండ్స్ లైక్ హోమ్. సో ఎప్పుడైతే మాత్రం మీకోసం ఒక పాట రెడీగా ఉంది అండ్ కుదిరితే ఇంకొక పాట కూడా ప్లే చేయడానికి ట్రై చేస్తా బ్యాక్ టు బ్యాక్.

0: leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Boring long drives ki, tiring work hours ki, workate solution. Radio Surabhi, America lo Telugu restam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
4: మొన్నట్టుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
7: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ at mypursue.com.
8: Yes, we are back. Dedana Dana Vinash to DFW. Morning vibes in her only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station, the OG Telugu radio station of Dallas. Vintudaru, Radio Surabhi, it sounds like home. So, meeru ganaka ee madhyana ee documentary chuse alavatu baga penchukuni, ఏదైనా దాని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ కనుక అసలు ఎలా అయింది అని తెలుసుకునే క్యూరియాసిటీ మీకు ఉంటే గనక, మన బాహుబలికి సంబంధించి కూడా ఒక డాక్యుమెంటరీ రీసెంట్ గా రిలీజ్ అయింది. అండ్ ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ సో ఇన్స్పైరింగ్. లిటరలీ అందులో శోభా యార్లగడ్డ ఒక మాట చెప్పారనమాట. అదేంటంటే, సినిమా తీయడానికి అంటే వాళ్ళ విజన్ ఒక 400-500 కోట్లు వర్తుంటే, ఓ 220 కోట్లు ఆ సినిమాకి కావాలంట. అదేంటి పార్ట్ వన్ కి? ఓకే, సో 220 కోట్లు ఆ సినిమా తీయడానికి అవుతుంది అని అంటే, అందులో కూడా దే హ్యావ్ ఓన్లీ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ఇట్ ఆర్ 60% ఆఫ్ ఇట్. దే వర్ కాన్స్టెంట్లీ సర్చింగ్ ఫర్ ఇన్వెస్టర్స్, ద పీపుల్ టు ఫండ్ ద ఫిలిం సో దట్ ఇట్ కెన్ హ్యాపెన్. సో ఇన్ఫాక్ట్ ప్రభాస్ గారు అన్నారన్నమాట ఒక ఆ డాక్యుమెంటరీ ఒక చోట, రోజు రోజుకి ఓ 25 లక్షలు 20 లక్షలు 30 లక్షలు అట్లా అయిపోయి బ్రో మీకు పర్లేదు కదా అని అంటే, శోభ గారు ఒక నవ్వు నవ్వేవారు అని చెప్పి చెప్పారు. రోజుకు 25 లక్షలు అంటే జస్ట్ ఇమాజిన్ 4 డేస్లో 1 crore పట్ అట్లా ఏరేదంట. సో లిటరలీ రాజమౌళి గారు ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో బాహుబలి తీసినప్పుడు ఒక కొండ ఉంటుందంట, రామచిలు చెట్లు, అక్కడి నుంచి మొత్తం ఆర్ఎఫ్సీ ఎక్కువ కనిపిస్తుందట. సో అలా చూస్తే ఒక పక్కనేమో వాళ్ళు ఒక సెట్ వేశారు, అందులో 25 ఎకరాలు ఆక్యుపై చేస్తారు, ఇంకో దాంట్లో ఒక సెట్ వేశారు, ఇంకో 25 ఎకరాలు ఆక్యుపై చేస్తారు, ఇంకో దాంట్లో ఇంకొక

సో ఇన్ఫాక్ట్ ఆయననే ఒక మాట ఏంటంటే, ఇది కేవలం ఏదో నా ఒక్కటి సక్సెస్ అయ్యండి, నేనే సాధించేశాను, నేనే చేశాను అని అంటే మాత్రం ఇప్పుడు ఎప్పటికీ నేను తీసుకోలేను. బికాస్ వీళ్ళందరూ అంతే కమిటెడ్ గా చేయకపోతే దిస్ నాట్ హ్యాపన్ అని. అది సో ఎనర్జీ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీని స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేయడం అంత ఇంపార్టెంట్. అది డెఫినెట్లీ ఇది శివుని యాన కాకపోతే ఇంకేం చెప్పండి.

Yes, this is the time we talk about another interesting film. Dev Danadana Vinash to DFW Morning Vibes antaru. Yes, maamulaga gaadu oka beautiful beautiful beautiful conversations avutunnayi and ee cinemalu ye baagunnayi ye vache ye raabothunnayi maatladtam. And July 3rd oka cinema release avutundi, dan peru Rao Bahadur. Okay, Rao Bahadur. సో ఈ సినిమాకి సంబంధించి ట్విట్టర్ లో ఆర్ ఇన్స్టాగ్రామ్ లో రకరకాల కాన్వర్సేషన్స్ అవుతున్నాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది, స్లోగా ఉంటుంది, ఆడియన్స్ ఎక్కుతుందా ఎక్కదా ఏంటి అని చెప్పి ఇలాంటి కాన్వర్సేషన్స్ అని మాట్లాడుతుంటే వెంకటేష్ మహా గారు రీసెంట్ గా జరిగిన క్యూఎండ్ఏలో ఒక ఆన్సర్ చెప్పారు అన్నమాట. సో నేను ఫస్ట్ స్టార్టింగ్ ఒక చోట పనిచేసేవాడిని అండి, తనందరూ సినిమాల మీద ఇంట్రెస్ట్ వచ్చి ఓ రోజు 19 ఇయర్స్ ఎంతో ఉన్నప్పుడు ఒక సినిమాకి సంబంధించి ఒక సెట్ బాయ్స్ మనం తీసుకెళ్ళి ఒక వ్యాన్ రెడీ అవుతుంది. ఆ టైంలో నేను వెళ్ళి అడిగాను, అన్న ఈ సెట్కి వెళ్తుంది అని అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి ఒక సెట్కి వెళ్తుంది, డబ్బులు ఇస్తారన్న అని చెప్పేసారంటే 150 రూపాయలు ఇస్తారు రోజుకేనంటే. అప్పుడు మన నోటి జేబులో ఒక ఐడి కార్డు ఉంటే ఐడి కార్డు తీసి పక్కన పెట్టి, ఫ్రమ్ దెన్ హీ స్టార్టెడ్ వర్కింగ్ సినిమా ఇన్ సినిమా ఇన్ ఎట్ ఎవ్రీ డిఫరెంట్ ప్లేసెస్ దట్ ఈస్ పాసిబుల్. సో ఒక డైరెక్టర్ గా పనిచేశారు, యాక్టర్ గా పనిచేశారు, ఇట్లా ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ పాసిబుల్ వే దట్ హీ యాక్చువల్లీ డిడ్ ఫిలిమ్స్. సో ఆల్మోస్ట్ ఒక దగ్గర దశాబ్దం దాకా సినిమాకి హీ డైరెక్టర్ అవ్వక ముందు దాకా తన ఖర్చు తన యావరేజ్ ఇన్కమ్ 1200. సో అలాంటి వ్యక్తి, అంత లైఫ్ చూసిన వ్యక్తి నిజంగా సినిమాని చేసినప్పుడు అన్ని సెట్స్ లో బతికిన వాడు సినిమా కాంప్లెక్స్ గా తీస్తాడా అని క్వశ్చన్ అడిగాను అన్నమాట. అది సంగతి ఏమాటమంటే వెంకటేష్ మగర్ గురించి మాట్లాడినప్పుడు ఆబ్వియస్లీ కొంతమందికి ఆ కేజీఎఫ్ కంపారిజన్ వస్తాయి, ఆ డైలాగులు గుర్తొస్తాయి, అన్ని గుర్తొస్తాయి. బట్ మనం కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటాం, కొన్ని విషయాలు నేర్చుకుంటాం, కొన్ని విషయాలు అన్లర్న్ చేస్తాం. సో హిపోక్రసీ అన్న మాట గురించి చాలా మంది చాలా విధాలు చెప్తూ ఉంటారు. హిపోక్రసీ ప్రతిసారి హిపోక్రసీ అవ్వదండి, కొన్ని విషయాలు మనం తెలిసి మాట్లాడతాం, కొన్నిసార్లు మనం తెలియకుండా మాట్లాడతాం, కొన్నిసార్లు ఫ్లోలో మాట్లాడతాం. బట్ ఆ దాని తర్వాత తీసుకునే కరెక్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది నిజంగా తీసుకోకపోతే చాలా ప్రాబ్లం, కానీ అది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం దట్ ఐ వాంటెడ్ టు సే. అది ఆన్ దాట్ నోట్ రావ్ బహదూర్ నుంచి 2 పాటలు బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తున్నాను. అండ్ రావ్ బహదూర్ కి సంబంధించి ఇంకొక ఎమోషనల్ విషయం ఏంటి అని అంటే, సో బేసికల్లీ ఐ యూస్ టు వర్క్ ఇన్ అ ఫర్మ్ వేర్ ఐ వర్క్డ్ విత్ వన్ ఆఫ్ ద సింగర్ హూ సాంగ్ దిస్ సాంగ్, ద నెక్స్ట్ సాంగ్ దేశ సంచారి అని వస్తుంది, ప్రియాంక అని అమ్మాయి. సో ఒక పాడ్కాస్ట్ విషయంలో వి వర్క్ టుగెదర్ అండ్ షీ సింగింగ్ దిస్ సాంగ్ అండ్ ఇట్ ఈస్ గెటింగ్ వైరల్ ఇస్ సంథింగ్ ఐ రియలీ ఫెల్ట్ సో నైస్ అబౌట్ ఇట్. సో 2 పాటలు ఒక మంచి బ్యూటిఫుల్ మెలడీ వస్తుంది, దాంతో మంచి అప్బీట్ సాంగ్ వస్తుంది, 2 రావ్ బహదూర్ నుంచే. స్మరణ్ కాంపోజిషన్ లో కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 HT3 డాలస్, నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు.

0: 담보 고시와
1: అది మొత్తానికి ఒక బ్యూటిఫుల్ పాట వినేసాం ఫ్రమ్ ద మూవీ రావు బహదూర్. అండ్ వెళ్లే ముందు మాత్రం రేపు మళ్ళీ కలుస్తానని చెప్పి హామీ ఇస్తూ, డాక్టర్స్ డే సందర్భంగా ఈరోజు మీ లైఫ్ లో ఉన్న డాక్టర్స్ అందరికి ఫోన్ చేసి ఒక థ్యాంక్ యూ చెప్తూ, చాలా ఓపిక్ గా మన ఓసీడీ తట్టుకుంటున్నందుకు, అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ ఇస్తున్నందుకు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అఫోర్డబుల్ గా ఉంటున్నందుకు కూడా థ్యాంక్ యూ చెప్తూ, ఓ మంచి పాట కమింగ్ అప్ ఫర్ యూ. డాక్టర్స్ రిలేటెడ్ కాదులేండి, బట్ వన్ బ్యూటిఫుల్ సాంగ్, వన్ మెలడీతో ఈ రోజు నీ షోని ఎండ్ చేయాలనిపించింది. చాలా నాకు కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్స్. పెయిన్ ఉంటుంది కానీ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇలా జాగ్రత్త కంపోజ్ చేస్తే పెయిన్ ఏంటి, హ్యాపీనెస్ అండ్ డార్లింగ్, ఎంజాయ్ చేయడమే అంతే. సో కమింగ్ అప్ సుందరి నీవే, కమింగ్ అప్ ఫ్రమ్ దళపతి. ఎంజాయ్ దిస్, ఎంజాయ్ ఎండింగ్ ద షో విత్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. రేపు మళ్ళీ కలుద్దాం, ఇచ్చి పడేద్దాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
6: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
8: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
7: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
2: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.

0: Dallas. They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Boring long drives ki, tiring work hours ki, workate solution. Radio Surabhi, America lo Telugu restam.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించడానికి అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
7: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
6: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
0: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajicaters.com. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
8: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
8: Idi office party aa leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
9: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
10: నీ కళ నిజం అవబోతోంది.
9: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
10: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా ఐ హావ్ మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వెళ్దాం అనుకున్నాం అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్ ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్ టాప్ నాచ్ టేస్ట్ బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది నాకు దాని ఆన్సర్ తెలుసు మైత్రీస్ ఇండియన్ కుజీన్ వాళ్ళకి తెలీదు సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్ విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్ ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి మీ దగ్గరలో ఉన్న Irving, South Lake, లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి
0: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
3: అన్ని పెట్టుకున్నానరా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం ఖర్చు ఒకటి
4: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
5: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 469-464-9864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ మెడికల్ Student Insurance. SNR Insurance.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Boring long drive ski. Tiring work hours ski. Work at a solution. Radio Surabhi, Americano Telugu Nestam.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్.
7: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: Yes.
7: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
6: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
0: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
8: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
9: చందు, మరి వండనా?
8: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
9: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
8: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
9: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
10: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
11: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support at mypursue.com.

0: know, Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe. New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe. Okka click లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే నో ఫ్లైట్స్ నో ఫేవర్స్ నో ఫాలో అప్స్ విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ యూపీఐ పేమెంట్స్ షాపింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్ ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్ డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ డాట్ కామ్ ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ మై పర్సూ డాట్ కామ్
3: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్ ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి ఒకళ్ళకి స్పైసీ కావాలి ఒకళ్ళకి చైనీస్ కావాలి ఎలా వన్ solution all varieties in one place swadeshi restaurant taste lo og quality lo og quantity lo kuda full mass og years nunchi okate promise mana swadeshi ruchi mana swadeshi style og experience ni taste cheyandi swadeshi restaurant Irving Castle Hill Frisco Flower Mart South Lake and many more swadeshi because originals never fade మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు

గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు షోకి స్వాగతం. నాతో మీ వెంకట సుష్మతో రైట్ హియర్ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం దట్ సౌండ్స్ లైక్ హోమ్. ఆల్రెడీ జూలై స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఒక మంత్ లో స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతాయి. హోప్ యు ఆల్ ఆర్ ఎంజాయింగ్ యువర్ సమ్మర్. కిడ్స్ తో ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేస్తూ వర్త్ వైల్ గా గడిపేస్తున్నారని అనుకుంటున్నా. ఒక మెమరబుల్ మంత్ అవ్వాలని కోరుకుంటూ జూలైని మొదలు పెట్టేద్దాం. అలాగే మమ్మల్ని కూడా మీతో ట్రావెల్ చేయనివ్వండి. ఎలా అంటారా? డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆన్ iOS అండ్ ఆండ్రాయిడ్. లిసన్ టు అస్ ఆన్ www.radiosurabhi.com ఆర్ 107.9 FM HD3. ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ @ రేడియో సురభి. సో ఈరోజు అంటే జూలై 1 చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వెన్సెస్ ఉన్నాయి. టుడే ఈజ్ నేషనల్ పోస్టల్ వర్కర్ డే. సో మీరు మెయిల్ డెలివరీ పర్సన్ ని చూస్తే ప్లీజ్ డూ సే థ్యాంక్ యూ ఫర్ దేర్ సర్వీస్. అండ్ ఆల్సో అ బిగ్ హ్యాపీ కెనడా డే టు ఆల్ ఆర్ లిసనర్స్ సెలబ్రేటింగ్. అండ్ ఇవాళ ఇంకో ఫన్ ట్విస్ట్ కూడా ఉంది, ఇంటర్నేషనల్ జోక్ డే. సో ఈ రోజు మన షోని లైట్ గా, ఫన్ గా, స్మైల్స్ తో స్టార్ట్ చేద్దాం. మన మొదటి జోక్ ఒక టీచర్ అండ్ స్టూడెంట్ మధ్య జరిగే కాన్వర్సేషన్. టీచర్ అంటారు, నువ్వు పెద్దయ్యాక ఏం చేస్తావు? స్టూడెంట్, పెళ్లి చేసుకుంటా. అది కాదురా, ఏమవుతావని అడిగా నేను. పెళ్లి కొడుకునవుతా సార్. నా ఉద్దేశం పెద్దయ్యాక ఏమి సాధిస్తావని. పెళ్లి కూతుర్ని. ఒరే, పెద్దయ్యాక అమ్మా నాన్నల కోసం ఏం తెస్తావని. కోడల్ని. ఒరే సుంటా, మీ నాన్న నీ దగ్గర నుండి ఏమి కోరుకుంటున్నాడు? మనవడిని సార్. ఓరి దేవుడా, ఇంతకి నీ ఆశయమేంట్రా? మేమిద్దరం, మాకిద్దరు.

వెల్కమ్ బ్యాక్. మళ్ళీ కలుసుకుంటున్నాం ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 డాలసస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. అమెరికాలో తెలుగు నేస్తం, దట్ సౌండ్స్ లైక్ హోమ్. నేను మీ వెంకట సుష్మ. మీలో ఈ వీక్ బర్త్డేస్, యానివర్సరీస్, మైల్ స్టోన్స్ లేక ఎనీ స్పెషల్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న వాళ్ళందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇక మెయిన్ ఈవెంట్ ఆఫ్ ద వీక్ గురించి మాట్లాడుకుంటే ఒక వెరీ స్పెషల్ మైల్ స్టోన్ జరుగుతోంది. అదే ద 250th ఇండిపెండెన్స్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యుఎస్ఏ 250వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఈ దేశం గురించి నాకు పర్సనల్లీ చాలా గొప్పగా అనిపించే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చెప్తాను ఈ పాట విని వచ్చేయండి.

అసలు అమెరికాని అమెరికాగా నిలబెట్టింది ఏంటి? నా దృష్టిలో దానికి కొన్ని ఇంట్రెస్టింగ్ రీజన్స్ ఉన్నాయి. మొదటి విషయం ఏంటంటే డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. అసలు ఈ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? ఇండిపెండెన్స్ కి ముందు బ్రిటిష్ కింగ్ జార్జ్ పాలనలో ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడి ప్రజలపై ట్యాక్స్ వేసేవాళ్లు, కానీ గవర్నమెంట్ లో అస్సలు వాయిస్ ఇచ్చేవాళ్లు కాదు. అందుకే అప్పట్లో ఒక ఫేమస్ స్లోగన్ ఉండేది, నో ట్యాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్. మాకు వాల్యూ లేనప్పుడు మేము ట్యాక్స్ ఎందుకు కట్టాలి అని తిరగబడ్డారు. అలా 1776 లో రాజుల పాలనను రిజెక్ట్ చేస్తూ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ తో ఈ డెమోక్రసీ మొదలైంది. హిస్టరీ చూస్తే వరల్డ్ లో ఎన్నో దేశాలు కష్టాలు వచ్చినప్పుడు డిక్టేటర్షిప్ వైపో, మిలిటరీ రూల్ వైపో, లేదా కమ్యూనిజం వైపో వెళ్లిపోయాయి. కానీ అమెరికా మాత్రం గ్రేట్ డిప్రెషన్ లో, సివిల్ వార్ అప్పుడు, ఆఖరికి వరల్డ్ వార్స్ జరుగుతున్నా కూడా ఎప్పుడూ ఎలక్షన్స్ ఆపలేదు, ప్రజాస్వామ్యాన్ని వదులుకోలేదు. ఎంతటి దారుణమైన పరిస్థితి వచ్చినా వి విల్ స్టే విత్ డెమోక్రసీ అని నిలబడ్డారు. చూసారా, ఫర్ మీ దాట్ ఈస్ అల్టిమేట్ రెసిలియన్స్.

0: industry leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Akattukuntam, o pattu padtam. Radio Surabhi.
0: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo Telugu nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away? Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support at MyPursue.com. మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని Swadeshi Restaurant, Irving, Castle Hill, Frisco, Flower Mart, South Lake and many more. Swadeshi, because originals never fail. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ

వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్. మళ్ళీ కలుసుకుంటున్నాం ఓన్లీ ఆన్ రేడియో సిరబి 107.9 ఎఫ్ఎం HD3 డయాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. అమెరికాలో తెలుగు నేస్తం, దట్ సౌండ్స్ లైక్ హోమ్. నేను మీ వెంకట సుష్మ. మనం బ్రేక్ వెళ్లే ముందు ఏం మాట్లాడుకుంటున్నాము అంటే, అమెరికాని అమెరికాగా నిలబెట్టింది ఏంటి అనేది నా ఇంట్రెస్టింగ్ రీజన్స్ అన్నమాట. అందులో రెండవది ఏంటి అంటే, నాకు అమెరికా గురించి చాలా ఇన్స్పైరింగ్ అనిపించేది ఒక విషన్. ప్రెసిడెంట్ రానల్డ్ రేగన్ ఒకసారి అమెరికా కోసం ఉన్న ఆయన విజన్ చెప్పారు. అది ఏంటంటే, అమెరికా ఒక షైనింగ్ సిటీ ఆన్ ద హిల్ లాగా ఉండాలి అని. అంటే చీకటిలో కనిపించే ఒక ఆశా జ్యోతిలా, ప్రపంచానికి ఒక హోప్ గా, ఒక ఇన్స్పిరేషన్ గా, ఒక ఉదాహరణగా నిలవాలి అని. ఇంకా ఆయన ఇంకో విషయం కూడా చెప్పారు, a tall proud city whose doors are open to anyone with the will and the heart to get here. Ante ikkada doors open ante kevalam physical doors kaadu, adi oka mindset, oka open minded society ani. Ekkada nunchi vachavu, nee background enti, nee language, nee religion, nee financial status, avi evi ikkada matter kaadukunda nuvu ikkada nee life build cheskovachu.

ఇంకా నాకు పర్సనల్ గా ఈ దేశంలో చాలా అంటే చాలా ఇష్టమైన విషయం నేషనల్ పార్క్స్. నిజం చెప్పాలంటే అమెరికా ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతుల్లో నేషనల్ పార్క్ సిస్టమ్ కూడా ఒకటి అనిపిస్తుంది. దాదాపు 150 ఏళ్ల క్రితమే వాళ్లకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ప్రకృతిలో కొన్ని అద్భుతాలు మన కోసం మాత్రమే కాదు, రాబోయే తరాల కోసం కూడా అలాగే ఉండాలి. ఆ ఆలోచనతోనే ప్రపంచంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ యెల్లోస్టోన్ ఏర్పడింది. ఈరోజు మనం గీజర్స్, వాటర్ ఫాల్స్, వైల్డ్ లైఫ్, ఫారెస్ట్ ఇలా ప్రకృతి అద్భుతాలని చూస్తున్నామంటే అప్పుడు వాళ్లు తీసుకున్న ఆ విజనరీ డెసిషన్ వల్లే. కానీ నన్ను ఇంకా ఎక్కువ ఇంప్రెస్ చేసింది ఏంటో తెలుసా, నేషనల్ పార్క్స్ క్రియేట్ చేయడం మాత్రమే కాదు, వాటిని ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలనేది దాని గురించి కూడా వాళ్లు అంతే ఆలోచించారు. విజిటర్స్ సెంటర్ నుంచి మొదలుకొని పార్కింగ్, షటిల్ బస్సెస్, ఇన్ఫర్మేషన్ బోర్డ్స్, ప్రతి చిన్న విషయం థాట్ఫుల్లీ ప్లాన్ చేశారు. చిన్న పిల్లలైనా, సీనియర్ సిటిజన్స్ అయినా, వీల్ చైర్స్ ఉపయోగించే వాళ్ళైనా, స్ట్రాలర్స్ తో వచ్చే ఫ్యామిలీస్ అయినా, ప్రకృతిని అందరూ ఎంజాయ్ చేయగలిగే పేవ్డ్ ట్రైల్స్, యాక్సెసిబిలిటీ, క్లీన్ రెస్ట్ రూమ్స్, లాడ్జింగ్, రెస్టారెంట్స్, అన్ని ఒక కంప్లీట్ సిస్టమ్ లా డెవలప్ చేశారు. నేచర్ ని కేవలం ప్రిజర్వ్ చేయడమే కాదు, అందరికి చేరువ చేయడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని చూపించారు. ఇంకా మాట్లాడుకుందాం నేషనల్ పార్క్స్ గురించి ఈ పాట తర్వాత.

ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నేషనల్ పార్క్స్ నుండి వచ్చే ఎకనామిక్ ఇంపాక్ట్ గవర్నమెంట్ స్పెండింగ్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. వాటి వల్ల లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. నేషనల్ పార్క్స్ చుట్టూ ఉన్న చిన్న చిన్న టౌన్స్, లోకల్ బిజినెసెస్ అన్ని కూడా అభివృద్ది చెందుతాయి. అంటే ప్రకృతిని కాపాడుతూ లోకల్ ఎకానమీని కూడా స్ట్రెంగ్థన్ చేసే ఒక సస్టైనబుల్ మోడల్ ఇది. మా ఫ్యామిలీకి అయితే ఒక చిన్న డ్రీమ్ ఉంది, అమెరికాలో ఉన్న 63 నేషనల్ పార్క్స్ అన్ని విజిట్ చేయాలి అని. అందులో కూడా పిల్లలకు బాగా నచ్చింది జూనియర్ రేంజర్ ప్రోగ్రామ్. పిల్లల్లో క్యూరియాసిటీ, నేచర్ మీద రెస్పెక్ట్, కన్జర్వేషన్ గురించి అవేర్నెస్ ఎంత సింపుల్ గా ఎంత ఫన్ గా నేర్పిస్తారో, నిజంగా లెర్నింగ్ ని ఎక్స్పీరియన్స్ గా మార్చేస్తారు. మరి ఇదే కదా లీడర్షిప్ అంటే. మంచి ఆలోచనను మొదలు పెట్టి ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్ గా నిలవడం. యెల్లో స్టోన్ తో మొదలైన ఆ ప్రయాణం ఈరోజు ప్రపంచంలో ఎన్నో దేశాలను ఇన్స్పైర్ చేసింది. వాళ్లు కూడా తమ నేషనల్ పార్క్స్, ప్రొటెక్టెడ్ ఏరియాస్ ని ఏర్పాటు చేసుకున్నారు. అందుకే నాకు నేషనల్ పార్క్స్ అనేవి కేవలం టూరిస్ట్ డెస్టినేషన్ కాదు, ఒక దేశం తన భవిష్యత్ తరాలకు ఇచ్చే ప్రామిస్. అదే విషయం అమెరికా చాలా అందంగా చేసి చూపించింది.

అమెరికాలో గానీ ముందుగా గుర్తొచ్చేది నాలెడ్జ్, సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్. MIT, హార్వర్డ్, స్టాన్ఫర్డ్ లాంటి యూనివర్సిటీస్ గురించి మనందరికీ తెలుసు. కానీ నాకు ఇక్కడ బాగా నచ్చేది కేవలం పెద్ద యూనివర్సిటీస్ మాత్రమే కాదు, ఒక మంచి ఐడియాకి ఇచ్చే విలువ. మీ దగ్గర ఒక కొత్త ఆలోచన ఉంటే దాన్ని రీసెర్చ్ చేయడానికి ఫండింగ్ దొరకొచ్చు, పేటెంట్ ద్వారా ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఆ ఐడియాని బిజినెస్ గా మార్చుకునే ఈకోసిస్టమ్ ఉంటుంది. ముఖ్యంగా హార్డ్ వర్క్ అండ్ ఇన్నోవేషన్ కి రెస్పెక్ట్ ఉంటుంది. అందుకే ప్రపంచం నలుమూలల నుండి బెస్ట్ మైండ్స్ ఇక్కడికి వచ్చి కొత్త టెక్నాలజీస్ క్రియేట్ చేశారు, ప్రపంచాన్ని మార్చిన కంపెనీస్ నిర్మించారు, కొత్త డిస్కవరీస్ చేశారు. నా అభిప్రాయంలో అమెరికా ఈ స్థాయికి రావడానికి ఇదే ముఖ్యమైన కారణం. ఇంకో విషయం నన్ను చాలా ఇంప్రెస్ చేస్తుంది, మాట్లాడుకుందాం ఇంకా. అయితే అమెరికాకి వచ్చాక మీ అరచేతుల్లో చినుకులు కూడా ముత్యాలయ్యాయా? మరి నాతో షేర్ చేసుకోండి 9726361966 కి కాల్ చేసి.

0: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 డాలసస్ నంబర్ వన్ తెలుగు రేడియో స్టేషన్. అమెరికాలో తెలుగు నేస్తం, దట్ సౌండ్స్ లైక్ హోమ్. నేను మీ వెంకట సుష్మ. స్టే ట్యూన్డ్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 2 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ది రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: Manashanti, mental peace. మసాలా దోశ.
7: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
8: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సురభి, నేను మీ వెంకట సుష్మ. ఇంకొక విషయం నన్ను చాలా ఇంప్రెస్ చేస్తుంది, ఏంటో తెలుసా? ఫ్రాంటియర్ సైన్స్. అంటే ఇంకా పూర్తిగా అర్థం కాని విషయాలను తెలుసుకోవాలనే తపన. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అయినా, ఎర్త్ సైన్సెస్ అయినా, ఓషన్ రీసెర్చ్ అయినా, లేదా ఇంకా ఎన్నో అన్నోన్ ఏరియాస్ అయినా, ఇమీడియట్ ప్రాఫిట్ వస్తుందా లేదా అని కాకుండా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ముందుకు వెళ్లాలి అనే మైండ్ సెట్ తో రీసెర్చ్ కి ప్రయారిటీ ఇస్తారు. గవర్నమెంట్ మాత్రమే కాదు, ప్రైవేట్ కంపెనీస్ కూడా ఈ ప్రయాణంలో భాగమవుతాయి. కొన్నిసార్లు ఆ రీసెర్చ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ దశాబ్దాలు తర్వాత తెలుస్తాయి. ఉదాహరణకి, అపోలో మిషన్ కోసం జరిగిన రీసెర్చ్ వల్ల ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, సెమీ కండక్టర్స్ టెక్నాలజీ వేగంగా అభివృద్ది చెందాయి. ఈ రోజు మనం ఉపయోగించే ఫోన్స్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ ఆ టెక్నాలజీ పైనే ఆధారపడి ఉన్నాయి. అలాగే 1960s లో ఆర్పానెట్ అనే కంప్యూటర్ నెట్వర్క్ ని మిలిటరీ రీసెర్చ్ ప్రాజెక్ట్ గా ప్రారంభించారు. అదే ఎన్నో సంవత్సరాల అభివృద్ది తర్వాత ఈ రోజు మనందరం ఉపయోగించే ఇంటర్నెట్ కి పునాది అయింది. అందుకే కొన్ని రీసెర్చ్ ప్రాజెక్ట్స్ వెంటనే ప్రాఫిట్స్ తీసుకురాకపోవచ్చు, కానీ అవే భవిష్యత్తులో ప్రపంచాన్ని మార్చే ఇన్నోవేషన్స్ గా మారతాయి. అమెరికా నాకు నేర్పిన ఒక విషయం ఏంటంటే, నాలెడ్జ్ మీద పెట్టిన పెట్టుబడి ఎప్పుడూ వృధా కాదు. ఇంకా మాట్లాడుకుందాం.

ఇంకో విషయం ఏంటో తెలుసా? హ్యుమానిటీ. అమెరికా కేవలం తమ దేశం గురించి మాత్రమే కాదు, ప్రపంచం గురించి కూడా ఆలోచించే ప్రయత్నం చేసింది. ఉదాహరణకి 1940s లో ఇండియాలో కరువు వచ్చినప్పుడు ఫుడ్ అసిస్టెన్స్ ఇవ్వడం నుంచి ఇవాళ ఎన్నో దేశాల్లో హెల్త్ ప్రోగ్రామ్స్ వరకు ఎక్కడైనా కష్టముంటే హెల్ప్ చేయాలి అనే ఒక మైండ్ సెట్ కనిపిస్తుంది. కానీ పర్ఫెక్ట్ గా కాదు, కానీ గ్రేటర్ గుడ్ కోసం ఏదైనా చెయ్యాలి అనే భావన మాత్రం మనకు తెలుస్తుంది. నాకు పర్సనల్ గా ఇది చాలా ఇంపార్టెంట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక దేశం స్ట్రెంగ్త్ కేవలం పవర్ లోనే కాదు కదా, ఇలా ఇతరులకి సపోర్ట్ ఇవ్వగలిగే మైండ్ సెట్ లో కూడా ఉంటుందన్నమాట. ఇంకా చెప్తా ఫైనల్ గా నా థాట్స్ ఏంటో. స్టే ట్యూన్డ్.

ఆల్ రైట్, ఫైనల్ గా నేను చెప్పాలనుకున్నది ఒకటే. నా దృష్టిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ ఏంటంటే డైవర్సిటీ. ఈ దేశాన్ని నిర్మించింది ఒక జాతి కాదు, ఒక సంస్కృతి కాదు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన లక్షలాది మంది తమతో పాటు నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, కొత్త ఆలోచనలు, కొత్త పర్స్పెక్టివ్, కొత్త కల్చర్స్ తీసుకువచ్చారు. అమెరికా వాళ్లను కేవలం ఆహ్వానించడమే కాదు, వాళ్ల ఐడియాస్ కి అవకాశం ఇచ్చింది, వాళ్ల టాలెంట్ ని ఎన్కరేజ్ చేసింది, వాళ్ల కష్టాన్ని గుర్తించింది. ఆ ఓపెన్నెస్, ఆ యాక్సెప్టెన్స్, ఆ డైవర్సిటీ కలిసి సైన్స్ లో, టెక్నాలజీలో, మెడిసిన్ లో, బిజినెస్ లో ప్రపంచాన్ని మార్చిన ఎన్నో అచీవ్మెంట్స్ కి పునాది అయ్యాయి. అందుకే నా అభిప్రాయంలో అమెరికాని పవర్ఫుల్ కంట్రీగా నిలబెట్టింది కేవలం దాని ఇకానమీ లేదా మిలిటరీ మాత్రమే కాదు, ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన మనుషులు అండ్ వాళ్ళని వెల్కమ్ చేసిన అమెరికా మనస్తత్వం. మేబీ అదే అమెరికాకి గత 250 సంవత్సరాలుగా ఉన్న అసలైన స్ట్రెంగ్త్. అమెరికా పర్ఫెక్ట్ దేశమా అంటే కాదు, ఏ దేశమూ పర్ఫెక్ట్ కాదు. కానీ ఇవాళ కంటే రేపు బాగుండాలి, ఎప్పటికప్పుడు బెటర్ అవ్వాలి అనే ఆరాటమే అమెరికా ప్రత్యేకత. ఫ్రీడమ్, హోప్, ఆపర్చునిటీ, హ్యుమానిటీ, దాట్ ఈజ్ అమెరికా. హ్యాపీ 250 ఇయర్స్. ఈ బ్యూటిఫుల్ థాట్ తో ఒక చిన్న మ్యూజికల్ బ్రేక్ తీసుకుందాం. తర్వాత July 1st లో నా దృష్టిని ఆకర్షించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ అబ్జర్వెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. నా దృష్టినే కాదండోయ్, మనందరికీ వెరీ ఇంపార్టెంట్ అయిన అబ్జర్వెన్సెస్. ఓకే, సో స్టే ట్యూన్డ్.

వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్. మీరున్నారు నాతో, మీ వెంకట సుష్మాతో, ఓన్లీ ఆన్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం, దాట్ సౌండ్స్ లైక్ హోమ్. ఇప్పటి వరకు అమెరికా 250 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా నన్ను పర్సనల్ గా ఇన్స్పైర్ చేసిన కొన్ని విషయాలు మీతో పంచుకున్నాం. ఇక మళ్లీ మన జులై అబ్జర్వెన్సెస్ వైపు వచ్చేద్దాం. కానీ అంతకన్నా ముందు మరో టీచర్ స్టూడెంట్ జోక్. టీచర్ అంటారు, అరే రాము, కర్త క్రియ కర్మ అంటే అర్థం చెప్పరా. స్టూడెంట్ అంటారు, మొన్న నేను ఒక అమ్మాయిని చూశాను మేడం, అది కర్త. నిన్న ఐ లవ్ యూ చెప్పాను, అది క్రియ. ఈరోజు ఆ అమ్మాయి మీ అమ్మాయే అని తేలింది, అది మీ కర్మ. మీరెవరైనా ఏదైనా పాట వినాలనుకున్నా లేదా ఎవరికైనా డెడికేట్ చేయాలనుకున్నా 9726361966 కి కాల్ చేయండి, తప్పకుండా ప్లే చేస్తాను. ఎంజాయ్ దిస్ సాంగ్.

0: సో నా థాట్స్ అన్ని విని మీకు కనుక చాలా ఆకలిస్తుంటే, యునో ఇట్స్ నాట్ లేట్ అట్ ఆల్. మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏ టు బి, మైత్రీస్ రెస్టారెంట్ అండ్ శ్రీకృష్ణ విలాస్. ఎంజాయ్ చేస్తూ మళ్ళీ వచ్చేయండి. స్టే ట్యూన్డ్. యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సిరభి.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: IPL matches aina, kotta movie release aina, news edaina, trailer aina, diga thoduga Radio Surabhi, America lo telugu ishtam.
5: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్ళిపోయినట్టు.
9: నీ కల నిజం అవబోతోంది.
8: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
9: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా

0: calibration knowledge though, neko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Welcome back. Meeru vintunnaru Radio Sirabhi 107.9 FM HD3 Dallas's number one Telugu radio station. America lo Telugu nestam that sounds like home. Nenu mee Venkata Sushma. ఈ రోజు క్యాలెండర్ చూస్తుంటే చెప్పాయి కదా నాకు ఇంకా రెండు అబ్జర్వెన్సెస్ నా అటెన్షన్ ని బాగా క్యాచ్ చేశాయి అని. ఒకటి జులై 1st నుండి 7th వరకు జరుపుకునే క్లీన్ బీచెస్ వీక్, ఇంకొకటి జులై 3rd న జరుపుకునే ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే. బీచ్ అంటే మనందరికీ ఒక ఇమోషన్ కదా, చైల్డ్హుడ్ మెమరీ, సమ్మర్ హాలిడే, శాండ్ మీద ఆడుకోవడం, వేవ్స్ దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం, ఒక సింపుల్ హ్యాపీనెస్. అలాంటివి అన్ని హ్యాపీ మూమెంట్స్ గా మనం ఇంటికి తీసుకువస్తాం, కానీ ఒక సైలెంట్ థింగ్ మాత్రం అక్కడే వదిలేసి వస్తాం. మాట్లాడుకుందాం ఏంటని ఈ పాట తర్వాత.

బీచ్ లో వదిలేసి వస్తున్న ఆ సైలెంట్ థింగ్ ఏంటో తెలుసా? సింగిల్ యూస్ ప్లాస్టిక్. వాటర్ బాటిల్స్, చిప్స్ ప్యాకెట్స్, ఫుడ్ ర్యాపర్స్, స్ట్రాస్, డిస్పోజబుల్ కప్స్, కొన్ని మనం ఇంటెన్షనల్ గా వదిలేస్తాం, కొన్ని గాలితో కొట్టుకుని వెళ్లిపోతాయి, కొన్ని ప్రాపర్ గా డిస్పోజ్ చేశాము అని అనుకుంటాం, కానీ రివర్స్ సిస్టమ్ ద్వారా ఓషన్ వరకు చేరిపోతాయి. అప్పుడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. పొల్యూషన్ మాత్రమే కాదు, ప్లాస్టిక్ ఇంపాక్ట్ ఎంత సీరియస్ గా ఉంటుందంటే లైఫ్ సైకిల్స్ డిస్టర్బ్ అవుతుంది. సీ టర్టల్స్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ని జెల్లీ ఫిష్ అనుకుని తినేస్తాయి. సీ బర్డ్స్ ఫుడ్ అనుకుని ప్లాస్టిక్ పీసెస్ ని వాళ్ల పిల్లలకి తినిపిస్తాయి. ఫిషింగ్ నెట్స్ లో చిక్కుకొని డాల్ఫిన్స్, ఫిష్, ఇంకా ఎన్నో మెరీన్ యానిమల్స్ బయటకు రాలేక, స్విమ్ చేసి చెయ్యలేక, దాని ద్వారా ఫుడ్ దొరకక చనిపోతాయి. నిజంగా చూస్తే ఇది చాలా బాధాకరం. మన బీచెస్ క్లీన్ గా ఉండాలి అంటే మన ప్లాస్టిక్ యూసేజ్ గురించి మాట్లాడుకోకుండా ఎలా ఉంటాం? మాట్లాడుకుందాం. ఈ పాఠాలు వినేసి రండి, మాట్లాడుకుందాం.

వెల్కమ్ బ్యాక్. ఒక చిన్న గేమ్ ద్వారా ఒక అబ్జర్వేషన్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. రెడీయా? అదే ప్లాస్టిక్ ఛాలెంజ్. మీకు 10 సెకండ్స్ టైం ఇస్తా. ఒక్కసారి మీ చుట్టూ చూడండి. కార్ అయినా, ఇంట్లో అయినా, ఆఫీస్ అయినా, ఎక్కడున్నా సరే ప్లాస్టిక్ లేని ఒక 5 ఆబ్జెక్ట్స్ చెప్పగలరా నాకు? లెట్స్ స్టార్ట్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్స్ అప్ అయిందా? కొంచెం కష్టంగా అనిపించిందా? ఫోన్, రిమోట్, వాచ్, పెన్, వాటర్ బాటిల్, కిచెన్ ఐటమ్స్, కిడ్స్ టాయ్స్, ఇలా చూస్తే మన చుట్టూ ప్లాస్టిక్ లేని వస్తువులు కనిపెట్టడం అనుకున్నంత ఈజీ కాదండో. దేనికి ట్రై చేశా? ఐ థింక్ యాక్చువల్ ప్రాబ్లం డైరెక్ట్ గా ప్లాస్టిక్ కాదు, మన డిపెండెన్సీ. బికాస్ మన డిపెండెన్సీ ఆ ప్లాస్టిక్ కి పవర్ ఇస్తుంది. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

బేసిక్ గా ఈరోజు నా గోల్ ఏంటంటే ప్లాస్టిక్ గురించి కాస్త బేసిక్ నాలెడ్జ్ షేర్ చేసి అవేర్నెస్ పెంచడం. తెలియని వాళ్ళకి ఈ విషయం చేరాలి, తెలిసిన వాళ్ళకి మాత్రం ఇది ఒక చిన్న రిమైండర్ ఇట్స్ టైమ్ టు యాక్ట్ అని. ఇప్పటికీ సింగిల్ యూస్ ప్లాస్టిక్ తగ్గించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ చిన్న చిన్న స్టెప్స్ చాలా పెద్ద డిఫరెన్స్ తీసుకొస్తుంది మన లైఫ్ లో. అవేర్నెస్ తోనే కదా మార్పు మొదలయ్యేది. ఏమంటారు, అవేర్నెస్ ఉంటే మనం ఏదన్నా అన్సర్టెన్ సిచ్యువేషన్స్ కి టైమ్స్ కూడా ప్రిపేర్డ్ గా ఉంటాము. ఆ ప్రిపరేషన్ లో మీకు హెల్ప్ చేసేది ఎవరు తెలుసా, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్ బట్ యువర్ హెల్త్ కవరేజ్ డజంట్ హ్యావ్ టు. లాస్ట్ యువర్ జాబ్ ఆర్ ఇన్సూరెన్స్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఇస్ హియర్ టు హెల్ప్ యూ ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ క్విక్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ. ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్, డెంటల్ విషన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ గాట్ ఇట్ కవర్డ్. సో అవేర్నెస్ పెంచుకోండి, సేఫ్ గా ఉండండి. ఆల్సో నేను మర్చిపోలేదు ఈరోజు ఇంటర్నేషనల్ జోక్ డే అని. సో ఇట్స్ ఆల్రెడీ టైమ్ ఫర్ అనదర్ టీచర్ అండ్ స్టూడెంట్ జోక్. టీచర్ అంటారు, చింటూ గాంధీజీ కొడుకు పేరేంటి? చింటూ. మేడం దినేష్. దినేషన్. అదేంటి, నేనెప్పుడు వినలేదే. నేను విన్నాను గాంధీజీని ఫాదర్ ఆఫ్ దినేషన్ అంటారు కదా. టీచర్, అరే చింటూ ఫాదర్ ఆఫ్ దినేషన్ కాదురా, ఫాదర్ ఆఫ్ ది నేషన్. ఇంకా మాట్లాడుకుందాం, ఈ పాట వినిరండి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఘీ దోశ, మెదు వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో, గని చెప్పిన, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
3: Mera tumhara hamara pyar sabka favorite india bazaar.
4: Gata 24 ella nunchi india bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit india bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with india bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఇండియాకి టెలిఫోన్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com. or write to support@mypursue.com.
6: Welcome back. అందరికి స్వాగతం, పునఃస్వాగతం. మీరున్నారు నాతో, మీ వెంకట సుష్మాతో, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3, డయాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్, అమెరికాలో తెలుగు నేస్తం, దట్ సౌండ్స్ లైక్ హోమ్. ఇందాక బ్రేక్ వెళ్లే ముందు నేను అన్నా కదా, అవేర్నెస్ తోనే కదా మార్పు మొదలయ్యేది అని. కాబట్టి ఈరోజు మన మెయిన్ థీమ్ స్మాల్ చేంజెస్, బిగ్ ఇంపాక్ట్. మనలో చాలా మంది ఐఎమ్ డూయింగ్ మై పార్ట్ బై రీసైక్లింగ్ కదా అని అనుకుంటాం, కానీ రియాలిటీ కొంచెం డిఫరెంట్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ప్రొడ్యూస్ అయిన ప్లాస్టిక్ లో కేవలం దాదాపు 9% మాత్రమే సక్సెస్ఫుల్ గా రీసైకిల్ అయింది. మిగతా ప్లాస్టిక్ ఎక్కువగా ల్యాండ్ ఫిల్స్ లో లేక ఎన్వైరన్మెంట్ లోనే మిగిలిపోతుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కార్డ్బోర్డ్ లేక గ్లాస్ లాగా ప్లాస్టిక్ ని మళ్లీ మళ్లీ సేమ్ క్వాలిటీతో రీసైకిల్ చేయలేము. ఒక స్టేజ్ తర్వాత అది మళ్లీ వేస్ట్ గానే మిగిలిపోతుంది అండ్ ప్లాస్టిక్ డిగ్రేడ్ అవ్వదు కాబట్టి, సో అలానే మనతోనే ఉండిపోతుంది. సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఏ కాదు, మనం డే టు డే వాడే రీయూజబుల్ ప్లాస్టిక్ కి కూడా అంతే హానికరం. అండ్ ఇట్స్ ద సేమ్ ప్రాసెస్ కదా, మనం ఎక్కువ వాడామనుకోండి, ఇట్ ఎనీ ప్లాస్టిక్ ఈస్ గోయింగ్ టు హార్మ్ అస్. అక్కడే అసలు ప్రాబ్లం. అదేంటి ఆ ప్రాబ్లం, ఏంటి ఎందుకు అనేది మనం మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

అసలు ప్రాబ్లం ఏంటంటే అలా ల్యాండ్ ఫిల్స్ లో ఆర్ ఎన్వైరన్మెంట్ లో ఉన్న ప్లాస్టిక్ సన్లైట్, హీట్, విండ్, వేవ్స్, టెంపరేచర్ చేంజెస్ కి ఎక్స్పోజ్ అయ్యి మన కళ్ళకి కూడా కనపడనంత చిన్న చిన్న పీసెస్ గా బ్రేక్ డౌన్ అవుతాయి. ఆ టైనీ పీసెస్ ని మైక్రో ప్లాస్టిక్స్ అంటారు. ఇప్పుడు ఒక షాక్ అయ్యే విషయం చెప్పనా, మైక్రో ప్లాస్టిక్స్ ఓషన్ లో మాత్రమే లేవు, సైంటిస్ట్ వాటిని మనం తినే ఫిష్ లో, మనం వాడే టేబుల్ సాల్ట్ లో, మనం తాగే నీళ్లలో, వ్యవసాయ భూముల్లో, కొన్ని వెజిటబుల్స్ లో, హ్యూమన్ బాడీ టిష్యూలో కూడా ట్రేసెస్ ఐడెంటిఫై చేశారు. ఇక మనం డే టు డే పిల్లలకి ఇచ్చే ప్లాస్టిక్ లంచ్ బాక్స్ ఆర్ వాటర్ బాటిల్స్, స్ట్రాస్ ఆర్ వాడే ప్లాస్టిక్ యుటెన్సిల్స్ అన్నీ కూడా మైక్రో ప్లాస్టిక్ షెడ్ చేస్తాయి. దాట్ టు డైరెక్ట్లీ ఇన్ టు ఆర్ బాడీ త్రూ ఫుడ్. లాంగ్ టర్మ్ హెల్త్ ఎఫెక్ట్స్ గురించి రీసెర్చ్ ఇంకా కంటిన్యూ అవుతుంది, కానీ ఎక్స్పర్ట్స్ చెప్పే ఒక క్లియర్ మెసేజ్ ఏంటంటే రీసైక్లింగ్ ఒక్కటే సొల్యూషన్ కాదు, అన్నెసరీ ప్లాస్టిక్ యూసేజ్ ని తగ్గించడం కూడా అత్యంత అవసరం. అందుకే స్మాల్ చేంజెస్ బిగ్ ఇంపాక్ట్ అన్నా ఇందాక. ప్లాస్టిక్ గురించి అవేర్నెస్ వచ్చింది కదా, వై ఇస్ ఇట్ బ్యాడ్ అని, ఇప్పుడు మన వంతు మన సైడ్ నుండి మనం ఏమి చేయొచ్చు అని ముందు ముందు మాట్లాడుకుందాం. ఫస్ట్ జోక్ టైం. ఇది ఒక పిల్లాడు నాన్న మధ్య జరిగే సంభాషణ. నాన్న ఎగ్జామ్ పేపర్ చూస్తూ, ఇదేందిరా మొన్నేమో ఎగ్జామ్ లో 100కు పైన మార్కులు వచ్చాయి అన్నావు, ఇక్కడ చూస్తే ఏమో కేవలం 2 మాత్రమే ఉన్నాయి. కొడుకు, అంతే కదా నాన్న, అదే కదా నేను కూడా చెప్పింది, ఆ 2 అనేది ఎక్కడుంది చూడండి, 100కు పైనే కదా. అవక్కయ్య అంటాడు నాన్న. మీరు కూడా అవక్కయ్యారా? ఈ పాట విని రండి మాట్లాడుకుందాం.

ఇందాకన్నాకదా మన వంతు మన చేతుల్లో ఏముందో అది చేద్దాము అని నేను పర్సనలీ ఫ్యూ ఇయర్స్ నుండి కాన్షియస్ గా చిన్న చిన్న చేంజెస్ స్టార్ట్ చేశాను. ఐ నో ఐ హ్యావ్ అ లాంగ్ వే టు గో, కానీ నేను ఇప్పుడు చేసిన కొన్ని చేంజెస్ కి నేను జెన్యున్లీ ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. అవేంటో మీతో పంచుకుంటా. ఎందుకంటే చేంజ్ ఆల్వేస్ బిగ్ డెసిషన్స్ తో స్టార్ట్ అవ్వదు, చిన్న చిన్న అవేర్నెస్ మూమెంట్స్ తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నేను తీసుకున్న స్టెప్ ఏంటంటే ప్లాస్టిక్ స్ట్రాస్ అండ్ డిస్పోజబుల్ కప్స్ ని కంప్లీట్ గా రిప్లేస్ చేయడం విత్ స్టీల్ ఆల్టర్నేటివ్స్. అండ్ ఇప్పుడు ఈవెన్చువల్లీ ఏమి స్టీల్ స్ట్రాస్ కూడా లేవు, పిల్లలు మేము అందరూ డైరెక్ట్ గా కప్స్ తోనే తాగుతాం. పార్టీస్ లో ఒక సింపుల్ రూల్ స్టార్ట్ చేశా. పేరెంట్స్ కి మెసేజ్ పెట్టేస్తా, కిడ్స్ వి రెగ్యులర్ వాటర్ బాటిల్స్ పంపండి ప్లీజ్, నేను అవసరం ఉన్నప్పుడు రీఫిల్ చేస్తా అని. అడల్ట్స్ ఏమో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మామూలు గ్లాస్ కప్స్ అవన్నీ గ్లాస్ కప్స్ లో సర్వ్ చేస్తా. ఈ ఒక్క స్మాల్ హ్యాబిట్ తో చాలా సింగిల్ యూస్ ప్లాస్టిక్ బాటిల్స్ అవాయిడ్ అవుతున్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. లాంగ్ డ్రైవ్స్ లో కూడా ఒక చేంజ్ చేశాం. ఎర్లియర్ కాస్ట్కోలో బల్క్ గా 30-40 స్మాల్ ప్లాస్టిక్ బాటిల్స్ వస్తాయి కదా, అవి కొనడం చాలా నార్మల్ గా ఉండేది కన్వీనియన్స్ కోసం. కానీ ఇప్పుడు వి మూవ్ టు 1 gallon బాటిల్స్ అండ్ రీఫిల్స్ సిస్టమ్, ఆర్ యాక్సెసిబిలిటీ ఉన్నప్పుడు రీఫిల్ స్టేషన్స్ వాడడం ఎయిర్పోర్ట్స్ లో ఆర్ థీమ్ పార్క్స్ లో. ఫస్ట్ లో కొంచెం పనిలా అనిపించేది కానీ ఇప్పుడు అది రూటీన్ అయిపోయింది. ఇంకా చెప్తా, ఇంకా షేర్ చేసుకుంటా. ఈ పాట వినండి, ఇంకా చెప్తా.

ఇంకేం చేంజెస్ చేశానంటే, ఫుడ్ అవుట్ సైడ్ క్యారీ చేయాలంటే ఐ యూస్ స్టీల్ బాక్సెస్ అండ్ ఇంకా రోడ్ ట్రిప్స్ లో ఏమన్నా మల్టిపుల్ బాక్సెస్ తీసుకెళ్తాను అండ్ ఆల్సో డిష్ సోప్ కూడా క్యారీ చేస్తాను. ఇంకా ఇంట్లో వెజిటబుల్స్ క్లే పాట్స్ లో గ్రో చేయడం స్టార్ట్ చేశాం. నాట్ ఓన్లీ ఎడిబుల్ ప్లాంట్స్, ఈవెన్ స్లోలీ మూవింగ్ టు సెరామిక్ ఫర్ ఇండోర్ డెకార్ ప్లాంట్స్ కూడా. ఇది జస్ట్ గార్డెనింగ్ కాదు, మైక్రో ప్లాస్టిక్స్ మన ఫుడ్ లో వెళ్లకుండా ఆపడానికి వన్ ఆఫ్ ద కాన్షియస్ స్టెప్స్ అండ్ ఆల్సో ప్లాస్టిక్ పాట్ డిపెండెన్సీ తగ్గించడం. ఇంకొక వండర్ఫుల్ డిస్కవరీ ఏంటంటే బై నథింగ్ గ్రూప్స్. ఎందుకంటే వన్ మ్యాన్స్ ట్రాష్ ఈజ్ అనదర్ మ్యాన్స్ ట్రెజర్. డొనేట్ చేయడం, సెకండ్ హ్యాండ్ ఎక్స్చేంజ్, రీయూస్, ఈ ఐడియా చాలా మీనింగ్ఫుల్ గా అనిపించింది. గుడ్ విల్ అండ్ అదర్ సిమిలర్ థ్రిఫ్ట్ స్టోర్స్ కూడా గ్రేట్ ఆప్షన్స్. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: మీ మనసులో కూడా నేను వాడుతున్న ఈ డిపెండెన్సీ అవేర్నెస్ అనే మాటలకి మీ మనసు కూడా ఇలాగే ఫీల్ అవుతుంటే మీరేం చేయొచ్చు తెలుసా? రాధాకృష్ణ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి వెళ్ళొచ్చు. ద రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్, టెక్సస్ ప్రౌడ్లీ ఇన్వైట్స్ యూ టు ద గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. ద సీక్రెట్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం. July 1st నుండి July 5th వరకు ఎక్స్పీరియన్స్ 5 స్పిరిచువల్లీ అప్లిఫ్టింగ్ డేస్ ఫిల్డ్ విత్ వేదిక్ రిచువల్స్, హోమమ్స్, డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ బ్లెస్సింగ్స్. ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీ ఆర్ వెల్కమ్. డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్ ఆర్ వెల్కమ్. ప్లీజ్ విజిట్ www.radhakrishnatemple.net ఫర్ డొనేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. యూఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3. Dallas's number one Telugu radio station, America-lo Telugu Nestham. That sounds like home. Nenu me, Venkata Sushma.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi, 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
1: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
5: India ki teleport aithe enta baaguntundo.
6: What if India was just a tap away?
7: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు support@mypursue.com.
8: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
9: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
8: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
9: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
8: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
0: అందరికీ స్వాగతం, పునఃస్వాగతం. ఇప్పుడే ట్యూన్ అయిన వారందరికీ, మేము దేని గురించి మాట్లాడుతున్నామంటే మన లైఫ్ లో మన ప్లాస్టిక్ డిపెండెన్సీ అండ్ మైక్రో ప్లాస్టిక్స్ ఎలా మనకు ఎఫెక్ట్ అవుతున్నాయి, మనం ఏం చేయగలం, ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో ఇంకా ఆనెస్ట్ గా చెప్పాలంటే, ప్లాస్టిక్ లంచ్ బాక్సెస్ అండ్ వాటర్ బాటిల్స్ ని స్టీల్ కి షిఫ్ట్ చేస్తున్నాం, కానీ ఒక ఛాలెంజ్ ఉంది. కిడ్స్ వాటర్ బాటిల్స్ లో ప్లాస్టిక్ స్ట్రాస్ ఆర్ సిలికాన్ సిప్పర్స్ ఇంకా ఉన్నాయి, మొత్తం ఫ్రేమ్ ఆర్ బాడీ స్టీల్ అయినా కూడా. యాక్చువల్లీ ఇప్పుడు అడల్ట్స్ కూడా గోయింగ్ బ్యాక్ ఆ కొత్త కొత్త యునో వాటర్ బాటిల్స్ లో అంతా సిప్పర్ స్ట్రాస్ అంతా ప్లాస్టిక్కే. ఆలోచిస్తే మన చిన్నప్పుడు వాడిన సింపుల్ బాటిల్స్ లాగా మన పిల్లలకి కూడా డైరెక్ట్ గా బాటిల్ మౌత్ నుండి తాగడం అలవాటు చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. ఎవరో సొల్యూషన్ కనిపెడతారు అని వెయిట్ చేసే బదులు మనమే మన హ్యాబిట్స్ ని చేంజ్ చేసుకుంటే పిల్లలకి అలవాటు చేసే ప్రాసెస్ కొంచెం కష్టమే. యాక్సిడెంట్, స్పిల్స్, ఎక్స్ట్రా వర్క్, ఎక్స్ట్రా పేషెన్స్, కానీ లుకింగ్ అట్ ద బ్రైటర్ సైడ్, ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. హెల్త్ కి బెటర్, మైక్రో ప్లాస్టిక్స్ ఇంటేక్ తగ్గుతుంది, లాంగ్ రన్ లో సేఫర్ హ్యాబిట్స్ అవుతుంది. ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీ అందరిలో కూడా చాలా మంది ఆల్రెడీ చాలా చేంజెస్ చేస్తున్నారు. ఎవ్రీ డే యూ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. ఇఫ్ యు ఆర్ వన్ ఆఫ్ దెమ్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీ కన్సిస్టెన్సీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ప్లీజ్ కంటిన్యూ చేయండి అండ్ నాతో షేర్ చేసుకోండి. యూ కెన్ రీచ్ మీ ఆన్ 9726361966. ఎందుకంటే ఒక పర్సన్ చేంజ్ చేస్తే అది ఒక ఫ్యామిలీకి ఇన్స్పిరేషన్ అవుతుంది అందుకు.

నిజం చెప్పాలంటే కొన్ని మార్పులు చెయ్యాలి అని అనుకుంటున్నవి కూడా ఉన్నాయి, కానీ ప్రొక్రాస్టినేట్ చేస్తూనే ఉన్నా. బహుశా మీతో షేర్ చేసుకుంటే అకౌంటబిలిటీ ఉంటుందేమో నాకు. ఐ మైట్ యాక్ట్ ఫాస్టర్. ఏమంటారు, మీలో ఎవరైనా ఉన్నారా నాలా అన్ని పోస్ట్ పోన్ చేస్తూ? దెన్ దిస్ ఈస్ యువర్ సైన్ టు యాక్ట్. ఆల్ రైట్, నేను మార్చుకోవాలనుకుంటున్నవి ఏంటంటే, కంప్లీట్ గా ఈ సెల్ సీల్ ఆర్ జిప్ లాక్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అవి మానేయాలి. ప్రాబబ్లీ ఇంకా పార్టీస్కి వచ్చే వాళ్ళని మిగిలిన ఫుడ్ తీసుకెళ్ళడానికి ప్లీజ్ కొన్ని డబ్బాలు క్యారీ చేయండి అని చెప్పాలి, ఆర్ నేనే కొన్ని డబ్బాలు కొనిపెట్టాలేమో. దట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా ఆఫ్టర్ ఆల్. పార్టీస్ కోసం ఆ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ అండ్ జ్యూస్ కప్ స్టాక్ లో పెట్టుకునే బదులు మనం బల్క్ లోనే ఆ స్టీల్ ప్లేట్స్ అండ్ కప్స్ కొంటే అది దట్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. అండ్ ఈవేళ సింగిల్ యూస్ వేస్ట్ కూడా చాలా తగ్గుతుంది. ఐ నో ఇట్స్ లైక్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, బట్ థింక్ అబౌట్ ఇట్. రీయూజబుల్ బ్యాగ్స్ యూస్ చేయడం, గ్రాసరీ షాపింగ్ లో ప్లాస్టిక్ బ్యాగ్స్ కంప్లీట్లీ స్టాప్ చేయడం, అప్పుడప్పుడు చేస్తున్నాను, బట్ స్టిల్ లాంగ్ వే టు గో. గ్రాసరీ బ్యాగ్స్ అనగానే గుర్తొచ్చేది ఇండియా బజార్. బాగా షాప్ చేయండి, బట్ మర్చిపోకండి మీ రీయూజబుల్ బ్యాగ్ ఖచ్చితంగా తీసుకువెళ్ళండి. ఎంజాయ్ 10% ఆఫ్ ఆన్ ఆల్ యువర్ పర్చేజెస్ అట్ ఇండియా బజార్ మెకనీ ఫ్రమ్ 10 AM టు 4 PM మండే త్రూ థర్స్డే June 29th through July 2nd 2026. It's the perfect time to stock up on your favorite groceries and everyday essentials while saving more. India Bazaar Makini. Offer excludes already discounted or sale items, tobacco products, Indian mangoes, sugarcane juice, pani puri and chapatis.

వెల్కమ్ బ్యాక్. ఐనో మీలో చాలా మంది చాలు ఇంకా ప్లాస్టిక్ ప్లాస్టిక్ అంటున్నావు ఇంకా చాలు అని అనుకుంటున్నారు కదా. ఐనో ఇంకా 10 నిమిషాలే ఉంది, నా మొర ఆలకించండి ప్లీజ్. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఐ వాంటెడ్ టు ఫోకస్ అదర్ దాన్ ప్లాస్టిక్ ఈస్ మన థాట్స్ మరియు యాక్షన్స్ కి ఉన్న ఓవరాల్ ఇంపాక్ట్ మన కిడ్స్ మీద. బేసిక్ గా పిల్లల ఏజ్ తో సంబంధం లేకుండా హెల్త్ మరియు ఎన్వైరన్మెంట్ గురించి బేసిక్ అవేర్నెస్ ఉంది. కావలసిందల్లా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, కాన్స్టెంట్ రిమైండర్స్ అండ్ కన్సిస్టెన్సీ వాళ్ళలో ఇంప్రింట్ అవ్వడానికి. మన ఇంట్లో స్టార్ట్ చేసి విత్ బేసిక్ హ్యాబిట్స్, ఏ ట్రాష్ రీసైకిల్, ఏ ట్రాష్ ల్యాండ్ ఫిల్ అని నేర్పించి నెక్స్ట్ స్టెప్ ఇస్ కమ్యూనిటీ క్లీనప్, ఈవెంట్స్ లో ఫ్యామిలీగా పార్టిసిపేట్ చేయడం, లేక్స్, ట్రైల్స్, పార్క్స్ ని క్లీన్ చేయడం లాంటి యాక్టివిటీస్. మెనీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ మన చేతిలోనే ఉంది అనే మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. అండ్ దాట్ మైండ్ సెట్ ఈస్ ది రియల్ చేంజ్. ఓకే, పాటేస్తున్నా.

వెల్కమ్ బ్యాక్. మనందరి కోసం బిహైండ్ ద సీన్స్ పనిచేస్తున్న సైలెంట్ వారియర్స్ ని మనం ఆల్రెడీ కలిసే ఉంటాం. బీచెస్ క్లీన్ చేస్తున్న వాలంటీర్స్, ఓషన్ లో ప్లాస్టిక్ రిమూవ్ చేస్తున్న ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్, లోకల్ కమ్యూనిటీ గ్రూప్స్, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, గ్లోబల్ మూవ్మెంట్, ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఇది ఒక పర్సనల్ ఫైట్ కాదు, కలెక్టివ్ ఎఫర్ట్. సర్ఫ్ రైడర్ ఫౌండేషన్, ఓషన్ కన్జర్వెన్సీ, ద ఓషన్ క్లీనప్ లాంటి ఆర్గనైజేషన్స్ నుండి స్టార్ట్ చేసి లోకల్ లేక్ క్లీనప్స్, నైబర్హుడ్ డ్రైవ్స్ వరకు చాలా మంది టైర్లెస్ గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి మనం ఒక స్మాల్ థ్యాంక్ యూ చెప్పినా కూడా దట్స్ వెరీ మీనింగ్ఫుల్. అండ్ ఫైనలీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ టైం, మీ అటెన్షన్ నా థాట్స్ కి ఇచ్చినందుకు. మీ జర్నీలో ఆల్రెడీ చేంజెస్ స్టార్ట్ చేసుంటే ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ చేయండి. అండ్ మీ జర్నీ అండ్ థాట్స్ ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఒక చిన్న అవేర్నెస్, ఒక చిన్న హ్యాబిట్, ఒక చిన్న చేంజ్ ఒకరి లైఫ్ ని ఇన్స్పైర్ చేయగలదు. ఎండింగ్ మై షో విత్ దిస్ ఆఫ్ కోర్స్ జోక్. ఇది ఒక తల్లి కొడుకుల మధ్య జరిగిన సంభాషణ. అమ్మా, మా టీచర్ నన్ను రవితేజ, మహేష్ బాబు, అల్లు అర్జున్, నేను ఒకటే అంది తెలుసా? అవునా, ఇంతకు మీ టీచర్ ఏమంది నాన్న? కొడుకు, ఇడియట్, పోకిరి, దేశముదురు అని అందమ్మా. ఎంజాయ్ ది సాంగ్.

ఓకే అండి. ఇక నేను మీ వెంకట సుష్మ సైనింగ్ ఆఫ్ ఫర్ ది డే. యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3 డయాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్ అమెరికాలో తెలుగు నేస్తం దట్ సౌండ్స్ లైక్ హోమ్. వెళ్లే ముందు ఒకటి చెప్పాలి, ఉషా గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్ మీన్స్ అ లాట్. ఐ రియలీ అప్రిషియేట్ యూ కాలింగ్ మీ అండి. ఆల్ రైట్, ఈ పాట ఎంజాయ్ చేస్తూ వింటూ ఉండండి రేడియో సురభి. Stay mindful, stay aware, and keep making small changes.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
5: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888.
6: IndiaTodayUSA.com. Naku inka gurtundi. 20 years ago, mem US move ainappudu, evaina pandagalu vaste, mukhyanga Ugadi, Sankranti lantivi. Traditional ga celebrate cheskovadaniki kavalsina vastulu dorikeve kaadu. Edo ala kaani chesevallam. And then today, India lo kanna ikkade mana pandagalu mana style lo jarupukune happy days ki transition ayyam. Manaki kavalsina groceries daggara nunchi pooja saamanlu, puvvulu, evaina, you name it, we got it. And that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

లైఫ్ లో మన పర్పస్ ఎలా ఉండాలంటే, ఒకళ్ళకి మనం హెల్ప్ చెయ్యలేకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని హర్ట్ చేయకుండా ఉంటే చాలు. ఈ చిన్న థాట్ మన చిన్ని బుర్రలో గనక క్యాప్చర్ అయిపోయి రికార్డ్ చేసుకుని అలా మనం ఉంటే మనకి బాగుంటుంది, మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా బాగుంటుంది. హాయ్ హలో, హ్యాపీ హ్యాపీ వెనస్డే టు ఆల్ అవర్ లవ్లీ లిసనర్స్. మీరు వింటున్నారు సురభి డి టు డ్రైవ్ టైమ్ షో విత్ మీ యోర్ హోస్ట్ కేజీఎఫ్ ఆర్జే కల్పన. అంటే కబుర్లు గేమ్స్ అండ్ ఫన్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. 4 నుంచి 8 వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ టైంలో బోల్డ్ అని ఆటలు, పాటలు, మాటలు నేను ప్లే చేస్తుంటాను. అండ్ ఇందులో మీరు పాల్గొనాలంటే ఆల్ యూ హావ్ టు డూ ఇస్ వింటుండండి, అండ్ మా స్టూడియోకి మీ ఇంటికి కాల్ చేయండి. అంటే 9726361966. రేడియో సుర్బి, సౌండ్స్ లైక్ హోమ్. అయితే ఫస్ట్ సెగ్మెంట్ లో కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ ప్లే చేశాను కదా. మీలో ఎవరైనా ఒకవేళ కొత్త లిసనర్స్ అయి ఉంటే, ఇప్పుడిప్పుడు ఎక్కడ నుంచి ట్యూన్ ఇన్ అయి ఉంటే, ఇఫ్ యూ డోంట్ నో వాట్ కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ ఈస్, అందులో నేను ఇప్పుడు ప్లే చేసే పాటల్లో కామన్ లింక్ ఉన్న పాటలుంటాయి అనమాట. ఆ కామన్ లింక్ ఏంటనేది మీరు ప్రతి పాట విని గెస్ చేసి మా స్టూడియోకి కాల్ చేయాలి. ఇందాకే మా స్టూడియో నెంబర్ షేర్ చేశాను, ఒకవేళ మీరు ఆ నంబర్ నోట్ చేసుకోకపోతే మరొకసారి చెప్పేస్తున్నాను, 9726361966. అయితే ఫస్ట్ సాంగ్ వినిపించే ముందర ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ టు ఆల్ ఆర్ స్పాన్సర్స్. ఫస్ట్ ఏ టు బి అంటే అడియార్ ఆనంద్ భవన్, దెన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్, ఇండియా బజార్, మైత్రీస్ రెస్టారెంట్, రాధాకృష్ణ టెంపుల్ వారు నిర్వహించబోతున్నారు శ్రీ వెంకటేశ్వర ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఇవాళ నుంచి జూలై 5th వరకు. Then also thank you to Dallas Miles Dental and Orthodontics. We also going to share the traffic updates. And then let me also say thank you to Scholastic Cricket Board Championship and Sri Krishna Vilas. So vallandarki thanks cheptu తీసుకెళ్ళబోతున్నాను మిమ్మల్ని ఫస్ట్ సాంగ్ వైపు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సాంగ్ నుంచి ఇంకా రానున్న సాంగ్స్ లో అన్నిట్లో కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ కామన్ లింక్ అనేది మన శ్రోతలు విని కాల్ చేయాలి అట్ 9726361966.

మూడు పాటలు బ్యాక్ టు బ్యాక్ వినేశారు మీరు, అండ్ ఈ మూడు పాటలు కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ లోవి. అందులో చాలా మంది కాల్ చేసి చెప్తున్నారు మీ ఆన్సర్ కరెక్టా కాదా అనేది. కల్పన అని నేను తప్పకుండా చెప్పేస్తాను, కీప్ లిస్నింగ్. బట్ మరొక పాట వినిపించే ముందర లెట్ మీ టెల్ యూ అబౌట్ అడియార్ ఆనంద్ భవన్, అంటే ఏ టు బి ఇన్ షార్ట్. ఒథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ తో ఉన్న ఈ అడియార్ ఆనంద్ భవన్ ఇప్పుడు మనకి ఫ్రిస్కోలో అండ్ లిటిల్ ఎల్మ్ లో ఉంది. అండ్ వాళ్ల దగ్గర మన కూరలో అన్నంలో చేసుకోవడానికి ఇన్స్టెంట్ మిక్సెస్ ఉన్నాయి, పౌడర్స్ కానివ్వండి, మసాలాలు, పేస్ట్లు, పచ్చళ్లు ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు ఫ్లఫీ రాగి ఇడ్లీ నుంచి టాంజీ గుండ్రు రైస్ వరకు కూడా నిమిషంలో రెడీ అయిపోతాయి అనమాట ఏ టు బి దగ్గర, అంటే అడియార్ ఆనంద్ భవన్ దగ్గర. మీరు ఇంకా వివరాలు కావాలంటే వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళొచ్చు, విచ్ ఇస్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్. వాళ్ళ ఫోన్ నంబర్ 214-872-2345. ఆల్సో ఎంజాయ్ 10% ఆఫ్ ఆన్ యూర్ పర్చేసెస్ అట్ ఇండియా బజార్ at Mekini from 10 a.m. to 4 p.m. Monday through Thursday. ఇది ఈ ఆఫర్ ఏంటంటే మనకి జూలై 29th నుంచి జూన్ 29 నుంచి మొదలైంది, అండ్ జూలై 2nd అంటే రేపటి వరకు ఉంటుంది. ఇట్స్ ద పర్ఫెక్ట్ టైమ్ టు స్టాక్ అప్ యువర్ ఫేవరెట్ గ్రాసరీస్ అండ్ ఎవ్రీడే ఎసెన్షియల్స్ వైల్ సేవింగ్ మోర్ అట్ ఇండియా బజార్, విచ్ ఇస్ అట్ మెకనీ. ఆఫర్ ఎక్స్క్లూస్ ఆల్రెడీ డిస్కౌంటెడ్ ఆన్ సేల్స్ ఐటమ్ టొబాకో ప్రొడక్ట్స్, ఇండియన్ మ్యాంగోస్, షుగర్ కేన్ జ్యూస్, పానీపూరి అండ్ చట్పట, వీటన్నిటి మీద ఎక్స్క్లూడ్ అనమాట. మిగతా అన్నిటి మీద 10% డిస్కౌంట్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇండియా బజార్ ఎట్ మెకనీ అగైన్. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన, అండ్ నేను ప్లే చేస్తున్నాను ఫస్ట్ సెగ్మెంట్ లో ఎవ్రీ వెనస్డే ప్లే చేసినట్టే కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్. సో కామన్ లింక్ ఇప్పటి వరకు చాలా మంది కాల్ చేసి చెప్పేస్తున్నారు, అది ఆన్సర్ ని తప్పకుండా రివీల్ చేసేస్తాను. బట్ ఇప్పుడు ఇంకొక పాట వినేసేద్దాం.

0: బంగారం చాలా మంది అడుగుతున్నారు. బంగారం, నీ బంగారం ఎవరిని, ఏమని చెప్పను బంగారం? నువ్వు దూరం ఉందని చెప్పినా లేక దగ్గరైనవని చెప్పినా, కానీ ఒకటి చెప్పనా బంగారం, చెట్టుకి నీరు పోస్తేనే కదా ఎర్రగా పూస్తుంది, నా ప్రేమని పంచితేనే కదా నా మనసులో బాధ నీకు అర్థమవుతుంది. చీరా పూరా. అండ్ మీరు పోయినా వెళ్ళినా వెళ్ళకపోయినా ఐఎమ్ హియర్ అండి, మీ బంగారం కల్పన. అండ్ ఇవాళటి కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్, ఎస్, మీరందరూ గెస్ట్ చేసినట్టు ఎవరెవరు గెస్ట్ చేశారంటే సుగాత్రి గారు, దీప్తి, కార్తీక్, శివ, పల్లవి, అభినవ్, జయ, రావు రావు గారు, శంకర్ గారు, శ్రీని గారు, వీళ్ళందరూ కాల్ చేసి చెప్పారు. అండ్ మీరందరూ చెప్పినట్టు దాట్స్ ద కరెక్ట్ ఆన్సర్, బంగారం ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి బంగారం గురించి, బంగారం లాంటి పాటలు వినేసిన తర్వాత మీరు కూడా ఇంకేదన్నా బంగారం లాంటి పాట వినాలనుకుంటే ఈ బంగారానికి అంటే కల్పనకి కాల్ చేసి చెప్పేసేయండి అట్ 9726361966 కి. అయితే ఇంత బంగారం గురించి మాట్లాడుతున్నప్పుడు మరి ఇవాళటి బంగారం రేట్ ఎంతుందో కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదా. యూజువల్ గా నేను 5 o'clock కి చెప్తాను, బట్ ఎందుకంటే ఇవాళ కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంటే బంగారం గురించి కాబట్టి బంగారం రేట్ చెప్పేసేద్దాం. మీకు తెలుసా ఎప్పుడన్నా బంగారం, యూజువల్ గా నేను షో ఓపెన్ చేసినప్పుడు 4:04, 5:05, 6:06 అంటుంటాను కదా, అయితే ఇవాళటి బంగారం రేట్ కూడా సంథింగ్ లైక్ ఉంది, $4,444.60. So 4044.60 అనమాట మన బంగారం రేటు. ఏంటో కొన్నిసార్లు కొన్ని న్యూమెరిక్ అలా కలుస్తూ ఉంటే ఏదో కలిసి వస్తుందని అంటారు, ఏమో ఏం కలిసి వస్తుందో ఏంటో ఈ బంగారం అని కల్పనకి తెలీదు. కొన్నిస్తానేమో మరి. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. మనకి కొన్ని రిక్వెస్ట్ సాంగ్స్ కూడా వచ్చేసాయి, అవి కూడా ప్లే చేసేస్తాను. అండ్ ఇవాళ ఏంటంటే 5 to 5:30, రిమెంబర్ 5 to 5:30 కొన్ని ఫన్ ట్రివియా క్వశ్చన్స్ అడుగుతాను. అండ్ ఎవ్రీ వెనస్డే ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ ద సేమ్ థింగ్. అండ్ ఈ అరగంటలో అడిగే క్వశ్చన్స్ చిన్న పిల్లలకి మాత్రమే, అండ్ ఎస్పెషలీ ఇఫ్ యూఆర్ 13 అండ్ బిలో. సో వాళ్ళకి, పెద్దవాళ్ళకి ఆన్సర్ తెలిసినా కూడా మీరు మీ పిల్లల చేత ఫోన్ చేయించండి. ఆన్సర్స్ మరి అంత కష్టమే ఉండవు, కానీ సంథింగ్ ఇంట్రెస్టింగ్, పెద్దవాళ్ళు కూడా క్వశ్చన్స్ ఉన్నాయండి. సో అదనమాట. సో వాళ్ళకి వెనస్డేలో కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మీకు చెప్పాల్సింది అబౌట్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. లైఫ్ లో ఎప్పుడేమవుతుందో ఎవరికేం తెలియదు, సర్ప్రైజెస్ ఇస్తూనే ఉంటుంది లైఫ్. కానీ హెల్త్ కవరేజ్ సర్ప్రైజెస్ లేకుండా మనకి రావాలి కాబట్టి మనము దాన్ని అన్సర్టెన్టీ ఎప్పుడు ఉంటుందో తెలియదు కాబట్టి కవరేజ్ అనేది ఉండాలి. అయితే మీకు జాబ్ ఉన్నా లేకపోయినా, స్పెషలీ జాబ్ లేకపోతే ఇన్సూరెన్స్ అనేది ఉండాలి కదా, అయితే ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఇస్ హియర్ టు హెల్ప్ యూ విత్ అన్ ఎఫర్డబుల్ కవరేజ్. వాళ్ళ దగ్గర మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి త్వరగా ఎఫర్ట్ చేసే అంత రేట్లో ఇన్సూరెన్స్ ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. హెల్త్ నుంచి ట్రావెల్ వరకు, డెంటల్ నుంచి విజన్ వరకు అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇవి అన్ని అవైలబుల్ ఉన్నాయి విత్ అన్ ఎఫర్డబుల్ రేట్. దే విల్ కవర్ యూ. So you can reach out to them. Again, it's SNR Insurance. అయితే నేను చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని తిరిగి వచ్చేస్తాను. స్టే ట్యూన్డ్. అండ్ మీ రిక్వెస్ట్ సాంగ్స్ ఇందాక చెప్పాను కదా, నేను లైన్అప్ చేసేసాను, అవి కూడా ప్లే చేసేస్తాను. సో స్టే ట్యూన్డ్ విత్ మీ బంగారాలు అందరు, మీరందరూ. అండ్ మీలో చాలా మంది మా ఇంటి బంగారం సినిమా కూడా చూసినట్టున్నారు, చాలా మందికి నచ్చింది కూడా అని వింటున్నాము. నేను ఇంకా చూడలేదు, తప్పకుండా చూస్తాను. బట్ స్టే ట్యూన్డ్, ఐ విల్ బీ రైట్ బ్యాక్.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Swami Garu, I have a lot of food in my party. I have a lot of guests and disappointed.
5: Swami. క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా.

0: Texas, or call them at 817-829-8888.
1: ఇండియా వెళ్ళాలేమో నేను.
2: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
1: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినవా, నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.

ఓ చెట్టు నుంచి వచ్చిన చిన్ని గింజలు, చిట్టి చిట్టి బుజ్జి బుజ్జి గింజలు అన్నమాట. డీప్ అండర్ ద సాయిల్ అలా ఉన్నాయి. మామూలుగా నీళ్లు పోస్తే రెండిట్లో మామూలుగా మరొక చెట్టు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అందులో ఒక గింజేమో కొంచెం భయపడుతుంటుందన్నమాట. అమ్మో వర్షం పడుతుంది, గాలి వస్తుంది, దుమ్ముంది, ఎలానా ఏమిటని ఆలోచిస్తుంటే ఇంకో గింజ మాత్రం ఓకే ఇది మామూలే కదా అనేసి అనుకుంటుంటదన్నమాట. అయితే ఆ భయపడిన గింజ అలాగే ఉన్నప్పుడు, నేను అలా బ్రేక్ అయిపోతే నాకు భయం వేస్తుంది కదా అని అనుకున్నప్పుడు, ఇంకో గింజ ఏంటంటే చక్కగా చిట్టిగా బుజ్జిగా బంగారంలాగా నవ్వి అలానే చిన్ని చిన్ని సాప్లింగ్స్ అన్ని చూస్తుంటాయి అన్నమాట. ఒక చిన్న చెట్టులాగా గ్రో అవుతుంటుంది. పాపం అక్కడ మాత్రం ఇంకో రెండో గింజ ఏదైతే ఉందో అది మాత్రం అలా కూర్చొని ఆ అమ్మో గాలి వస్తుంది, నేను బ్రేక్ అయిపోతాను అని ఆలోచించుకుంటూ బాధపడుతుంటూ దిగులు పడుతుంటుంది. అది అలాగే ఆ మట్టిలో అలాగే ఉంటుందన్నమాట. కొన్నాళ్లు పోయిన తర్వాత ఆ ఫస్ట్ గింజ ఏదైతే ఉందో అక్కడి నుంచి చిన్న సాప్లింగ్ వచ్చేసి చక్కగా పెరుగుతుంటుంది. దాని మీద కూడా పెద్ద వర్షాలు పడుతుంటాయి, గాలి వస్తుంటుంది, దుమ్ము దుమారం అనేది వస్తూనే ఉంటుంది. కానీ అది అస్సలు భయపడదు, ఇది నేచురలే కదా, ఇలానే ఉంటుంది కదా అనేసి. కొన్నాళ్లు పోయిన తర్వాత అక్కడ ఒక చిన్న చెట్టు ఫామ్ అవుతుంది. ఆ చెట్టు పెరిగి పెరిగి పెరిగి పెద్ద చెట్టులాగా ఫామ్ అయిపోతుంది మనకు కొన్ని సంవత్సరాల తర్వాత. అయితే మండే ఎండలో కూడా ఆ చెట్టు పెద్దగా అలాగే నిలబడి దాని స్టెమ్స్ అంతా చాలా పెద్దగా అయిపోయి దాని మీద ఏంటంటే పక్షులు కానివ్వండి, స్క్విరల్స్ కానివ్వండి, రాబిట్స్ ఇవన్నీ అక్కడంటే చిన్న ఇల్లు చేసుకుని చక్కగా ఉంటుంటాయి. ఇవే కాకుండా పిల్లలు కూడా ఉయ్యాల కట్టుకుని ఊగుతూ ఉంటారు, ఆడుతూ ఉంటారు. ఆ చెట్టు కింద ఏంటంటే ఆ షాడోలో చక్క కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, టైం స్పెండ్ చేస్తుంటారు, చిన్నపిల్లలు, పెద్దవాళ్లు, పక్షులు వీళ్ళందరూ. అలా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ చెట్టు నుంచి ఒక పక్షి వచ్చేసి ఆ కింద మామూలుగా మట్టి తవ్వుతుంటే దానికి ఆ రెండో గింజ కనిపిస్తుంది. ఇంకేముంది, ఆ రెండో గింజను తీసుకుని లటక్క నోట్లో వేసేసుకుని తినేస్తుంది. అంటే దీని అర్థం ఏంటి, మనకి రెండిటికి సేమ్ పొటెన్షియల్ ఉంది, రెండిటికి సేమ్ కెపాసిటీ ఉంది. కానీ ఒకటేమో భయపడింది, ఇంకోటేమో పర్వాలేదు ఈ భయం ఉన్నా కూడా ముందరికి వెళ్దాము, రిస్క్ తీసుకోవాలి, అప్పుడే కదా మనం పెరుగుతూ ఉంటాము, మన వల్ల మనకి కాకుండా ఇతరులకి కూడా హెల్ప్ అవుతుందని ఆలోచిస్తారనమాట. అలా లైఫ్ కూడా మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ తీసుకొస్తూనే ఉంటుంది. కొన్ని ఏంటంటే ఎక్స్ట్రీమ్ కండిషన్లు కూడా మనము ఎలా పని చేస్తున్నామా లేదా, లేకపోతే ఎప్పటికీ భయపడేలానే కూర్చుంటున్నామా లేదా అని మనని టెస్ట్ చేస్తూనే ఉంటూ ఉంటుంటుందన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు ది షో. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. ఇవాళ మనం భయం గురించి మాట్లాడదాం, అండ్ భయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొన్ని హారర్ క్లిప్పింగ్స్ మీకు వినిపించబోతున్నాను. మీరేం చేయాలి, గెస్ చేయాలి అవి ఏం సినిమాని అనేది. అండ్ మనం కూడా ఎప్పుడన్నా లైఫ్ లో మన అందరం మీరు నేను అప్పుడు ఏదో సిచ్యువేషన్ కి భయపడే ఉంటాం, అమ్మో ఇది అడుగు ముందర పెట్టాలా వద్దా చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తుంటాం కదా. దానివల్ల పోయే నష్టం ఏంటి, మనకే ఉంటుంది కదా. అప్పుడప్పుడు కొంచెం భయపడాలి మంచిదే, ఎందుకంటే దట్ కీప్స్ అస్ గ్రౌండెడ్. ప్రతిదానికి మనమే ముందుకి దూసుకెళ్లి చేసేస్తామని కాదు, అన్నిటికీ నేనే ఉన్నానని కాదు. కొన్నిసార్లు భయపడితే కూడా ఓకే, బికాస్ దానివల్ల మనం ప్రిపేర్ బాగా అవుతాం. కానీ ఏదేమైనా అడుగు ముందర పెట్టాల్సిందే. ఓకే, ఇలాంటి మాటలు మనం కంటిన్యూ చేస్తూ ఉందాము. ఇప్పుడైతే ఒక పాట వినేసేద్దాం. మరి అంతకు ముందర బంగారం గురించి మనం పాటలు విన్నాం కాబట్టి మా ఇంటి బంగారం నుంచి ఒక పాట వినేసేద్దాము. అండ్ ఈ పాట రిక్వెస్ట్ చేశారు మనకి శివగారు. శివగారు, హియర్ వి గో, దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ.

0: చాలా మంది ఏంటంటే పే చెక్ టు పే చెక్ లివ్ చేస్తారనమాట. ఎందుకంటే అందరికి బిజినెస్ ఉండవు, అందరికి ఏంటంటే అంబానీ లాంటి వెనకాల ఇంటి వెనకాల చెట్టు కూడా ఉండదు కదా. అయితే పే చెక్ టు పే చెక్ పని చేస్తున్నా కూడా కొంతమంది ధైర్యం చేసి రిస్క్ తీసుకుని ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. చేసిన తర్వాత ఎస్ కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి, బట్ వాళ్ళు భయపడరు. అలా ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కొన్నాళ్లు పోయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ డబ్బులు మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి, అంటే ఫీల్ హ్యాపీ. అదే సేమ్ శాలరీతో పనిచేసే కొంతమంది ఏంటంటే అమ్మో ఈ రిస్క్ తీసుకోకూడదు, ఇలా పెడితే ఇదవుతుందేమో, మనం ఈ డబ్బులు ఇలా వెళ్ళిపోతే మరి ఇంటి ఖర్చు ఎలా వెళ్తుంది అని ఆలోచిస్తుంటారు. మేబీ ఒక రకంగా అది కూడా కరెక్టేనేమో, కానీ ఆ భయం, ఆ మనసులో ఉన్న భయం ఏదైతే ఉంటుందో మనని ఏ పని చేయనివ్వదు, ముందరికి వెళ్ళనివ్వదు. అలాంటి భయం మీరు కూడా ఎప్పుడైనా అలా ఎదురు చేశారా? దానివల్ల ఏంటంటే మీరు నష్టపోయారా, లేకపోతే ఒకసారి ఆ మంచిదే అలా జరగడం మంచిదే, అలా మేము స్టాప్ చేయడం కూడా మంచిదే అని మీకు అనిపించిందా? ఏమనిపించినా మీకు అనిపించే ఆలోచన మీరు మాతో పంచుకోవాలంటే కాల్ చేసేసేయచ్చు అట్ 9726361966 కి. ఇప్పుడు మీకు ఒక క్లిప్పింగ్ వినిపించబోతున్నాను. ఈ సినిమా పేరు మీలో ఎవరికైనా తెలిస్తే కూడా ఆ నెంబర్ కి కాల్ చేయండి, విచ్ ఇస్ 9726361966.
1: నేను ఆ రోజు ఫోన్ లో చెప్పిన మ్యాటర్ గురించి ఏం ఆలోచించారు? అధ్యక్ష, ఈ కత్రిగాలు సంబంధించిన ఆస్తి మొత్తం జనాలకి పంచమని చెప్పారు కదా.
2: మేము కష్టపడి సంపాదించుకున్నది మేమెందుకు ఇస్తాం?
1: కష్టపడి సంపాదించారా? కూలి పని చేశారా? రిక్షా కొట్టారా? రాళ్ళు కొట్టారా? ఫోన్లు పోసారా? జనాలు కొట్టుకొని సంపాదించిందే కదరా.
3: మీ అందరికీ ఒక్క వారం టైం ఇస్తున్నా, లేకపోతే ఒక్కొక్కడికి మో మో మో మోసం.
0: అది మన మాస్ మహారాజ్ రవితేజ డైలాగ్. ఏ సినిమాలోది అది మీరు కాల్ చేసి నాకు చెప్పాలన్నమాట. అగైన్ నంబర్ ఇస్ 9726361966. అలాగే అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్ కోసం హెడ్ డైరెక్ట్లీ టు మైత్రీస్ ఇండియన్ కుజింగ్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ బఫే, లంచ్ బఫే నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇంతేకాదు, మీ ఫంక్షన్స్, మీ ఇంట్లో ఫంక్షన్స్ అయినా, పార్టీస్ అయినా, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్. మరి ఆలస్యం ఎందుకు? విజిట్ మైత్రీస్ ఇండియన్ కుజైన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అలాగే ద రాధాకృష్ణ టెంపుల్ ఏదైతే ఆలన్ లో ఉందో, దే ఆర్ ప్రౌడ్లీ ఇన్వైటింగ్ యూ ఆల్ టు దే గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం, ద సేక్రెడ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం, ఇంకా గర్భగృహం. ఇది ఇవాళ నుంచి జులై 5 వరకు జరగబోతుంది. ఎక్స్పీరియన్స్ 5 స్పిరిచువలీ అప్ లిఫ్టింగ్ డేస్ ఫిల్డ్ విత్ వేదిక్ మంత్రాలు, హోమాలు, ఇంకా డివోషనల్ చాంటింగ్, ఇవన్నీ జరుగుతాయి అక్కడ. అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు, మీకు మరియు కుటుంబ సభ్యులకి. డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్ ఆర్ ఆల్సో వెల్కమ్. అండ్ యూ కెన్ విజిట్ www.radhakrishnatemple.net ఫర్ డొనేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. ఇది ఎక్కడ? రాధాకృష్ణ టెంపుల్ ఆలన్ లో జరగబోతుంది, జులై 1 to జులై 5. అండ్ మనకి ఇంకొక రిక్వెస్ట్ సాంగ్ ఉంది, పల్లవి రిక్వెస్ట్ చేశారు ఈ పాట, డెకాయిట్ మూవీ నుంచి ఈ పాట, పల్లవి మీకోసం.

స్వాతి గారు కాల్ చేసి చెప్పేశారు ఇంతకు ముందు వినిపించిన క్లిప్పింగ్ దరు సినిమా నుంచి. అండ్ మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అండ్ స్వాతి గారు మీరు ఒక పాట కూడా విందామనుకున్నారు, అది కూడా వేసేస్తాను. కానీ దానికంటే ముందర మనకి ఇంకొక పాట సీను గారు రిక్వెస్ట్ చేశారు, ఆ పాట వినిపించేసేద్దాము. కానీ దానికంటే ముందర మనం వీళ్ళు మాట్లాడుకుంటున్నాము మనలో ఉన్న భయం గురించి. చాలా మందికి భయం అనేది ఉంటుంది, ఏదైనా కొత్త పని చేయాలన్నా కొంచెం భయపడతాం మనం. అంటే దయ్యాన్ని చూసి భూతాన్ని చూసి భయపడడం వేరు, అండ్ పని చేయడానికి అంటే ఆ పనిలో మనకి ముందర ఏం రాబోతుంది ఏమి జరగబోతుందో మనకి తెలియదు కదా. సో రిస్క్ ఫ్యాక్టర్స్ అవన్నీ ఆలోచించి కొంతమంది ఏమో ఇట్స్ ఓకే రిస్క్ అయితే అయింది బట్ ఎండ్ గోల్ ఆబ్జెక్టివ్ బాగుంది కాబట్టి లెట్స్ గో ఫర్ ఇట్ అని కొంతమంది అనుకుంటారు. అమ్మో అక్కడ ఏం జరగబోతుంది, ఏం రిస్క్స్ వస్తాయో, ఏం జరగబోతుందో, ఏం ఎదుర్కోవాల్సి వస్తుందని ఆలోచించి కొంతమంది ఆ మొదటి స్టెప్పే వేయరనమాట. ఆ భయం గురించి మనం మాట్లాడుతున్నాం. సో మీకు తెలిసిన వాళ్ళు కూడా అలాగే ఏదైనా భయపడి కొన్ని పనులు చేయడం ఆపేశారా, మానేశారా, అండ్ దానివల్ల ఏమైనా నష్టపోయారా అని మీకు అనిపిస్తే ఆ అనిపించింది మీరు మాతో పంచుకోవాలనుకుంటే మీరు మా స్టూడియోకి కాల్ చేయవచ్చు. అయితే ఇంకో క్లిప్పింగ్స్ చాలా ఉన్నాయి ప్లే చేయడానికి. అండ్ రిమెంబర్ పిల్లలు ఎస్పెషలీ 13 ఇయర్స్ ఓల్డ్ బిలో వాళ్ళకి ఏంటంటే ట్రివియా క్వశ్చన్స్ అడగబోతున్నాను. పెద్దవాళ్ళకి ఒకవేళ ఆన్సర్ తెలిసినా కూడా మీ పిల్లల చేతనే ఫోన్ చేయించండి, బికాస్ దాట్స్ ఓన్లీ ఫర్ కిడ్స్. ఆ తర్వాత 5:30 to 6 o'clock ఆఫ్ కోర్స్ పెద్దవాళ్ళకి కూడా క్వశ్చన్స్ అడుగుతాను. ట్రివియా క్వశ్చన్స్ ఉంటాయి, సింపుల్ అండ్ స్వీట్ క్వశ్చన్స్, తెలుసో తెలుసుకోను కాల్ చేయొచ్చు. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అప్డేట్స్, ట్రాఫిక్ అప్డేట్స్ ఎలా ఉందో ఫస్ట్ చూసేద్దాము. అండ్ బట్ బిఫోర్ దాట్ ది ట్రాఫిక్ అప్డేట్స్ ఆర్ బ్రాట్ టు యూ బై టెక్సస్ 1 ప్రైమరీ కేర్. సో ఇవాళ ట్రాఫిక్ అప్డేట్స్ ఎలా ఉన్నాయనంటే మనకి ఈ డాలస్ లో లెట్స్ చెక్ ఇట్ అవుట్, చుట్టుపక్కల ఏరియాలో ఎలా ఉంది ఏమిటనేది తెలుసుకుందాము. చాలా మంది ఏంటంటే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటారు, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఓకే పర్వాలేదు స్కూల్ జోన్ అలాంటివి ఏమి లేదు. కానీ రైట్ నౌ వీ హ్యావ్ అ స్టాప్ అండ్ గో ట్రాఫిక్ ఇన్ అర్వింగ్ ఆన్ లూప్ 12 సౌత్ బౌండ్ బిట్వీన్ టెక్సస్ ప్లాజా డ్రైవ్ అండ్ అర్వింగ్ బులేవార్డ్. And in addition to that, we also have a stop and go traffic on in Dallas 75 south between Knox Henderson and 30. And let's check it out, I-35 southbound between Empire Central and Highland dagara kuda traffic chala stop and go lagane undi, chala melli melliga velthundi. అండ్ మనకి 35 గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది కదా, ఎవరు ఎప్పుడు వచ్చినా కూడా 35 కంటిన్యూస్ ప్రోగ్రెస్ లాగా ఎజైల్ వర్డ్ లాగా ఎప్పటికీ కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఒక రోడ్ అయిపోతే ఇంకో రోడ్, ఇంకో రోడ్ అయిపోతే ఇంకో రోడ్ జరుగుతూనే ఉంటుంది. సో 35 అంతా కన్స్ట్రక్షన్స్ అయిపోతూనే ఉంటుంది. అది ఏంటంటే ఎలా ఉంటారంటే మా పిల్లలు పుట్టినప్పటి నుంచి మా పిల్లలు ఎలిమెంటరీ అయింది, మిడిల్ స్కూల్ అయింది, హై స్కూల్ అయింది, అండర్ గ్రాడ్ అయింది, జాబ్ వచ్చేసింది, పెళ్ళైపోయింది, పిల్లలు పుట్టారు, కానీ I-35 మాత్రం కన్స్ట్రక్షన్ ఆపట్లేదు అనమాట. అది కంటిన్యూస్ ప్రోగ్రెస్, కంటిన్యూస్ ఇంక్రిమెంట్ నడుస్తూనే ఉంటుంది ఉంటుంది. బట్ ఆల్ ఫర్ గుడ్ ఓన్లీ అనుకోండి. సో ఇది మనకి ఫ్యూ ఆఫ్ ద ట్రాఫిక్ డీటెయిల్స్. బట్ ఇన్ అడిషన్ టు దాట్ వీ హ్యావ్ అ స్లో ట్రాఫిక్ ఇన్ డాలస్ ఆన్ I-30 ఈస్ట్ బౌండ్ బిట్వీన్ సిల్వన్ అవెన్యూ అండ్ మంజు బులివార్డ్ ఈస్ట్ గ్రాండ్ దగ్గర, అక్కడ కూడా స్లో ట్రాఫిక్ ఉంది. దీస్ ఆర్ ఫ్యూ ఆఫ్ ది ట్రాఫిక్ అప్డేట్స్. అండ్ కమింగ్ బ్యాక్, మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. ఇప్పుడు మనకి సీను గారు ఒక పాట రిక్వెస్ట్ చేశారు, ఈ పాట సీను గారితో పాటు మనం అందరం విని ఎంజాయ్ చేద్దాం. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా నుంచి ఈ పాట మీ అందరి కోసం.

0: ఇందాక స్వాతి గారు అన్నారు అందరికి అన్ని దొరకవు, అందుకని కొంతమంది రిస్క్ తీసుకోవడం ఇష్టపడతారు, అండ్ ఫలితం కూడా ఉంటుంది. బట్ కొంతమంది భయపడుతూ ఉంటారు, ముందరికి వెళ్లాలా వద్దని ఆలోచిస్తూ ఉంటూ, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి వేరు అనేసి. ఎస్, అఫ్ కోర్స్ పరిస్థితి వేరే ఉంటుంది అందరికి, ప్రతి ఒక్కళ్ళకి పరిస్థితి ఒకటేసారి ఒకటేలాగా ఎప్పుడు ఉండదన్నమాట. అప్స్ అండ్ డౌన్స్, గుడ్ అండ్ బ్యాడ్, లైక్స్ అండ్ డిస్లైక్స్ ప్రతి వాళ్ళకి అవుతూనే ఉంటాయి. అయితే ఇంకోటి చెప్పాలంటే, మామూలుగా మీరు కనుక గమనిస్తే చెరుగుడ్డ చాలా తీగగా ఉంటుంది, కానీ అది ఒక పండులాగా మనం మామిడి పండులాగా కోసి ఇలా వెంబడి తినలేమన్నమాట. దాన్ని బాగా క్రష్ చేస్తే కానీ మనకి తినడానికి ఉండదు, ఆ స్వీట్నెస్ మనం పొందుకోలేమన్నమాట. అలాగే బంగారం, ఇందాక బంగారంలో అంటే మెరుపు ఉంటుంది కానీ స్మెల్ ఉండదు. అండ్ చందనంలో స్మెల్ ఉంటుంది కానీ అదొక పువ్వులాగా మనం వాడలేము. అలాగే సముద్రం విశాలంగా ఉంటుంది కానీ నీళ్లు మాత్రం ఉప్పగా ఉంటాయి. నదిందనుకో బానే ఉంటుంది, తీయగానే ఉంటుంది కానీ ఎప్పుడు ఒక దగ్గర ఉండదన్నమాట, అలా ప్రవహిస్తూనే ఉంటుందన్నమాట, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తూనే ఉంటుంది. కమలం గురించి ఆలోచిస్తే కమలం ఒక రకంగా ప్యూర్ అంటే ఇట్స్ అ సింబల్ ఆఫ్ ప్యూరిటీ, కానీ అది బురదలో పెరుగుతుంది కదా, మన దగ్గర తెలిసింది. సూర్యుడి చూస్తే సూర్యుడు వెలుతురు చాలా ఉంటుంది కానీ చల్లదనం ఉండదు. అలాగే మరి చంద్రుడు చల్లదనం ఉంటుంది కానీ వెలుతురు అంతకన్నా ఉండదు, సూర్యుడు అంత వెలుతురు ఉండదు కదా. సో అంటే అర్థం ఏంటంటే, అంటే ఒకళ్ళు నిజంగా భగవంతుడు అందరికి ఒకటిలాగా ఇచ్చారంటే నిజంగా నేచర్ లో కూడా ఏంటంటే ఆయన ఇలాంటివి కావాలనే పెట్టారా అని అనుకుంటే మేబీ అనుకోవచ్చేమో, మనం ఆలోచించిన కొద్దీ. అంటే ఆలోచిస్తే ఇన్కంప్లీట్నెస్ అనేది అన్నిట్లో ఉండాలి, అదే మనని కంప్లీట్ చేస్తుంది. అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి డబ్బు ఉండదు, డబ్బు ఉన్న వాళ్ళకి ఆరోగ్యం సరిగ్గా ఉండదు. సో ఇవన్నీ ఏంటంటే ఇన్కంప్లీట్నెస్ అనేది లైఫ్ లో ఉంటూనే ఉంటుంది. నిజంగా కంప్లీట్ గా కానీ మనం అన్ని ఉన్నామనుకో, మనలో ఏంటంటే తెలియని ఒక ఈగో అనేది వస్తుంది కదా, అరే మనకే అంతుంది మనమే గొప్ప అనేసి. సో ఒక రకంగా ఇన్కంప్లీట్నెస్ కంప్లీట్స్ అస్, అప్పుడే మన మైండ్ ఏంటంటే కొంచెం ఆ భయంతో లేకపోతే ఏదైనా చేయాలని ఒక తపనతోట మనం ముందరికి వెళ్తూ ఉంటాము, ఇంకా సాధించాలని మనకి ఒక గోల్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఐ థింక్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్, కానీ దీనికి ఎప్పటికీ భయపడి ఉంటే మనం ఏ పని చేయలేము. వి ఆల్ మస్ట్ స్టెప్ అవుట్ ఆఫ్ అ కంఫర్ట్ జోన్. లేకపోతే ఆ రెండో గింజ గురించి స్టోరీ చెప్పాను కదా, ఆ రెండో గింజ అలాగే ఉండి ఉండి ఎప్పుడో ఏదో పక్షి వచ్చి టక్కున తినేస్తుంది. అదే మొదటి గింజ చక్కగా పెరిగింది, చెట్టులాగా పెరిగింది అండ్ ఇతరులకు కూడా సహాయం పడింది అనమాట. ఆ నీళ్ళ కింద చాలా మంది షాడో అంటే ఉన్ని టైంపాస్ చేసుకున్నారు, పిల్లలు ఆడుకున్నారు, ఇళ్లతోటి పక్షులు గూడు కట్టుకున్నాయి. ఇలా ఏంటంటే మనకి మనం ఉపయోగపడాలి, మన వల్ల ఇతరులకు కూడా సహాయపడాలన్నమాట. కొంచెం మరి డీప్ గా చెప్పేశాను, బట్ ఇవాళ మనం భయం గురించి మాట్లాడుతున్నాము. సో ఇంకొక క్లిప్పింగ్ వినిపిస్తున్నాను, వినిపించబోతున్నాను. మీలెవరికైనా సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి, 9726361966 మా స్టూడియో నంబర్.
1: మీకు కానీ దయ్యం దొరికితే ఓ కాశీ సార్ వేసి నాకు ఇవ్వండి, ఇంట్లో టీవీ మీద పెట్టుకుంటా.
0: సో ఇలా ఆలిగారి వాయిస్ విన్నారు, భయపడుతూ వాళ్ళు ఇంకా ముందరికి వెళ్లి ఏదో సాధిద్దామని ఏదో చూద్దామని వెళ్తూనే ఉన్నారు. ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. అండ్ అలాగే నెక్స్ట్ సెగ్మెంట్ లో 5 to 5:30 పిల్లలకి కొన్ని ట్రివియా క్వశ్చన్స్ ఉంటాయి. సో పిల్లలు, ఇఫ్ యూఆర్ ఆల్ రెడీ, స్టే అలర్ట్ బికాస్ ఆ క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. చాలా క్వశ్చన్స్ అందులో మీకు బహుశా తెలిసే ఉంటాయని అనుకుంటున్నాను, బట్ నేను చెప్తానే కదా మీకు తెలిసేదే క్వశ్చన్స్ ఏంటనేది. బట్ ఐ వాంట్ డెఫినెట్లీ టెల్ యూ అబౌట్ మీ నవ్వు మళ్లీ అందంగా మార్చుకోవాలంటే డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ కి వెళ్ళిపోండి, బికాస్ దే హావ్ ఎ ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడే మీరు అక్కడ వెళ్లి అవైల్ చేసుకోవచ్చు. అఫోర్డబుల్ ప్రైసెస్ లో కూడా ఉందన్నమాట, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ తో మీ స్మైల్ ని తిరిగి పొందొచ్చు మీరు. అపాయింట్మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేసేసేయండి అట్ 9724845400. ఐ రిపీట్, 9724845400. ఓ యూ కెన్ విజిట్ ది లొకేషన్ విచ్ ఇస్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్, దాట్ ఈస్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. అండ్ ఇప్పుడు మనకి ఒక పాట రిక్వెస్ట్ అయితే వచ్చింది, కానీ టైం ఎక్కువ లేదు కాబట్టి ఆ బ్రేక్ తర్వాత ఆ పాట కూడా వినిపించేస్తాను. But before going on a break, I definitely want to tell you about, for the first time in the United States, high school cricket has found its home in Texas. Follow the Texas Scholastic Cricket Board State Championship from July 25th to July 27th. At the Prairie View Cricket Complex in Houston, American school cricket starts here. That is Texas Scholastic Cricket Board Championship. If you want to learn more, you can visit TSCB. Again, it's TSCB at dot cricket. TSCB.cricket. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జీ కల్పన. నేను యూజువల్ గా ట్యూస్డేస్ అండ్ వెనస్డేస్ వస్తాను ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి. సౌండ్స్ లైక్ హోమ్. అండ్ ఈ హోమ్ నంబర్ 972-636-1966. స్టే ట్యూన్డ్, ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ద కమర్షియల్ బ్రేక్.
1: మీకు కానీ దయ్యం దొరికితే ఓ కాశీసాలు వేసి నాకు ఇవ్వండి.
2: టైం చెక్ స్టూడియోలో టైం 5 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
1: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
3: అమ్మా, సాటర్డే మూవీ?
4: మన బడి క్లాస్.
5: ఉప్పు కప్పు రంబు,
4: తెలుగు పద్యం చెప్పు.
5: ఉప్పు కప్పు రంబు ఒక్క
4: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి .siliconandhra.org. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు support@mypursu.com.
6: అన్ని పెట్టుకున్నా. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
7: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR Insurance.

welcome back to Surabhi D2 Drive Time Show. This is your host, R.J. Kalpana. And break yet to promise chasing it to 5 to 5:30. Pilla like you get trivia question at Gobotanano. So Pillalu, if you're 13 and under, these questions are for you. So get ready and two questions at Gutano. Okay, our rendu answers tell us a call chase Sandy. Again, number is 972-636-1966. I think this segment lo first part of Vinpichamandara. Let me ask those two questions. So Pillalara, if you're 13 and under, Pedda Valaki question tell us matra. మీ పిల్లలు చేతి కాల్ చేపించండి, వాళ్ళకి చెప్పైనా కాల్ చేపించండి, పర్వాలేదు. బట్ కిడ్స్, ఇఫ్ యూ 13 అండ్ అండో, డెఫినెట్లీ కాల్ మీ అట్ 972-636-1966. ఫస్ట్ క్వశ్చన్ ఈజీనే, విచ్ బర్డ్ హ్యాస్ ద సింబల్ ఆఫ్ యూనివర్సల్ సింబల్ ఆఫ్ పీస్? So again, the question is, what bird is universally called as a symbol of peace? And second question is, సీజర్ సాలడ్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి? ఓకే, టూ క్వశ్చన్స్ అడిగేశాను. సో సీజర్ సాలడ్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి, అలాగే ఏ బర్డ్ ని గ్లోబలీ పీస్ సింబల్ కింద మనం గుర్తు తెచ్చుకుంటాము? సో 972-636-1966 మా స్టూడియో నంబర్. ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో శీను గారు ఒక పాట రిక్వెస్ట్ చేశారు, ఆ పాట వినిపించేసేద్దాము. హియర్ వి గో ఫర్ యూ ఆల్.

శ్రియ కాల్ చేసి ఆన్సర్ ఇచ్చేసింది. ఇందాక అడిగినట్టు క్వశ్చన్ ఏంటంటే, ఏ బర్డ్ ని యూనివర్సల్ సింబల్ ఆఫ్ పీస్ అని మనం అంటాము? ది ఆన్సర్ ఇస్ డఫ్. ఓకే, మామూలుగా వైట్ గా ఉంటుంది కదా, సో ఇట్స్ సింబల్ ఆఫ్ లవ్. మామూలుగా వైట్ కూడా సింబల్ ఆఫ్ పీస్ అని అంటారు కదా, సో సింబల్ ఆఫ్ లవ్, సారీ సింబల్ ఆఫ్ పీస్ ఈస్ డఫ్. అండ్ సెకండ్ క్వశ్చన్, సీజర్ సాలడ్ లో ఏది మెయిన్ ఇంగ్రీడియంట్? సో లెటస్ ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. థ్యాంక్ యూ శ్రియ. అలాగే శ్రియ వాళ్ళ అమ్మ చెప్పింది అంతకు ముందర వినిపించిన క్లిప్పింగ్ ఏంటంటే, రాజు గారి కది ఆలీది ఒక క్లిప్పింగ్ వినిపించాను కదా బ్రేక్ అటు పక్క, రాజు గారి కది సినిమా నుంచి అనమాట. So now another question for the kids under 13. Question entante, morning star ye planet nantar, which planet is called morning star? That's the first question. Second question is, mana body lo ye body lo bones ekku untai, ye body part lo bones ekku untai, so which part of the body has the most bones? First question, which planet is called morning star? And second question, which part of the body has the most bones? If you know the answer, call me at 972-636-1966. Meeru vintunnaru Surabhi D2 Drive Time Show with me, RJ Kalpana. Alage, at the Sri Krishna Vilas, indulge in something truly special. Experience the signature, Thali, in the most immersive way. From the moment you walk in, you welcome the traditional way with a refreshing welcome drink, and then begins a beautiful curated dining journey. Whether it's the weekday bhojanam or weekend bhojanam, every dish is served live, fresh and straight to your table, bringing you and the warmth of the home style traditional with restaurant perfection. That is Sri Krishna Vilas, located at 13215 Main Street, Frisco. Again, this is Sri Krishna Vilas.

ఇప్పుడు మీరు శ్రీదేవి అండ్ ఎన్టీఆర్ గారి పాట విన్నారు. ఇప్పుడు వాళ్ళ మనవడిది అండ్ అమ్మాయి కూతురుది కూడా పాట వినేసేద్దాము దీని తర్వాత. కానీ మనకి ఆన్సర్ ఇంకా రాలేదు క్వశ్చన్ ఏంటంటే, విహాన్ కాల్ చేశాడు, అతను మార్నింగ్ స్టార్ మార్స్ అని అనుకున్నాడు, బట్ మార్స్ కాదు. అలాగే విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ హ్యాస్ ద మోస్ట్ బోన్స్? The first question I asked is, which planet is called the morning star? So these are two questions I asked. Which planet is called the morning star? And second question, which part of the body has the most bones? So tell us the call just here. And tell us the call just here. Call just here at 972-636-1966. Ippudu, Shridevi vaalla ammaidi and NTR gari manavadi paata vinesedamu.

0: పిల్లలు చిటి పిల్లలు క్వశ్చన్ కి ఆన్సర్ రాలేదు. మీరు ఆలోచిస్తున్నారు, అంతసేపు ఆలోచిస్తున్నారు, మనకి గూగుల్ తెలియ కూడా చెప్పేస్తుంటుంది అనమాట. ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్, మనకి కరెక్ట్ ఆన్సర్ ఇంకా రాలేదు. యాక్చువల్లీ ఇది చాలా ఈజీ క్వశ్చన్, అంత కష్టం కూడా ఏం కాదు. ఏ ప్లానెట్ ని మార్నింగ్ స్టార్ అంటారు? విచ్ ప్లానెట్ ఇస్ కాల్డ్ మార్నింగ్ స్టార్ ప్లానెట్? అది పొద్దునే మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ హ్యాస్ ద మోస్ట్ బోన్స్? స్పైన్ అని చెప్పారు, బట్ స్పైన్ ఇస్ నాట్ ద రైట్ ఆన్సర్. అది ఎందుకనేది కూడా నేను చెప్తాను, బట్ రైట్ ఆన్సర్ మీరు చెప్పాలి. ఈ ఆన్సర్ అయిన తర్వాత మళ్ళీ మిగతా రెండు క్వశ్చన్స్ కూడా అడుగుతాను. బట్ 972-636-1966 మా స్టూడియో నంబర్. అలాగే మనం ఏంటంటే భయం గురించి మాట్లాడుతున్నాం. మనకి లైఫ్ లో అందరికీ ఏదో ఒక రకంగా భయం అనేది కలుగుతూనే ఉంటుంది. అక్కడ ఇక్కడ మనం భయపడుతూ ఉంటాము. అది మరి ఎందుకు అలా అవుతుంది అనేది తెలియదు, బట్ వీ ఆల్ గెట్ స్కేర్డ్. బట్ ఆ భయంతో మనం అంటే ఒకసారి ఎదురుగా చీకట్లో మనకి కనిపించిన టైంలో ఏంటంటే ఏదో ఒకటి వస్తుంది అనేది ఒక భయం అనేది ఉంటుంది కదా, ఆ భయం వేరు. బికాస్ అది సరే ఎమోషనల్ కొంచెం సెన్సిటివిటీ ఉన్నా కొంచెం అంత స్ట్రాంగ్ గా లేకపోయినా భయపడతాం, ఓకే. బట్ పనులు చేయడానికి అంటే మనము పట్టపగలే ఒక పని చేయడానికి కూడా చాలా మంది రిస్క్ ఉందని ఆలోచించి పని చేయకుండా ఉంటారు కదా, అది కొంచెం కష్టమే కదా. ఎనీవే ఇప్పుడైతే ఒక క్లిప్పింగ్ ప్లే చేస్తున్నాను. మీరు ఎవరికైనా సినిమా పేరు తెలిసే కాల్ చేసి చెప్పేసేయండి. 972-636-1966 మా స్టూడియో నంబర్. Enkidos, question is still on. Which planet is called Morning Star? And which part of the body has the most bones?
1: Aram se khao! Enta no chudu? Anta naake. Idgo chudu. Ide chicken tiki pie.
2: Chitti fry ya.
1: Chicken pite. Chicken pite. నేను ఈ చికెన్ పీజు ఇక్కడ కూర్చొని తిన్నా, అక్కడికి వెళ్ళి దాని మీద కూర్చొని తింటాను సరేనా? ఒరే రాము, దారా బయటికి.
0: ఇక్కడ ఈ అబ్బాయికి పిచ్చి ముదిరిందనమాట. అక్కడ ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారు, ఈ పిచ్చా లేకపోతే పిచ్చితో కూడుకున్న భయమా లేకపోతే ఏమైనా దయ్యం పట్టిందా ఏంటని భయపడుతున్నారు. ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. 972-636-1966. అలాగే A2B అంటే అడియార్ ఆనంద్ భవన్. Authentic South Indian flavors now made easy with A2B's new range of instant mixes, powders, masalas, pastes and pickles. From fluffy ragi idlis to tangy gungra rice, enjoy traditional taste in minutes. Only at A2B. Idi Frisco and Little Elm lo undi. You can definitely visit a2btexas.com or call them at 214-872-2345.

0: నిద్దుకుపోయే మనకి అదిత్ కాల్ చేసి చెప్పేశాడు ఇందాక అడిగిన క్వశ్చన్ కి. అఫ్కోర్స్ విజయ్ గారు కూడా కాల్ చేసి చెప్దాం అనుకున్నారు, అది కన్సిడర్ చేయలేదు ఎందుకంటే ఇది 39 పిల్లలకి మాత్రమే క్వశ్చన్ కాబట్టి. అందుకనే మిమ్మల్ని అడిగాను అంతకు ముందరే, మీకు తెలిసిన మీ పిల్లల చేత కాల్ చేసి ఆన్సర్స్ చెప్పించవచ్చు మీరు. అయితే అదిత్ కాల్ చేసి చెప్పేశాడు మార్నింగ్ స్టార్ వీనస్ అని అంటారు. అఫ్కోర్స్ సాయంత్రం పూట కనిపిస్తే అంటే డిపెండింగ్ ఆన్ మనకి సాయంత్రం పూట కనిపిస్తే మర్క్యూరీ కూడా కనిపిస్తుంది, బట్ మార్నింగ్ స్టార్ వీనస్ ని అంటారు. అలాగే విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ హ్యాస్ ద మోస్ట్ బోన్స్, అది హ్యాండ్, ఎందుకంటే రెండు చేతులకి ఒక చేతి కలిపి 27 బోన్స్ ఉంటాయి, అది రెండు కలిపితే ఏంటంటే మనకి డబుల్ అయిపోతుంది కదా. అదే స్పైన్ లో 33 ఉంటాయి అన్నమాట. సో అందుకని ఒక రకంగా చూస్తే మనకి ఇది 54 బోన్స్ ఏమో చేతిలో రెండు చేతులు కలిపి, 33 మాత్రం స్పైన్ లో ఉంటుంది. So hand has the most bones. ఇప్పుడు ఉన్న టైంలో ఇంకో రెండు క్వశ్చన్స్ అడుగుతాను. లెట్ మీ సీ, పిల్లలు వినండి, ఇఫ్ యు నో ది ఆన్సర్ కాల్ మీ. ద క్వశ్చన్ ఇస్ విచ్ ఆర్గన్ ఇన్ యువర్ బాడీ హెల్ప్స్ డీటాక్సిఫైయింగ్ కెమికల్స్. Which organ helps detoxifying chemicals from your body? That's the first question. And a vegetable cut చేస్తే మనకి కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఈ క్వశ్చన్ పిల్లలకి మాత్రమే, పెద్దవాళ్ళు మీకు ఆన్సర్ తెలిసినా మీ పిల్లల చేత కాల్ చేపించండి. మీరు చెప్పాలనుకున్నా ఆగండి ఆగండి, ఎందుకంటే మీకు కూడా క్వశ్చన్స్ రాబోతున్నాయి ఈ సెగ్మెంట్ తర్వాత, బట్ ఇది మాత్రం పిల్లలకి మాత్రమే. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ విచ్ ఆర్గన్ హెల్ప్స్ డీటాక్సిఫైయింగ్ కెమికల్స్ ఫ్రమ్ యువర్ బాడీ. ద సెకండ్ క్వశ్చన్ ఇస్ విచ్ వెజిటేబుల్ వెన్ యూ కట్ ఇట్ యూ గెట్ టీయర్స్ ఫ్రమ్ యూర్ ఐస్. ఓకే, ఏ వెజిటేబుల్ కట్ చేస్తే కంట్లో నీళ్లు వచ్చేస్తాయి. 9726361966 మా స్టూడియో నంబర్. అండ్ మీరు వింటున్నారు సురభి డీ టూ డ్రైవ్ టైమ్ షో. ఇందులో ఐ వాంట్ టెల్ యూ అబౌట్ at India Bazaar they are giving 10% off on your purchases. Again, enjoy 10% off on your purchases at India Bazaar, which is at McKinney, from 10 a.m. to 4 p.m. again, there's a time limit, remember, 10 a.m. to 4 p.m. and this is from Monday through Thursday. Mir Friday valli dorakaledu kada ante kudrada, endukante Monday to Thursday 10 a.m. to 4 p.m. and also this is from July 29th to July 2nd. So June 29th aipoyindi, ippudu maniki ivalla repu maatrame undannamata. This is a perfect time to stock up your favorite groceries and everyday essentials while saving more. This is India Bazaar at McKinney. Quickly let me take this caller on air. Hi, త్వరగా ఆన్సర్ చెప్పేసారండి, మనకి టైం ఎక్కువ లేదు, బ్రేక్ లో వెళ్ళబోతున్నాము. చెప్పేసండి మీ పేరు. Okay, tell me what's the answer.
1: Onions
0: is the right answer. And in Koti, which organ helps you detoxifying chemicals from the body?
1: Wait, can you say again?
0: Which organ helps detoxifying chemicals from your body?
1: Kidneys?
0: Nope. Keep guessing, sweetheart. I'm going on a commercial break, but if you know the answer, I can take
1: lungs?
0: You off air later.
1: Lungs? Is it the lungs?
0: Lungs ela avutundi, lungs kadu.
1: Huh?
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi 101.9 HT3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా ఏంటి,
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్వేలవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
9: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్ .com. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.

సూపర్ మూవీ నుంచి రీమిక్స్ పాట విన్నారు. ఒరిజినల్ పాట మనకి చిరంజీవి గారిది. ఇందులో సాయిధరం తేజ్ అండ్ రాశిక్ అన్న పాట అనమాట. అండ్ మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ మనకి వైద్య కాల్ చేసి చెప్పేసింది. ఒకటేమో ఆల్రెడీ అంతకు ముందర మనకు ఆన్సర్ వచ్చింది కదా, ఏ వెజిటేబుల్ కట్ చేస్తే కంట్లో నీళ్ళు వస్తాయంటే ఆనియన్, ఉల్లిపాయ. అది ఈజీనే. బట్ విచ్ ఆర్గన్ హెల్ప్స్ డీటాక్సిఫైయింగ్ కెమికల్స్ ఫ్రమ్ యూర్ బాడీ అంటే ఇట్స్ లివర్. సో థ్యాంక్ యూ కన్నా ఫర్ ది ఆన్సర్. ఇవన్నీ సింపుల్ క్వశ్చన్స్. బట్ ఈ టైంలో 5:30 పెద్దవాళ్ళకి క్వశ్చన్స్ అన్నాను కదా, సో పెద్దవాళ్లకు క్వశ్చన్ ఏంటంటే బంగారం గురించి ఫస్ట్ సెగ్మెంట్ లో పాట ఆన్సర్. ఇవన్నీ సింపుల్ క్వశ్చన్స్. బట్ ఈ టైంలో 5:30 పెద్దవాళ్ళకి క్వశ్చన్స్ అన్నాను కదా, సో పెద్దవాళ్లకు క్వశ్చన్ ఏంటంటే బంగారం గురించి ఫస్ట్ సెగ్మెంట్ లో పాట వినిపించాను కదా. ఇప్పుడు ఆడవాళ్లు మగవాళ్లు ఎవరైనా ఆన్సర్ తెలిసి చెప్పొచ్చు, తెలుసుకొని చెప్పొచ్చు. 1997 లో బంగారం రేట్ ఎంత ఉంటుంది అంటే మీరు రేంజ్ ఒక $10 అటు ఇటు అయితే పర్వాలేదు, ఐ విల్ టేక్ ది ఆన్సర్. కానీ 1997 లో బంగారం రేట్ ఒక బిస్కెట్ రేట్ అంటే మన 1 ounce బిస్కెట్ ఇక్కడ మనం కొంటాం కదా, దాని రేట్ ఎంత ఉండింది, ఎంత ఉండిందని మీరు అనుకుంటున్నారు. కాల్ చేయొచ్చు 9726361966 కి. అండ్ మనకి విజయ్ గారు ఒక పాట రిక్వెస్ట్ చేశారు, ఊరి దేవుడు సినిమా నుంచి, ఊరి దేవుడా సినిమా నుంచి పాట. హియర్ వి గో విజయ్ గారు, దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ. అండ్ బై ది వే అంతకు ముందర మన సుప్రీం మూవీని చేతికి విన్నాము, ఆ పాట రిక్వెస్ట్ చేశారు మనకి పల్లవి గారు, అయిపోయింది అభినవ్ రిక్వెస్ట్ చేశారనమాట. సో ఇది ఈ పాట విజయ్ గారు రిక్వెస్ట్.

0: ancora le parlo umane in bellere.
1: Melodious, interesting part of Innaru, and ipudu Prasanna garini on air teeskunanu. Hi Prasanna garu, how are you?
2: Yeah, good Andy, how are you?
1: I am doing wonderful, wonderful. Thank you for asking. Cheppanandi, meeku telusa 1997 lo bangaram dhara ento undindo?
2: India lo aithe gram 350 to 400 undochandi.
1: And oka biscuit rate ikkada meeru ikkada konnara appatlo, ante appatlo meeru ikkada vachara konagaligara konnara?
2: Ikkada kadu, India lo unnapude marriage ayindi, before marriage.
1: అప్పుడు తులం బహుశా 4,000 అంత ఉండేదేమో అని అనుకుంటున్నాను మరి నేను.
2: అదే అంతే
1: అంతేనా? ఓకే. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇందాక షుగర్ కాల్ చేసేది చెప్పాను నేను ఇందాక క్వశ్చన్ అడిగింది పిల్లలకి ఏ వెజిటబుల్ కట్ చేసే కంట్లో నీళ్లు వస్తుంది అనేది. సో ఇప్పుడు బంగారం రేటు కూడా అప్పుడు ఆలోచిస్తే నిజంగా ఆనియన్ కట్ చేయకపోయిన కంట్లో నీళ్ళు వచ్చేస్తుంది. అరే అప్పట్లో కొనుంటే బాగుండేది కదా, ఇప్పుడు ఎలా వెళ్ళిపోయింది, అలా జబ్ జబ్ జబ్ జబ్ అని ఆకాశం వచ్చేసింది అనేసి.
2: 2000 లో
1: ఎగ్జాక్ట్లీ 450 ఉండేది గ్రాము. అసలు మనం అప్పుడు ఐ డోంట్ నో, నేనైతే చేశాను, చాలా చాలా మంది కూడా చేసే ఉంటారు. ఇక్కడ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పుట్టినరోజు అయినా బార్సల్లో అయినా అయినా చిన్న చిన్న గిఫ్ట్లు, చిన్న చిన్న ఇయర్ రింగ్స్ వెండో ఇలా కొనిచ్చేవాళ్ళం, మరి చాలా అఫోర్డబుల్ గా అనిపించేవి. ఇప్పుడు కొనాలంటే అమ్మో మన మనమే కొనుక్కోడానికి కష్టం, కానీ ఇప్పుడు ఇంకొకళ్ళకి
2: ఎందుకండి, ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఇయర్ రింగ్స్ అవి కొనుక్కోవాలంటే హ్యాపీగా డైలీ యూస్ ఇయర్ రింగ్స్ 5,000-6,000 లోకి వచ్చేది. ఇప్పుడు కనీసం 30,000-40,000 పెట్టినా చిన్న చిన్నవి కూడా రావట్లేదు.
1: రావట్లేదు ఆ ఇయర్ రింగ్స్, నెక్లెస్ రేట్ లో ఉంటున్నాయి అనమాట. అప్పుడు అలా ఉండేవి ఏమో, ఇంకా రావడం ఎలా ఉంటుందో తెలియదు బంగారం. బట్ చక్కగా చెప్పారండి బంగారం లాంటి మాట. ఇంకా క్వశ్చన్స్ చాలా ఉన్నాయి మన పెద్దవాళ్ళకి కూడా. బట్ థ్యాంక్ యూ ప్రసన్న గారు ఫర్ కాలింగ్, హ్యావ్ అ వండర్ఫుల్ టైమ్. సో ప్రసన్న గారైతే ఇండియన్ లెక్క చెప్పారు. బట్ మనకి ఉషా గారు అంతకు ముందర కాల్ చేసి ఒక గోల్డ్ రేట్ బిస్కెట్ అప్పుడు $330 ఉండేదన్నమాట. అండ్ నిజంగా నా ఫ్రెండ్ కూడా చెప్పింది కొంటే ఇప్పుడే కొనేసేరా కల్పన, ఎందుకంటే దీనికంటే పడదు తగ్గదు అని. ఏమో అప్పుడు మనకి అంత తెలిసేది కాదు. ఇప్పుడు మాత్రం ఇందాక చెప్పాను కదా రేటు, ఇప్పుడు ఇవాళ బంగారం రేటు $4,044 అంటే $4,044 ఉందన్నమాట. అండ్ 60 సెంట్స్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు అనదర్ క్వశ్చన్ ఫర్ పెద్ద

0: వాళ్ళకి పెద్దవాళ్ళకి రౌండ్ వన్ లో అడిగే క్వశ్చన్ ఏంటంటే, నేను అంటే ఈ ఫస్ట్ రౌండ్ లో కొంచెం సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. తెలుగు ఫీచర్ ఫిల్మ్ లో కనుక చూస్తే మొదటి సినిమా ఏమిటి? ద వెరీ ఫస్ట్ తెలుగు మూవీ దేని అంటారు, ఎప్పుడు వచ్చింది, ఏ ఇయర్ లో వచ్చింది అన్న సినిమా పేరేమిటి తెలిస్తే పెద్దవాళ్ళు కాల్ చేసి చెప్పేసేయండి. ఇది మూవీ ట్రివియా క్వశ్చన్. అలాగే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, దిస్ ఆల్ ఫర్ సినిమా లవర్స్, 2009 లో ఒక బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. అది ఆల్మోస్ట్ ఐ వుడ్ సే ఇట్ క్రాస్డ్ ఓవర్ గ్రాస్ 100 crores, అయితే కనీసం వరల్డ్ వైడ్ క్రాస్ అయిందనమాట. ఆ సినిమా పేరేమిటి? ఒకటి, వెరీ ఫస్ట్ తెలుగు ఫీచర్ ఫిల్మ్ ఏమిటి, ఏ ఇయర్ లో వచ్చింది, అండ్ 2009 లో దేర్స్ వన్ మూవీ విచ్ యాక్చువల్లీ వెంట్ టు అబౌట్ 100 crores వరల్డ్ వైడ్, ఆ మూవీ పేరేమిటి? 9726361966 మా స్టూడియో నంబర్. అలాగే డౌన్లోడ్ రేడియో సుర్బి యాప్ ఆన్ యూర్ ఐఓఎస్ ఆర్ ఆండ్రాయిడ్. ఆల్సో లిసన్ టు అస్ ఆన్ www.radiosurbhi.com ఆర్ ఆన్ ఫ్రీక్వెన్సీ 107.9 FM HD3. ఆల్సో డూ నాట్ ఫర్గెట్ టు ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్. రేడియో సుర్బి సౌండ్స్ లైక్ హోమ్. బై ది వే, ఇందాక మనకి వేణు గారు కాల్ చేసి చెప్పారు, నేను కూడా క్లిప్పింగ్ వేసిన మాట మర్చిపోయాను. సో కోవి సర్లా అండ్ మనకి లారెన్స్ ఒక క్లిప్పింగ్ వినిపించాను కదా, సో వేణు గారు చెప్పారు కాంచన మూవీ నుంచి. ఎస్, ఆ హారర్ మూవీ. అతను పిచ్చి పట్టినట్టు మాట్లాడుతుంటారు కోవి సర్లా అండ్ వాళ్ళ ఆడపడిచి ఇద్దరు భయపడుతుంటారనమాట, ఏమిటి ఏమైంది తనకి అని అంటుంటారనమాట. సో ఈ హారర్ మూవీస్ నిజంగా, అంటే హారర్ మూవీస్ లో అన్నిటికంటే భయపడే విషయం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ భయపడేస్తుంది. నిజంగా దయ్యం వచ్చినప్పుడు మేబీ అంత భయం వేస్తుందో లేదో తెలియదు, కానీ ఆ దయ్యం వచ్చే ముందర ఆ మ్యూజిక్ ఉంటుంది కదా, హాంటింగ్ మ్యూజిక్, దాన్ని బట్టి ఎక్కువ భయం వేస్తుంది. అండ్ అప్పట్లో ఒక సినిమా వచ్చింది, మీలో చూసారో లేదో తెలియదు, ఇప్పుడు యాక్చువల్లీ యూట్యూబ్ లో చూడొచ్చు, బీ సాల్ బాత్. ఆ మూవీకి ఒక ఛాలెంజ్ కూడా ఉండింది, ఏంటంటే ఎవరైతే థియేటర్లో, అప్పుడు ఓటీటీ ఇవన్నీ ఏం లేవు కదా, థియేటర్లో ఎవరైతే మూవీ ఎండ్ టు ఎండ్ చూస్తారో వాళ్ళకి 10,000 రూపీస్ ఇస్తామని ఒక ఛాలెంజ్ కూడా ఉండేది. అది నిజమో కాదో చాలా మంది చూసారో లేదో నాకు తెలియదు, అప్పుడు నేను చిన్నపిల్లని, బట్ అదైతే ఉండేది. ఇప్పుడు మీకు మరొక క్లిప్పింగ్ వినిపించబోతున్నాను, సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయచ్చు అట్ 9726361966 కి.
1: ఆ డాక్టర్ చంద్రముఖిని పట్టే లోపు మనం ఇళ్లలో ఎవరినో ఒకటి పట్టేయటం బెటర్. ఆల్ ఆర్ 20 below బట్ మై సెల్ఫ్ నో ప్రాబ్లం. ఇది దొరికితే మనకి యాపిల్ పండు దొరికినట్టే.
2: ఏంటి అంకుల్?
1: అంకులా, చేది పని చూసుకో, రుద్దుకు. ఈ పిల్ల పుస్తకాల పురుగు, ఈజీగా పడేయచ్చు. ఈ డ్రెస్ లో ఎలా కనిపిస్తున్నాను?
2: మా చిన్నలో ఉన్నారు.
1: హలో,
0: ఈ సినిమాలో ఈయన చెప్పిన సినిమా అయితే కాదు, అది క్లూ అని అనుకుంటున్నారేమో, బట్ క్లూ అనుకోవచ్చు ఒక రకంగా. బట్ సినిమా పేరు తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పేసేయండి అట్ 9726361966. అగైన్ మీరు వింటున్నారు సురభి D2 టైప్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన.

విజయ్ గారు కాల్ చేసి నేను ఇంతకుముందు అడిగిన రెండు క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చేశారు. ఫస్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద ఫస్ట్ తెలుగు ఫీచర్ ఫిల్మ్? అది డిస్క్లైమర్ ఇవ్వలేదు. అంటే మామూలుగా అప్పుడు మూవీ ఏంటంటే ఒకటి మాట లేకుండా ఒకటి ఉండింది అండ్ డైలాగ్స్ ఒకటి ఉండింది. సో ఇది డిస్క్లైమర్ ఇవ్వలేదు కాబట్టి, బట్ ఆయన ఆన్సర్ కరెక్ట్ గానే ఇచ్చారు. 1921 లో భీష్మ ప్రతిజ్ఞ, అది ఫస్ట్ తెలుగు ఫీచర్ ఫిల్మ్ అనమాట. అలాగే 2009 లో ద హైయెస్ట్ గ్రాస్ ఏదైతే మూవీ క్రాస్ చేసిందో వరల్డ్ వైడ్ 100 crores వరకు వెళ్ళింది, అది మగధీర. దాట్స్ ఆల్సో రైట్ ఆన్సర్. అయితే పిల్లలు కూడా ఇంకో క్వశ్చన్ అడుగుతారా ఆంటీ అని అన్నారు. సో పిల్లలకి ఫస్ట్ సెగ్మెంట్ లో ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, తప్పకుండా అడిగిద్దాము. దాంతోపాటు పెద్దవాళ్ళకు కూడా అడిగేస్తాను. సో ఇద్దరు అనమాట, పిల్లలకి కొన్ని ఒక క్వశ్చన్ ఉంది, అయితే జస్ట్ ఐ కీప్ ఇట్ వన్ క్వశ్చన్ ఓన్లీ ఫర్ ఈచ్ ఆఫ్ యూ. సో పెద్దవాళ్ళకి క్వశ్చన్ ఏంటంటే, ఒక డైరెక్టర్ ఆయన సినిమా తీసే ముందర, అంటే ఇప్పుడు తీయట్లేదు అనుకోండి, అప్పుడప్పుడు అలా ఐసోలేటెడ్ గా తీస్తున్నారు అనుకోండి, బట్ 80s లో అండ్ ఎర్లీ 90s లో కూడా ఆయన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ మూవీస్ తీశారు. కానీ మూవీస్ తీసే ముందర దిస్ డైరెక్టర్ వాజ్ యాక్చువల్లీ వర్కింగ్ యాజ్ సూపర్వైజర్, అంటే బిల్డింగ్ సైట్స్ కి సూపర్వైజర్ గా కార్పెంటర్ గా పనిచేశారు. ఆ డైరెక్టర్ పేరు ఏమిటి? ఇది పెద్దవాళ్ళకి క్వశ్చన్. పిల్లలకి ఏంటంటే ఏమడుగుదాము, ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుదాము. విచ్ వన్ ఇస్ ద స్మాలెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్? So this is for kids under 13. Smallest ocean in the world, ye ocean antaru telusthe call just cheppesandi. Pedda vallige ema question, oka director late 80s and early 90s lo chaala blockbuster movies teesaru, horror movies kani and movies horror movies kada actually chaala action movies, comedy movies anni kalpi baa teesaru, but dan kante mundara he worked as a building site supervisor and carpenter. Aa director pere emiti? Pillaliki, which ocean is the smallest ocean in the world? 972-636-1966 మా స్టూడియో నంబర్. అలాగే ఐ వాంట్ టెల్ యూ అబౌట్ రాధాకృష్ణ టెంపుల్ ఏదైతే ఆలన్ లో ఉందో, అది ఇవాళ నుంచి July 5th వరకు ఈ 5 రోజులు దే ఆర్ గోయింగ్ టు ప్రౌడ్లీ డూయింగ్ ఏ సేకర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం, ఇంకా గర్భగృహం, ఈ రెండు జరుపుకుంటున్నారు. ఈ 5 రోజులు అక్కడ ఏంటంటే పారాయణాలు జరుగుతాయి అండ్ శ్లోకాలు చదవడం జరుగుతుంది, హోమాలు అండ్ డివోషనల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ చక్కటి ఈవెంట్ కి మీరందరూ పాల్గొనవచ్చు. అయితే మీరు అక్కడికి ఇంకా వివరాలు కావాలంటే యూ కెన్ గో టు www.radhakrishnatemple.net. Also for donations and other information ki kuda ee website ki meer vellochu, which is www.radhakrishnatemple.net. Idi July 1st to July 5th jaragabothundi. Again, there is a Tirupati Sri Venkatesha Swami Balaji Moola Virat Vigraham akada pratishtapothunnaru. Tarvata pranapratishtha jaragabothundi and garbhagriham, ivu rendu jarugutunnayi. And దీంతో పాటు డాలస్ స్మైల్స్ అండ్ డెంటల్ ఆర్థోడాంటిక్స్ వాళ్ళు ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్స్ కన్సల్టేషన్ పొందొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఎఫోర్డబుల్ ప్రైసెస్ కూడా ఉన్నాయి, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అయితే మీరు మీ స్మైల్ ని చక్కగా తిరిగి పొందొచ్చు అనమాట. అపాయింట్మెంట్ కైనా అండ్ ఇంకేదైనా వివరాలకైనా మీరు కాల్ చేయొచ్చు 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ దే లొకేషన్ 3234 Forest Lane, Dallas.

0: హాయ్, గుడ్ ఈవినింగ్ రేడియో సుర్భి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. మీ పేరు?
1: విజయ్ అండి.
0: హలో విజయ్ గారు, చెప్పండి, మీకు ఆన్సర్ తెలుసా?
1: ఎస్సీ కృష్ణారెడ్డి, అచ్చి రెడ్డి అని
0: ఉంటారు. కాదు కాదు కాదు కాదు, ఎస్వి కృష్ణారెడ్డి,
1: అచ్చిరెడ్డి అని, కే అచ్చిరెడ్డి అని మనీషా పిల్లలు.
0: కాదు, వాళ్ళిద్దరు కాదు. బట్ కీప్ గెస్సింగ్ అండి. ఐ విల్ డెఫినెట్లీ టేక్ యూర్ ఆన్సర్ లేటర్, ఒకవేళ మీకు తెలిస్తే గనక. ఎందుకంటే ఆయన లేట్ 80s and 90s లో హిందీలో తెలుగులో చాలా సినిమాలు తీశారు. అన్ని జానర్స్ టచ్ చేశారు అనమాట, కామెడీ, యాక్షన్ మూవీస్, హారర్, ఇవన్నీ టచ్ చేశారు. సో క్లూ ఇచ్చేస్తున్నాను. బట్ దానికంటే ముందర హీ వర్క్ యాజ్ ఎ బిల్డింగ్ సైట్ సూపర్వైజర్ అండ్ కార్పెంటర్. బట్ ఐ విల్ డెఫినెట్లీ టేక్ యూర్ ఆన్సర్ లేటర్ అండి. థ్యాంక్ యూ విజయ్ గారు. క్వశ్చన్ అగైన్, ఏ డైరెక్టర్ 1980s, late 80s and early 90s లో
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 6 PM.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ డాట్ కామ్. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi.
2: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్, వన్ నేమ్ టు గో. హరేలి, హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. థర్డ్ సెగ్మెంట్ లోకి వచ్చేసాము మనము, అంటే 6:04 ఇప్పుడు మన స్టూడియోలో టైం జరుగుతుంది. ఎందుకో నాకు ఈ నంబర్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. 4:04, 5:04, 6:06 కూడా చెప్తే బాగుంటుంది కానీ అప్పటికి పాట వేసిస్తాను కదా. ఓకే, సో బ్రేక్ కి అటు పక్కన అడిగిన క్వశ్చన్ కి మనకి రాజు గారు కాల్ చేసి చెప్పారు. ఒక డైరెక్టర్ లేట్ 80s లో ఎర్లీ 90s లో ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఐసోలేటెడ్ మూవీస్ తీస్తుంటారు, అక్కడక్కడ స్కాటర్డ్ గా మూవీస్ వస్తూనే ఉంటాయి, కానీ అప్పుడు మాత్రం హీ వాజ్ బ్లాక్ బస్టర్ డైరెక్టోరియల్, అంటే మూవీస్ తీస్తారు కదా అలాంటివన్నీ చాలా చాలా తీశారు. కానీ దానికంటే ముందర చాలా మంది ఏంటంటే రావడం రావడమే, అలాగే రెడ్ కార్పెట్ అదే ఉండదు కదా. సో ఈ డైరెక్టర్ ఆయన పేరు ఆర్జీవి, అంటే రామ్ గోపాల్ వర్మ. ఆయన శివ మూవీస్, రాత్రి మూవీ, క్షణక్షణం ఇవన్నీ తీసే ముందర హీ యూస్ టు వర్క్ యాజ్ అ బిల్డింగ్ సైట్ సూపర్వైజర్ అండ్ కార్పెంటర్ గా పనిచేశారు అనమాట. అన్ని అంటే క్షణక్షణం అయితే ఇట్ హిట్ యాక్షన్ సీక్వెన్స్ ఉంది, కామెడీ ఉంది, కాస్త అక్కడక్కడ హారర్ చెప్పొచ్చా, హారర్ ఏం లేదులే, బట్ రాత్రి ఇలాంటి సినిమాలు కొంచెం హారర్ టచ్ చేశారు, శివాలో యాక్షన్ టచ్ చేశారు, అన్ని అలా తీసేవాళ్ళనమాట. అండ్ ఇంకో క్వశ్చన్, పిల్లలు యాక్చువల్లీ ఒక అబ్బాయి కాల్ చేసి ఆంటీ ఇంకొన్ని క్వశ్చన్స్ అడగరా అని అడిగితే నేను క్వశ్చన్ అయితే అడిగాను కానీ ఆన్సర్ రాలేదు. స్మాలెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్, విచ్ వజన్ ఇస్ ద స్మాలెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్, ఆన్సర్ ఇంకా రాలేదు. కిడోస్, ఇఫ్ యూఆర్ లిసనింగ్ దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ యూ ఆల్. ఇఫ్ యూ నో ది ఆన్సర్ కాల్ మీ అట్ 972-636-1966. హౌ మెనీ ఓషన్స్ వీ హ్యావ్ అండ్ విచ్ వన్ ఇస్ ద స్మాలెస్ట్ ఓషన్, ఇంకో క్వశ్చన్ యాడ్ చేసేసా. But of course, first question is cheppapoyina parledu. If you know, that's well and good. But smallest ocean, ee ocean ni antaru. Ippudu inko clipping vinipistunnanu mee andarki. ఏ సినిమాలోది ఈ క్లిపింగ్ తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. అండ్ బై ద వే రాజు గారు ఇంకేం చెప్పారంటే, రాజు గారు ఏం చెప్పారో చెప్దాం ఫస్ట్, ఈ మూవీ క్లిపింగ్ వినిపించేసేద్దాం మీ అందరికి. విని తర్వాత సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి అనమాట. హియర్ వీ గో.

0: ఇది కానీ తీయాలంటే నా గొంతు కోసి తీయాలా, అర్థమైందా? శివుడన్య,
1: శివుని ఎవరు చంపుకుంటారు?
2: సో ఇలాంటి హారర్ మూవీస్ లో అన్నిటికంటే భయం వేసేది మ్యూజిక్. నిన్న ఒక సినిమా చూశాను, అదేంటి నెట్ఫ్లిక్స్ లోనో ప్రైమ్ లో ఉండింది, ద షీప్ డిటెక్టివ్. బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే టైంపాస్ మూవీ చూసేసే వచ్చు. టైంపాస్ కాదు, యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ మూవీ. మధ్య మధ్యలో కొన్ని ఫనీ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. మొత్తం సినిమా అంతా మీకేం చెప్పాను, కానీ అందులో షీప్స్ కలిసి ఏంటంటే దే గో అండ్ ఫైండ్ అవుట్ వాళ్ళ ఓనర్ని ఎవరు చంపారనేది. అందులో ఓకే, లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. ఆ తర్వాత అందులో ఒక చిన్న క్లిప్పింగ్ చెప్తాను. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్, యువర్ ఆన్ ఎయిర్. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రతిష్ట. ఓ, దట్స్ ఎ లవ్లీ నేమ్ స్వీట్ హార్ట్. హౌ ఓల్డ్ ఆర్ యు?
3: 5. 5.
2: ఐ లవ్ యువర్ వాయిస్. చెప్పు నాన్న, డు యూ నో ది ఆన్సర్? యా, చెప్పు. Arctic Ocean is the right answer, sweetheart. And I want to ask you one another question, interesting question. This is not part of the questions normally I ask, but summer holidays lo nuvu em cheyadam chaala ishtapadtao? Ippudu summer holidays kada, school ledu chakaga. I'm sure you must have did you go to Montessori school? Did you go to any school so far, sweetheart? ఓకే, ఇప్పుడు హాలిడేస్ కిండర్ గార్డెన్ కి వెళ్ళబోతున్నావా? ఆల్రెడీ నువ్వు వెళ్ళావా?
3: Yes.
2: Yes, yes, for what? Are you about to go to kindergarten?
3: Yeah, I'm in kindergarten.
2: You're in kindergarten. Kindergarten అయిపోయింది కదా, సమ్మర్ హాలిడేస్ కదా కన్నా. Okay. So what is the best part that you love to do during the summer holidays?
3: Go on trip.
2: What is it?
3: Go on trip.
2: Go on a trip. Okay. Ekkadiki veldam ani plan chestunnaru?
3: We're not going on a trip.
2: ఓకే, నాకు నీ వాయిస్ చాలా బాగుంది, అందుకే నీ వాయిస్ విందామని ఏదో కొంచెం జరిగేస్తున్నాను. బట్ థ్యాంక్ యూ కన్నా, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఆర్కిటెక్ట్ క్వశ్చన్ ఈస్ ద రైట్ ఆన్సర్, వెరీ ఇంప్రెస్. థ్యాంక్ యూ కన్నా, బాయ్, ఎంజాయ్ యువర్ హాలిడేస్. క్యూట్ గా ఉన్నాయి వాయిస్, అందుకని ఏదో అలా క్వశ్చన్స్ అడిగేస్తున్నాను అనమాట. ఓకే, మరి ఇప్పుడు ఏదైతే మీరు క్లిప్పింగ్ విన్నారో మీలో ఎవరైనా సినిమా పేరు తెలిసి కాల్ చేసి చెప్పేసేయండి అట్ 9726361966. భయపడతారనమాట వీళ్ళు. ఇందాక నేను షీప్ డిటెక్టివ్ గురించి చెప్తున్నాను కదా, అందులో చిన్న ఒక క్లిప్పింగ్ మాత్రమే చెప్తాను. సినిమా అంతా నేను చెప్పను, మీరే చూసేసుకోవచ్చు ఓటీటీలో. ఒక గాజు పడిపోతుంది అనమాట, వాళ్ళ ఫామ్ లో గాజు పడితే వాళ్ళ షీప్లు అందరు కూర్చొని చూసి ఇదేంటి, దీని గమ్మత్తుగా ఉంది, రౌండ్ రౌండ్ గా ఉంది, దీనికి స్టార్టింగ్ లేదు ఎండ్ లేదు, ఏమిటి ఇక్కడికి వచ్చింది అని అందరు చూసి దాన్ని అలా పరీక్షించి దాని గురించి వివరిస్తుంటారు అనమాట. దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు, వాట్ ఈస్ దిస్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ స్టార్టింగ్ అండ్ ఎండ్ అని. అలా అదొకటి క్లిప్పింగ్ చిన్న చెప్తాను. మిగతా సినిమా ఒకవేళ మీరు చూడకపోతే చూడండి, చూసిన వాళ్ళకి తెలుసుంటుంది సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ద షీప్ డిటెక్టివ్. అండ్ ఐ థింక్ అది నెట్ఫ్లిక్స్ లో ఉన్నట్టుంది. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మనం సిచ్యువేషన్, రాజుగారు ఇంకేం చెప్పారంటే, రాజుగారు ఇంతకు అడిగాను దట్ మీరు ఎప్పుడన్నా సిచ్యువేషన్ కి భయపడి పనులు చేయకుండా ఆపేశారంటే అని అన్నారు. రిస్క్ ఉంటే నేను తప్పకుండా పని చేస్తాను, సో రిస్క్ ఉందని నేను భయపడే మనిషిని కాను. అండ్ దయ్యం అంటే అసలు భయం లేదు, అది వేరే సంగతి అనుకోండి. కానీ సిచ్యువేషన్ లో రిస్క్ ఉందా అనేది కొంతమంది స్టెప్ ముందరు వేయడం భయపడి అలానే అక్కడే ఆగిపోతారు కదా. మన ముందర ఒక చిన్న మన మెటఫోర్, ఒక చిన్న అనిక్డోట్ ఇచ్చాను కదా, ఒక రెండు గింజలు, ఒకటేమో భయపడి మట్టిలో అలాగనే పూరుకుపోతుంది, ఇంకోటి మాత్రం అలా ఏంటంటే వానకి తడిచి ఎండకి ఎండి అలా ఏంటంటే ఒక చెట్టులాగా మారుతుంది అనేది. సో రిస్క్ కే రిస్క్ పుట్టేలాగా ఉంటుంది అనమాట రాజుగారు, అలా భయపడకుండా ఉంటారు. సో థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ ఆన్సర్. ఇప్పుడు ఇంకొక పాట వేసి వినిపించేసేద్దాం. పాట వినిపించిన తర్వాత సినిమా పేరు

0: ఓకే, ఇప్పుడు పెద్దవాళ్ళకి మరొక క్వశ్చన్. ఒక యాక్టర్, ఆయన కమెడియన్ గా చేశారు, మెయిన్ రోల్స్ లీడ్ రోల్స్ చేశారు, క్యారెక్టర్ రోల్స్ చేశారు, బట్ ఇవన్నీ రోల్స్ చేసే ముందర యాక్చువల్లీ హీ కేమ్ యాజ్ అ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ కింద వచ్చారనమాట. అండ్ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ కింద కూడా పనిచేశారు. సో ఆ యాక్టర్ పేరు ఏమిటి? ఆయన యాక్టర్ కింద డైరెక్టర్ కాదు కానీ, బట్ క్యారెక్టర్ రోల్స్, లీడ్ రోల్స్ నాట్ మెనీ మూవీస్ బట్ కొన్ని మూవీస్ కి చేశారు. బట్ దానికంటే ముందర ఒక ఫేమస్ డైరెక్టర్ కింద, అసిస్టెంట్ డైరెక్టర్ కింద కూడా పనిచేశారనమాట. ఆ యాక్టర్ పేరు, ఆ కమెడియన్ పేరు ఏమిటి? 9726361966 మా స్టూడియో నంబర్. అండ్ మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో. పిల్లలకి మళ్ళీ నెక్స్ట్ వెనస్డే మళ్ళీ కొన్ని ట్రివియా క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడైతే వాళ్ళు చెప్పిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మనకు వచ్చేసాయి, అందరూ చక్కగానే చెప్పారు. మనకి అయితే రిక్వెస్ట్ వస్తున్నాయి దట్ ఆంటీ కెన్ యూ ఆస్క్ మోర్ క్వశ్చన్స్ అనేసి, అండ్ ఐ విల్ లవ్ టు, బట్ మేబీ నెక్స్ట్ సెగ్మెంట్ లో అడిగేస్తానులే మేబీ ఒక క్వశ్చన్, ఓకేనా? బట్ ఈ సెగ్మెంట్ లో పెద్దవాళ్ళకి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, మూవీ ట్రివియా క్వశ్చన్ అనమాట. 9726361966 మా స్టూడియో నంబర్. మీరు వింటున్నారు సార్ BD2 డ్రైవ్ టైమ్ షో. బై ద వే, నేను ఏదైతే క్లిప్పింగ్ వినిపించాను, ఆన్సర్ ఇంకా రాలేదు. మీరు ఎవరైనా ఇప్పుడిప్పుడే గనుక ట్యూనింగ్ అయి ఉంటే ఈ క్లిప్పింగ్ మరొకసారి ప్లే చేసేస్తున్నాను, వినేసి చేసేయండి. ఆన్సర్ మా పేరు తెలిస్తే కాల్ చేసేసేయండి, నంబర్ ఆల్రెడీ తెలుసు మీకు, 9726361966 అనమాట. అదిగో తీసేసుకుందాం ఈ కాలర్ ని ఆన్ ఎయిర్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, హ్యాపీ వెనస్డే. ఎవరు మాట్లాడుతున్నారు? మీ వాయిస్ కాస్త కట్ అవుతుంది. మీ పేరు చెప్పరా మళ్ళీ ఒకసారి? సుధా. ఓకే సుధా గారు, చెప్పండి, సినిమా పేరు తెలుసా మీకు? ఓ రైట్ రైట్, క్లిప్పింగ్ ఒకటి తినిపించాను అండ్ క్వశ్చన్ ఒకటి అడిగాను. ఎస్, ఆ క్వశ్చన్ సునీల్, దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఐ థాట్ నేను అంతకు ముందర ఒక క్లిప్పింగ్ కూడా వినిపించాను కదా, దాని ఆన్సర్ చెప్తున్నారేమో అనుకున్నాను. కాదు కాదు, రాత్రి అంటే శ్రీ అనుకుని నా ఫోన్ ఇక్కడ యాక్టివేట్ అయింది. ఓకే, బట్ దాట్స్ నాట్ ద రైట్ ఆన్సర్ అండి. రాత్రి అది పాత సినిమా, ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా అనమాట. బట్ లెట్స్ సీ, ఐ విల్ ఓపెన్ దిస్ క్వశ్చన్ ఫర్ అదర్ కాలర్స్ ఆల్సో. ఎవరికైనా తెలుసు
1: అదేదో అప్పల డైరెక్షన్ బై కదా, స్క్రీన్ ప్లే డైరెక్షన్ అప్పల ఏదో ఒక సినిమా తీశారు కదా.
0: ఏదో మీరు అలా దగ్గరగా వచ్చి ఇలా చెప్పి చెప్పినట్టుగా చెప్తున్నారు, కానీ సినిమా పేరు కోసం నేను చూస్తున్నాను అనమాట. అందులో సునీల్ లేరు, సునీల్ లేరు. బట్ బై ద వే, ఇంకొక క్వశ్చన్ సుధా గారు, ఇందాక మనం ఏంటంటే టాపిక్ లో ఉన్న కవరించే టాపిక్ లో ఏంటంటే భయం గురించి కూడా మాట్లాడుతున్నాము. సరే, ఈ భయంకరమైన మూవీ సినిమా అయితే పక్కన పెడదాం, కానీ మీరు లైఫ్ లో దయ్యానికి భయపడ్డారా, లేదంటే సిచ్యువేషన్ కి భయపడ్డారా, లేకపోతే దేనికి భయపడలేదా?
1: భయపడ్డానండి, కానీ దయ్యం ఎప్పుడు భయపడలేదు.
0: సిచ్యువేషన్ కి భయపడ్డారు? ఓకే ఓకే, సో సిచ్యువేషన్ కి అంటే ఎందుకు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయనా, లేకపోతే ఏం చేస్తాము, ఎలా ఎలా ఎండ్ అవుతుంది అని, ఎలా మలుపులు తెస్తుందో తెలియక. ఫెయిర్ ఎనఫ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సుధా గారు అయితే మనకి సునీల్ అని ఆన్సర్ ఇచ్చేసారు, కానీ ఈ క్లిప్పింగ్ కి ఆన్సర్ చేసిన వాళ్ళు కాల్ చేసేసేవచ్చు అట్ 9726361966 కి.

0: ఇది కానీ తీయాలంటే నా గొంతు కోసి తీయాల, అర్థమైందా?
1: శివుడు అన్నయ్య,
2: శివుని ఎవరు చంపుంటారు?

0: శ్రోతలు కాలర్స్, లవ్లీ కాలర్స్, ఈ పాట కాసేపు పాజ్ ఇచ్చేసి మనం సముద్ర వర్మ గారిని ఆన్ ఎయిర్ తీసుకుందాము. బికాస్ ఆయన చెప్పే సిచ్యువేషన్ ఆయన చెప్తేనే బాగుంటుంది. పాట నేను తప్పకుండా మళ్ళీ ప్లే చేస్తాను. సో హాయ్ సముద్ర వర్మ గారు, చెప్పండి అండి, మీరు సిచ్యువేషన్ చెప్తున్నాను కదా.
1: ఒకరోజు కొంచెం లేట్ అయితే నేను మా బ్రదర్ కలిసి ఒక మూవీ చూస్తున్నాం అనమాట, హారర్ మూవీ చూసాం. ఆ ఇంగ్లీష్ హారర్ మూవీలో ఏంటంటే సంబడి సిట్ అట్ ద టీవీ సడన్ గా టర్న్ ఆన్ అవుతుంది. ఆ టీవీలో నుంచి ఒక సమ్ సీనియర్ వస్తుంది, అందులోంచి ఒక వెల్లోంచి ఒక గోస్ట్ ఆర్ డార్క్ లా కమ్స్ అవుట్ అండ్ కిల్స్ ద పర్సన్ హూ ఇస్ వాచింగ్ ద టీవీ. అది సినిమా సంథింగ్ ఇట్ ఎండెడ్, సినిమా అయిపోయింది, టీవీ టర్న్ ఆఫ్ చేసేసాము, ఇంకా అబౌట్ టు స్లీప్ అనమాట. ఒక 20 seconds 30 seconds అవ్వగానే టీవీ టర్న్ ఆన్ అయింది మళ్ళీ ఆటోమేటిక్.
0: అంటే
1: వి బోత్ వాస్ ఆఫ్టర్ డౌట్ అండ్ దెన్ వి టర్న్ ఆఫ్ ద టీవీ అగైన్ విత్ ఇన్ 30 seconds టీవీ టర్న్ ఆన్ అయింది
0: మళ్ళీ.
1: After second time or third time, we both are having doubts. Like, I was like little scared. He was like, it's okay, something wrong. Again, we turned off the TV. I was doubtful. I want to go out. మా బ్రదర్ అయితే కాదురా వెయిట్ అన్నాడు. మళ్ళీ టీవీ ఆఫ్ చేశాడు. మళ్ళీ 30 seconds తర్వాత ఫిఫ్త్ టైం ఆ సిక్స్త్ టైం కూడా టర్న్ ఆఫ్ చేస్తే మళ్ళీ 30 seconds టీవీ ఆన్ అయింది.
0: మీ తమ్ముడే మేము ఆట పట్టిస్తున్నట్టున్నారు.
1: లేదండి, విషయం ఏమైందంటే ఎంత అయిన తర్వాత చేస్తారా అన్ని చెక్ చేస్తే మేము డివిడి రన్నింగ్, ఇట్స్ టర్నింగ్ ఆన్ ద టీవీ.
0: వాట్ వాజ్ రన్నింగ్?
1: డివిడి ప్లేయర్ అండి, డివిడి ప్లేయర్ టీవీ కనెక్ట్ అయ్యింది, డివిడి ప్లేయర్ ఆన్ అయ్యింది, అది టీవీ టర్న్ ఆన్ చేస్తుంది. But it was like for that 30 seconds or one and a half minute I was really scared.
0: I'm sure asal me cheptune naaki anpichindi amma baba idi koncham bayantho kudu
1: ఇక్కడికి నేను మా బ్రదర్ మేము కలిసినప్పుడు టీవీ చూసినప్పుడు గుర్తొస్తుంది, నవ్వుకుంటా ఉంటాం, అందరికీ చెప్తాను, నవ్వుకుంటా ఉంటాం. గుర్తొస్తే
0: యాక్చువల్లీ మొన్న మధ్య ఇలాగే మా పిల్లలు కూడా ఇదో గేమ్, మా అబ్బాయి గేమ్ ఆడుతున్నాడు కమలా అనేది, కొత్త వీడియో గేమ్ వచ్చిందట, అక్కడ కమలాని వెతకాలి. ఆ కమలా ఏంటంటే వచ్చే ముందర గజల్ ఘల్ ఘల్ సౌండ్ వస్తుంటుంది, అది రాగానే వీళ్ళు దానుకోవాలి. సరే నేను చూస్తున్నాను, ఎందుకురా గేమ్ ఆడతారు మీరు అని అనేసి తను వాళ్ళ కజిన్ అందరు కలిసి ఆడుతున్నారు. నేను కావాలని ఏం చేసా, మా అమ్మాయి భరతనాట్యం చేసే గజలు ఉంటాయి కదా, కావాలని మెల్లిగా తెలియకుండా వచ్చి దూరం నుంచి సౌండ్ చేస్తే వాళ్ళు నిజంగా భయపడిపోయారు. సినిమా టీవీ పాజ్ చేశారు, సౌండ్ ఇంకా వస్తుంది అంతే. వాళ్ళిద్దరికి ఇలా కాదన్నమాట, టార్ బుట్టేసింది, కొంచెంసేపు పైకి అర్థమైంది అనమాట. అది నేనంటే నాకు నవ్వొచ్చేసింది వెంబడే, తెలిసిపోయింది అమ్మ చేస్తున్నాను. కానీ వాళ్ళకి ఒక 3-4 seconds మాత్రం అసలు ఎక్కడ లేని భయం వచ్చింది, ఏంటి టీవీ పాజ్ చేసినప్పుడు సౌండ్ బయట చూస్తుంది ఏంటి అనేసి. యా, బట్ అలాంటి సిచ్యువేషన్ నిజంగా భయపడతారు. బట్ ఎప్పుడన్నా మీరు సముద్ర వర్మ గారు సిచ్యువేషన్ కి భయపడ్డారా? ఇదంటే ఒక టీవీ సిచ్యువేషన్ అనుకో, టెంపరీ టెక్నికల్ గ్లిచెస్ వల్ల వస్తుంటాయి. బట్ సిచ్యువేషన్ ఏదైనా పని చేయడానికి అలా ముందరికి వెళ్దామా వద్దా రిస్క్ ఉంటుంది, అలా ఎప్పుడన్నా భయపడ్డారా?
1: అలా ఏం కదండి, అవన్నీ అంటే టెంపరీగా ఉంటాయి కదా, అంటే యూ బ్రేక్ ఇట్
0: సిచ్యువేషన్
1: వస్తాయి, డెఫినెట్లీ వాటి వల్ల కొంచెం భయపడతాము. బట్ సంబంధి ఎవరో ఒకరు సపోర్ట్ చేయటం, హెల్ప్ చేయటం అని ఏదంటే కొలచేదో చెప్పడం, బ్రేక్ చేస్తే.
0: వండర్ఫుల్ వండర్ఫుల్, దాట్స్ ద స్పిరిట్ అండి. సో ఎంజాయ్. సో ఇలాంటి మళ్ళీ టెక్నికల్ గ్లిచెస్ రాకుండా మీరు ఇలాంటి హారర్ మూవీస్ అయినా ఏ సినిమాలను చక్కగా చూస్తూ ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో అది, సో ఈ విషయం ఏంటంటే సముద్ర వర్మ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే బాగుంటుంది కాబట్టి పాటని కాసేపు పాజ్ చేశాను. బై దే మనకి శశికుమార్ గారు కాల్ చేసి ఆ మూవీ ఏదైతే నేను ప్లే చేశాను అని చెప్పేశారు, సినిమా చూపిస్తా అని సినిమా పేరు అనమాట, సినిమా పేరు సినిమా చూపిస్తా. అయితే ఇప్పుడు మనం ఈ పాటని కంటిన్యూ చేసేద్దాము. హియర్ వి గో.

0: పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్
2: గుర్తుకొస్తున్నాయి,
1: లైక్ లవ్.
0: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
3: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 July నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
0: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show. హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా 1-stop shop స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: నల్లంచు తెల్ల చీరా, అబ్బబ్బో.
5: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cherukapotham. Keep listening, me Nestam Radio Surabhi.
6: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
7: Swami garu, naku kala vachindi. Na party lo food assal balainattu. Guests anta disappoint ayi velipoyinattu.
8: Nee kala nija avabothundi.
7: Deeniki parishkaram emi leda Swami.
8: Parishkaram icheddam. Ventane India Today lo catering book cheyandi. డైనింగ్ మాత్రం.

0: or call them at 817-829-8888.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, పిచ్చా మీ కబాబ్, పరాటా.
4: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
4: India vellale mora nenu
2: ippudu India endukura
4: monnat nunchi okate panti nopira India kelli treatment cheyinchukovalsinde.
0: Mana Telugu dentist at your service. Salus Smiles Dental and Orthodontics tho appointment book chesi life ni easy cheyandi. Kids ki, adults ki regular ga checkups tho paatu deep cleaning, crowns, bridges, extractions, Invisalign implants and many more dental care facilities for you and your family. Accepting most dental insurances. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్.

స్వాగతం. లాస్ట్ సెగ్మెంట్ లోకి వచ్చేసాము మనము. 6:34 అవుతుంది స్టూడియోలో ఇప్పుడు. అండ్ ఈ లాస్ట్ సెగ్మెంట్ లో పాటలు ఆటలు మాటలు కంటిన్యూ చేసే ముందర లెట్ మీ థ్యాంక్ అవర్ స్పాన్సర్స్. మొదట మీలో ఎవరన్నా రేడియో సిటీ యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే స్మార్ట్ గా మీ స్మార్ట్ డివైస్ లో విచ్ ఇస్ ఐఓఎస్ కానివ్వండి ఆండ్రాయిడ్ కానివ్వండి డౌన్లోడ్ చేసుకుంటే ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా మా పాటలు వినొచ్చు వినిపించవచ్చు. అలాగే మర్చిపోకండి మమ్మల్ని మన సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఫాలో అవ్వడం. అలాగే యూ కెన్ ఆల్సో లిసన్ టు అస్ ఆన్ www.radiosurbhi.com ఆర్ ఆన్ ఆ ఫ్రీక్వెన్సీ 107.9 FM HD3. రేడియో సుర్భి సౌండ్స్ లైక్ హోమ్. దాంతోపాటు థ్యాంక్ యూ టు ఏ టు బి అంటే అడియార్ ఆనంద్ భవన్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్, ఇండియా బజార్, మైత్రీస్ రెస్టారెంట్, రాధాకృష్ణ టెంపుల్ ఎట్ ఆలన్ ఇస్ ప్రౌడ్లీ ఇన్వైటింగ్ ఆల్ ది డివోటీస్ ఫర్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం, ఇంకా గర్భగృహం. ఇది ఇవాళ నుంచి జూలై 5th వరకు. అలాగే డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, టెక్సస్ స్కాలస్టిక్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్ అండ్ శ్రీకృష్ణ విలాస్. అలాగే నేను స్టార్టింగ్ లో ఏంటంటే ట్రాఫిక్ అప్డేట్స్ ఇచ్చాను కదా, ద ట్రాఫిక్ అప్డేట్స్ ఆర్ బ్రాట్ టు యూ బై టెక్సస్ 1 ప్రైమరీ కేర్. సో స్పాన్సర్స్ కి థ్యాంక్స్ చెప్పేశాము. ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో కూడా పెద్దవాళ్ళకు ఒక క్వశ్చన్ అండ్ చిన్న వాళ్ళకు ఒక క్వశ్చన్, బికాస్ పాపం చాలా క్యూట్ గా ఇందాక శృతి కాల్ చేసి అడిగింది అనమాట, అంటే కెన్ యూ ఆస్క్ మీ ఆస్క్ అస్ వన్ మోర్ క్వశ్చన్ అని అంది. అఫ్ కోర్స్ ఈ సెగ్మెంట్ లో కూడా వన్ మోర్ క్వశ్చన్ అడిగేస్తాను, పెద్దవాళ్ళకు క్వశ్చన్ చిన్న వాళ్ళకు క్వశ్చన్. బట్ మొదట అయితే ఒక పాట వినేసి వచ్చేద్దాము.

0: మిరపకాయ్ సినిమా నుంచి వినేసారి పాట. అండ్ ఇప్పుడు చెప్పాను కదా, చిన్న వాళ్ళకు ఒక క్వశ్చన్, పెద్ద వాళ్ళకు క్వశ్చన్ లైన్ అప్ అయింది. చిన్న వాళ్ళకైతే అంటే 13 and under వాళ్ళకైతే, హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఆన్ ఎ చెస్ బోర్డ్? ఒకవేళ మీరు ఎవరైనా ఇప్పుడన్నా చెస్ ఆడుంటే బహుశా మీకు తెలిసే ఉంటుంది ఆన్సర్, బట్ తెలుసుకొని కూడా కాల్ చేసి చెప్పేసేవచ్చు అట్ 9726361966. హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఆన్ ఎ చెస్ బోర్డ్? అలాగే పెద్దవాళ్ళకి క్వశ్చన్ ఏంటంటే, సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనకి సునీల్ గురించి అయితే ఆన్సర్ వచ్చేసింది, బట్ ఒక యాక్ట్రెస్, షీ వాజ్ ఎ యోగా ఇన్స్ట్రక్టర్ బిఫోర్ బికమింగ్ ఎన్ యాక్ట్రెస్, ఆ యాక్ట్రెస్ పేరు ఏమిటి? సో ఈ రెండు క్వశ్చన్స్ కి ఆన్సర్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కాల్ చేసి చెప్పచ్చు. బట్ ఇప్పుడు తమ్ముడు ఇప్పుడు లైన్ లో ఉన్నాడు, తమ్ముడు తీసేసుకుందాం లైన్ లో. హలో ధీరజ్ గారు, ఎలా ఉన్నారండి? సూపర్బ్ సూపర్బ్. అయితే ధీరజ్, ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం అంటే భయం గురించి. చాలా మంది దయంతో, దయం చూసి భయపడతారు, కొంతమంది సిచ్యువేషన్ చూసి భయపడతారు, అలా భయాలు అనేటివి ఉంటాయి. నువ్వు ఎప్పుడైనా భయపడ్డావా?
1: నా పేరు ఏందో మళ్ళా చెప్పండి.
0: ఏం పేరు?
1: నా పేరు.
0: నీ పేరు?
1: డైరెక్ట్ ఆపోజిట్.
0: అలా అంటావా? ఓకే ఓకే ఓకే. ఒక నిమిషం ధీరజ్, ఈ కాలర్ ని ఆన్ తీసేసుకుందాము. హాయ్, గుడ్ ఈవినింగ్. హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఎస్ అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
2: చెప్పాను,
0: చెప్పండి. అనుష్క వాజ్ అ యోగా ఇన్స్ట్రక్టర్ బిఫోర్ టాలీవుడ్ లో వచ్చే ముందర, లీడింగ్ స్టార్ అయ్యే ముందర. దాట్స్ రైట్ ఆన్సర్ అండి. అయితే లెట్ మీ టేక్ నెక్స్ట్ కాల్.
2: తర్వాత ఇందాక నేను మిస్ అయ్యానండి. హలో, బిల్డింగ్ సూపర్వైజర్ కింద చేసిన వారు ఎవరు డైరెక్టర్? నేను మిస్ అయ్యాను మధ్యలో ఫోన్ కాల్ తోసి.
0: ఎవరిలాగా? నేను 2-3 క్వశ్చన్స్ అడిగాను. ఏ క్వశ్చన్స్ అంటున్నారు మీరు?
2: బిల్డింగ్ సూపర్వైజర్ గా చేసిన డైరెక్టర్ అన్నారు కదా, ఎవరు?
0: గోపాల్ వర్మ గారు, ఆర్జీవి. గుడ్ ఈవినింగ్ అండి. మీరు ఆడినారు, మీ పేరు?
3: శ్రీకాంత్ అండి.
0: శ్రీకాంత్ గారు ఎలా ఉన్నారు?
3: అలా ఆయాస పడుతున్నా అండి.
0: అయ్యో, ఏంటి, ఎక్సర్సైజ్ చేసి వచ్చారా లేకపోతే?
3: పరిగెడుతున్నాం పరిగెడుతున్నాం. రేడియో సర్వ్ పెట్టినా అంటే పరిగెడుతున్నట్లేక.
0: పరిగెడుతున్నారా? ఓకే, పరిగెడుతున్నారు కాబట్టి కాసేపు పాజ్ తీసుకొని బ్రేక్ తీసుకొని నాతో మాట్లాడండి. చెప్పండి.
3: మరి బ్రేక్ తీసుకుని వెళ్తే మళ్ళీ ఇంకో పాట వచ్చేస్తుంది.
0: ఓకే చెప్పండి, క్వశ్చన్ కి ఆన్సర్ ఏమిటంటారు?
3: చిన్నపిల్లల కోసం చెప్తా అండి, ఎందుకంటే నేను 13 ఫీల్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు
0: అలా అంటారా?
3: మరి మూడు మైలు పరిగెడతారంటే 39 ఫీల్ అవ్వాలి.
0: ఎందుకంటే పాపం చిన్నపిల్లలకి ఏది కేటాయిద్దామండి, పాపం మీకు
3: పెద్దవాళ్ళు. చిన్నపిల్లలకే కేటాయించండి. పెద్దవాళ్ళది అనుష్క గారు.
0: పెద్దవాళ్ళది అనుష్క గారు, దట్స్ రైట్ ఆన్సర్. కాస్త పరిగెత్తు, మధ్యలో వాటర్ కూడా తగ్గేసండి, ఎండ బాగా ఉంది బయట. సో టేక్ కేర్ అండి, బాయ్.
3: అనుష్క గారు పాపం అలా ఇవంత పెద్ద యోగా ఇన్స్ట్రక్టర్ ఏంటి ఆవిడ, మరి ఇప్పుడు కొంచెం యోగా చేస్తున్నారో లేదో అని మాకు అనిపిస్తున్నాడు. అంటే ఆవిడ యాక్చువల్ గా అంటే దానికే కదా ఆమె సేమ్, అంటే యోగా ఆమె లిమ్ అట్లా ఉండి వచ్చారు కదా. కొంచెం బ్రేక్ తీసుకున్నాను ఆవిడ కూడా, అదేదో సినిమా చేసి పాపం అలా అయిపోయింది అన్నట్టుగా అన్నారు ఒకసారి.
0: అవునా? ఏమో మనకి ఎందుకండి,
3: సైజ్ జీరో అనే సినిమాకి ఏదో ట్రై చేసి అదేదో అలా అయింది అన్నట్టుగా అన్నారు.
0: అయి ఉండొచ్చు, కావచ్చు. యాక్చువల్లీ నేను కూడా విన్నాను, అది ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో విన్నాను.
3: ఎక్కడ అన్నారు,
0: బట్ ఐఎమ్ కన్సర్న్. మీరు బ్రేక్ తీసుకొని కాస్త వాటర్, కూల్ వాటర్ తాగేసేయండి, కూల్ కూల్ గా సమ్మర్ లో.
3: ఓకేనా?
0: థ్యాంక్ యూ.
3: నెక్స్ట్.
0: ఓకే, కమింగ్ బ్యాక్ టు ఆ తమ్ముడు. అదే అదేదో ఇందాక చెప్దాం అనుకున్నా సెకండ్ గారికి, కూలెక్కలేదా వాటర్? వాటర్ కూలెక్కితే తాగిస్తే పాపం అంత ఆయసపడుతున్నారు. ఓకే చెప్పు, నువ్వు ఎప్పుడన్నా భయపడ్డావా? అంటే నువ్వు ధీరజ్, అఫ్ కోర్స్ ధైర్యంగా ఉంటావనుకో, బట్ స్టిల్.
1: నేను భయపడే సిచ్యువేషన్ అంటే మా అమ్మ చెప్పు దెబ్బలకు భయపడ్డా. మ్యాథ్స్ లో తక్కువ మార్క్స్
0: పని. ఓ, మ్యాథ్స్ లో తక్కువ మార్క్స్ వచ్చినందుక
1: ప్రతిసారి భయపడుతూ భయపడుతూ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయితే అవుతాం, మళ్ళా తక్కువనే వస్తాయి, మళ్ళా దెబ్బలు పడతా ఉంటాయి.
0: కానీ ఇంకోటి ఏమంటారంటే, రీసెర్చ్ చెప్తుందంటే, రీసెర్చ్ చెప్తుంది, నేను చెప్పట్లేదు, పేరెంట్స్ కొంచెం అలా భయంతో ఉంటేనే పిల్లలు కొంచెం ఏంటంటే డిసిప్లిన్ గా ఉంటారని కూడా ఒక
1: అదొక రీసెర్చ్. మా లక్డి కపూర్ యూనివర్సిటీ

0: ఇంటర్నెట్లో ఏం చేస్తారు అని అంటే పేపర్లకు చుట్టూ జీరో మార్క్స్ ఇంకో అంటే జీరో వస్తే పక్కకు వన్ పెట్టి 100 అని ఇట్లాంటి దరిద్రం కొట్టి ఆలోచన.
1: అది మన మిడిల్ క్లాస్ లో అబ్బాయి చేస్తాడు కదా, అది బాలాజీకి శివాజీకి బాలాజీగా చూపిస్తాడు శివాజీకి
0: సాంప్రదాయం
1: అది. ఓకే సో ఇవాళ నీ టాపిక్ ఏంటి ధీరజ్?
0: సో అంటే ఇవాళ టూ డిటీస్ ని కంపేర్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే కంపారిజన్ అంటే ఇద్దరు కొట్లాడుకుంటారు అట్లని కాదు. సో హౌ డివోషన్ గోస్ విత్ కాలభైరవ అండ్ హౌ డివోషన్ గోస్ విత్ దక్షిణామూర్తి. సో వాళ్ళిద్దరిది వేస్ డిఫరెంట్. బట్ ఐ మీన్ అట్లని చెప్పి ఇప్పుడు ప్రవచనం లెక్క మీరు ముందుగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకోవాలి అట్లని కాదు. బట్ మన కాంటెంపరీ లైఫ్ కి ఎట్లా
1: కనెక్ట్ అవ్వచ్చు అనేది. ఓకే, కాలభైరవాది దక్షిణామూర్తిది. ఇంట్రెస్టింగ్. సో విన్నారు కదండి, ఇవాళ మన తమ్ముడు అంటే తమ్ముడు ధీరజ్ ఏం మాట్లాడబోతున్నాడో సో తప్పకుండా కనెక్ట్ అయ్యండి. అండ్ దాట్ విల్ బి ఫ్రమ్ 7 to 9 PM ఆన్ ది సేమ్ ఎయిర్వేవ్స్ విచ్ ఇస్ 107.9 FM HD3 రేడియో సుర్బి, సౌండ్స్ లైక్ హోమ్. అయితే పిల్లలకి క్వశ్చన్ ఇందాక శ్రీకాంత్ గారు చెప్దాం అనుకున్నా, నేను చెప్పనివ్వలేదు బికాస్ పిల్లలకి మాత్రం కాబట్టి. How many squares are there on a chessboard? Okay, how many squares are there on a chessboard? 972-636-1966 మా స్టూడియో నంబర్.

0: ఉక్కిరి బిక్కిరిగా ఉంది కదూ, వచ్చు పిగుసుకుపోతున్నట్టు.
1: ఈ సౌండ్, ఈ క్లిప్పింగ్ ఏదైతే విన్నారో, ఏదైతే అమ్మాయి ఉక్కిరి బిక్కిరయి భయపడుతుందో తెలిస్తే గనుక సినిమా పేరు కాల్ చేసి చెప్పేసేయండి. 9726361966.
2: అమ్మాయి గారి పెళ్లికి వెళ్ళాలి కదా.
3: ఏమండి, బయలుదేరడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా తొందరగా దిగలండి.
0: వెళ్ళకూడదు.
1: ఇది అన్నమాట క్లిప్పింగ్. సినిమా పేరు తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పేసేయండి. అగైన్ ఆ తర్వాత చిన్నపిల్లలకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, చెస్ బోర్డ్ మీద మామూలుగా స్క్వేర్స్ ఉంటాయి కదా, ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి? హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఆన్ ఎ చెస్ బోర్డ్? 9726361966 మా స్టూడియో నంబర్. అండ్ లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. గుడ్ ఈవినింగ్ రేడియో సుర్భి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
4: మళ్ళీ మేమేవండి.
1: మళ్ళీ మీకు హాయ్ అండి. ఇంతకు మీ పేరేంటండి?
4: హలో, శ్రీకాంత్. శ్రీకాంత్ అండి.
1: ఓ శ్రీకాంత్ గారు, ఓకే ఓకే. ఇంతక పరిగెత్తి తీసుకున్నారా? ఓకే,
4: మీ ప్రశ్న వచ్చినప్పుడు పాస్ తీసుకుని మీ పాట వచ్చినప్పుడు పరిగెడతామండి.
1: ఓకే, సో మీరు పరిగెత్తు మా రేడియో సిటీ ప్రోగ్రామ్ వింటున్నారు అండ్ క్వశ్చన్ తెలియగానే కాల్ చేస్తున్నారు. ఓకే, సో ఈ క్లిప్పింగ్ ఏ సినిమాలో అండి? ఈ భయంకరమైన
4: ఇంకేమన్నా ఇందాక అనుష్క అన్నారు, ఇంకా చెప్పేదే ఉంటుంది.
1: వదిలా ముంబాలి
4: చెప్పాలి కాబట్టి చెప్పాలి. అరుంధతి,
1: అరుంధతి సినిమా అనేసి. రైట్ రైట్. అయితే మీ తరఫు చాలా మంది కాలర్స్ లైన్ అప్ అయి ఉన్నారు. లెట్ మీ ఆల్సో టేక్ వీడియోస్ ఉంటే మీరు ఉన్నారు. మీ పేరు?
5: హలో, గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు చక్రవర్తి.
1: చక్రవర్తి గారు, సినిమా పేరుకి కాల్ చేశారా లేకపోతే మీ పిల్లలు చేసి?
5: అరుంధతి అనుకుంటానండి.
1: మీరు అనుకునేది కరెక్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ లెట్ మీ టేక్ నెక్స్ట్ కాలర్ అండి. థ్యాంక్ యూ చక్రవర్తి గారు. గుడ్ ఈవినింగ్ రేడియో సుర్భి, ఎవరు మాట్లాడుతున్నారు?
6: ఆర్యన్ జలాది.
1: ఆర్యన్, హౌ ఆర్ యూ?
6: గుడ్.
1: ఓకే, హౌ ఓల్డ్ ఆర్ యూ?
6: 10 ఇయర్స్ ఓల్డ్.
1: 10 ఇయర్స్ ఓల్డ్. నీకు తెలుసా చెస్ బోర్డ్ మీద ఎన్ని స్క్వేర్స్ ఉంటాయో?
6: Yes, 64.
1: Wonderful, wonderful, sweetheart. And ఎప్పుడైనా ఆడవా చెస్? ఆడవా చెస్ బోర్డ్ ఆడుతుంటావా అప్పుడప్పుడు?
6: Yes.
1: చాలా మంచి గేమ్ అనుకోండి, అంటే మెమరీ గేమ్ అండ్ మన బ్రెయిన్ కి మంచి టెస్ట్ పెట్టే గేమ్, ఛాలెంజెస్ చేయొచ్చు ఫ్రెండ్స్ తోని. వెరీ నైస్ గేమ్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ యువర్ రైట్, 64.
6: ఇంకా మా మమ్మీ లేదు, నెక్స్ట్ ఆన్సర్ కి
1: చెప్పండి.
7: ఫైన్ అండి, హౌ ఆర్ యూ?
1: ఐఎమ్ డూయింగ్ వండర్ఫుల్. చెప్పండి, మీరేం చెప్దాం అనుకుంటున్నారు? మదర్ అండ్ సన్ ఇద్దరు కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. అరుంధతి మూవీ క్లిప్పింగ్ అండ్ ఆ తర్వాత అబ్బాయి కూడా చెప్పేశారు. 64 స్క్వేర్స్ ఉన్నాయని చెస్ బోర్డ్ లో. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకొక పార్ట్ ఉంది, అది లైన్ అప్ చేసేస్తాను. అండ్ అలాగే భయం, భయం అనేది ఉండడం మంచిదే, బట్ ప్రతిసారి భయపడుతూనే మనం పనులు చేయడం ఆపేస్తే అది మంచిది కాదు కదా. కొన్నిసార్లు భయం ఏంటంటే మనని గ్రౌండెడ్ గా ఉంచుతుంది. దానివల్ల ఏంటంటే మనం ఇంకా ప్రయత్నం చేస్తాము, ఆ భయం పోవడానికి మనం ట్రై చేస్తాం. ఏదైనా అటెంప్ట్ చేస్తుండాలి, ట్రై చేయాలి. ఫస్ట్ ఫ్యూ అటెంప్స్ ఆల్వేస్ ఎప్పుడైనా కొంచెం ఏంటంటే కాస్త తడబడినట్టు ఉంటుంటాయి. ఎవరికైనా బేబీ స్టెప్స్ ఎవరైనా చక్కగా వెళ్తూ వెళ్తూనే పరిగెత్తారు కదా. బట్ భయం ఏంటంటే ఓన్లీ ఫర్ కీపింగ్ అస్ గ్రౌండెడ్ అండ్ జస్ట్ లైక్ ఏంటంటే ఒక ఇంకా చేయాలని ఒక తపన ఉండేటట్టుంటే బాగుంటుంది. కానీ భయంతో పని చేయడం ఆపేస్తే అది మంచిది కాదు కదా. సో దాట్ ఈస్ వాట్ మా టాపిక్ ఇవాళ. ఇప్పుడు మరి శశిరేఖ అండ్ ప్రసాద్ గారు ఏమంటున్నారో చూసేద్దాము ఈ పాటతోటి.

ఇవండి చక్కటి పాటతో ఇవాళ్ళటికి ఈ ప్రోగ్రామ్ కి నేను సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ తిరిగి వచ్చే వారం కలుద్దాము ట్యూస్డేస్ అండ్ వెనస్డేస్ ఆన్ ద ఎయిర్వేవ్స్ 107.9 FM HD3. దిస్ ఇస్ కల్పన సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.